ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 6వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం. అందరికీ శుభోదయం.

శ్రోతలకు శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. క్షేత్ర దర్శన్ వింటున్నారు. భక్తి భావనలకు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిలయమైన మన భారతదేశంలో ఎన్నో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలున్నాయి. కొన్ని ఆలయాలు వాటి పురాతన చరిత్రతో మనల్ని ఆకట్టుకుంటాయి. మరికొన్ని ఆలయాలు అక్కడి స్థల పురాణాలతో మనసు కట్టిపడిస్తాయి. కొన్ని క్షేత్రాలు మాత్రం ప్రకృతి, నదీ సంగమం, పురాణాలు, భక్తి విశ్వాసాలు ఇవన్నీ కలిసి ఒకే చోట ఉంటే ఆ క్షేత్రం గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఏంటా క్షేత్రం అని అంటారా? నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర ఆలయం గురించి ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుందాం. ఒకవైపు మీనాక్షి అమ్మవారు, మరొక వైపు అగస్త్యేశ్వర స్వామివారు, చుట్టూ పవిత్రమైన నదుల ప్రవాహం. ఈ మూడు కలిసి వాడపల్లి క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శోభనం సంతరించుకునేలా చేశాయి. మరి ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టతలు ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో మనం తెలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వింటున్నారు. క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం వాడపల్లి శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర స్వామివారి ఆలయం గురించి. ఇవాళ మన క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ క్షేత్రం పేరు చెప్పగానే ముందుగా మనందరికీ గుర్తుకు వచ్చేది అగస్త్య మహర్షుల వారు. అగస్త్య మహర్షుల వారి పేరు మన పురాణాల్లో ఎంత విశిష్టమైనదో మనందరికీ తెలుసు. పార్వతీ పరమేశ్వరుల వివాహ సమయంలో కైలాస పర్వతం వైపు దేవతలు, ఋషులు, మహర్షులు పెద్ద సంఖ్యలో చేరడంతో భూమి ఉత్తర దిక్కుకు వాలిపోయిందట. అప్పుడు లోక సమతుల్యత కాపాడేందుకు పరమశివుడు అగస్త్య మహర్షుల వారిని దక్షిణ దిశకు వెళ్ళమని ఆదేశించారట. శివపార్వతుల వివాహాన్ని ప్రత్యక్షంగా చూడాలని అగస్త్య మహర్షుల వారికి కోరిక ఉన్నా లోకక్షేమం కోసం ఆయన దక్షిణ దిశకు బయలుదేరారట. అగస్త్య మహర్షి భక్తికి నచ్చినటువంటి ఆ పరమశివుడు తన వివాహ దర్శనాన్ని అగస్త్య మహర్షుల వారికి అనుగ్రహించారట. అలా దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అగస్త్య మహర్షుల వారు శివారాధన చేసినట్లు స్థల పురాణాలు చెబుతాయి. వాడపల్లి కూడా అటువంటి అగస్త్య మహర్షి ఆరాధనతో ముడిపడిన క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఇక్కడ కొలువై ఉన్నటువంటి ఆ పరమశివుడు అగస్త్యేశ్వర స్వామిగా పిలువబడతారు. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం శివ పంచాక్షర స్తోత్రం.
1: యేసు మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇవాళ మన క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లిలో ఉన్నటువంటి శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి ఆలయం గురించి. ఇవాళ మన క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈ ఆలయానికి సంబంధించి మరొక విశేషం ఏంటంటే, ఒకరోజు ఒక బోయవాడు పక్షిని కొట్టబోతే ఆ పక్షి వచ్చి స్వామి వెనకాల దాక్కుండగా బోయవాడు వచ్చి పక్షిని ఇవ్వమని ఆ పరమశివుణ్ణి అడిగారట. పక్షిని ఇవ్వను, పక్షిని ఇవ్వండి, నాకు ఆకలిగా ఉంది, మరి నా ఆకలి ఎలా అని అంటే, అప్పుడు ఆ శివుడు నా దగ్గరికి వచ్చి నా మీద నుంచి నా తల మీద నుంచి మాంసం తీసుకోమని అన్నారట. మరి ఆ బోయవాడు అక్కడికి వెళ్ళి ఆ మాంసం తీసుకున్నాడు. అప్పుడు ఆ వేళ్ల గుర్తులు ఏవైతే ఉన్నాయో శివలింగం పైన ఇప్పటికీ కనబడతాయి. స్వామివారి శిరస్సున ఏర్పడిన గాయం కడగడానికి గంగమ్మే వచ్చిందట. బోయవాడు మాంసం తీసిన చోట ఏర్పడినటువంటి గుంటలో శివలింగంపై ఇప్పటికీ నీళ్లు వస్తూ ఉంటాయట. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఆ నీళ్లు తీసిన తర్వాత మళ్ళీ నీళ్ళు అనేవి అలా ఫామ్ అయిపోతూ ఉంటాయి. అదనమాట ఇక్కడ ఉన్నటువంటి శివలింగానికి ఉన్నటువంటి విశిష్టత. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం క్షేత్ర దర్శనంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వింటున్నారు. క్షేత్రదర్శినిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నల్లగొండ జిల్లా దామెరచర్ల మండలం వాడపల్లిలో ఉన్నటువంటి శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర ఆలయం గురించి. ఇవాళ మన క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఒక ఆలయం అంటే కేవలం ఆలయానికి ఉన్నటువంటి గర్భగుడి కాదు, ఆలయాన్ని చుట్టుమట్టినటువంటి ప్రకృతి, అక్కడి నదులు, అక్కడి కొండలు, అక్కడి పురాణాలు, అక్కడి భక్తుల విశ్వాసాలు, ఇవన్నీ కలిసి ఒక క్షేత్రానికి ప్రత్యేకతను తీసుకొస్తాయి. వాడపల్లి క్షేత్రానికి కూడా అలాంటి ప్రత్యేకతను తీసుకొస్తాయి కృష్ణానది మరియు మూసీ నదుల సంగమం. రెండు నదులు ఒక్కటిగా కలిసే ఈ పవిత్ర ప్రదేశానికి భక్తులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఒకసారి ఊహించుకోండి, ఒకవైపు ప్రశాంతంగా ప్రవహిస్తున్నటువంటి నదులు, మరొక వైపు ఆలయ గంటల ధ్వని, శివనామస్మరణ, మీనాక్షి అమ్మవారి సన్నిధి, అగస్త్యేశ్వర స్వామివారి దర్శనం. ఇలాంటి వాతావరణంలో నిలబడి ఉంటే మనసు ఎంత సహజంగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. మరి మన భారతీయ సంస్కృతుల్లో నదులను తల్లులుగా భావిస్తాం, నదీ సంగమాలను పవిత్ర తీర్థాలుగా భావిస్తాం. అందుకే వాడపల్లి క్షేత్రానికి వచ్చే భక్తులు సంగమాన్ని ముందుగా దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుంటారు. ఈ దర్శనాన్ని ఒక పవిత్ర యాత్రగా కూడా భావిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. క్షేత్రదర్శినిలో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం నల్లగొండ జిల్లా వాడపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్రతి ఆలయానికి కొన్ని ప్రత్యేకమైన పర్వదినాలు ఉన్నట్టే వాడపల్లి మీనాక్షి అగస్త్యేశ్వర స్వామివారి ఆలయానికి కూడా మహాశివరాత్రి వంటి పర్వదినాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోతుంది. దీపారాధనలు, భజనలతో ఈ క్షేత్రం భక్తిమయంగా మారిపోతుంది. మరి ఇదండి ఇవాళ్టి మన క్షేత్ర దర్శనంలో మీనాక్షి అగస్త్యేశ్వర ఆలయం గురించి, ఆలయ విశేషాల గురించి. మరొక క్షేత్ర దర్శనిలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా వింటూనే ఉండండి వివిధ భారతి ఆకాశవాణి.

0: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లో ఉండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
1: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
2: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
0: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
0: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
1: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 5 నిమిషాలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటనకు వెళతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 78% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈరోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలామంది విదేశీయులున్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి 1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ను 9111230887 18, 9111230887 19 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్లు మరోసారి 9111230887 18, 11230887 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం

0: కూడా ఒక నంబర్ ఏర్పాటు చేశారు. ఠమండూలోని భారత రాయబారి కార్యాలయం కూడా అత్యవసర సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలు కూడా జరుగుతాయి. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శించి అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలు, సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్లో వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందిన వారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. యాష్విల్లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1వ తేదీలో జరగనున్న ఈ సమావేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపైన చర్చిస్తారు. ఆగస్టు 29-30 తేదీల్లో అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్కు అంతకు ముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆగస్టు 20వ తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. వార్తలు వింటున్నారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ఫార్మా ఇన్నోవా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: पूज्य बापू का विचार था कि स्वाधीनता तब तक अधूरी रहेगी जब तक हमारी भाषा, हमारी संस्कृति, हमारा श्रम और हमारा उद्देश्य राष्ट्रीय न हो, अपना न हो. हमारा धर्म, हमारी संस्कृति से हम बंधे हुए नहीं है तो स्वतंत्रता का कोई मतलब ही नहीं. और मन में स्वराज की ये परिकल्पना को अनेक प्रयोगों से जमीन पर उतारने का काम किया.
0: మన సంస్కృతికి, మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడా నిర్వహణకు దేశం సిద్దంగా ఉండడంపై అహ్మదాబాద్లోని సర్క్యూట్ హౌస్లో ఆయన ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 70% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది.

0: అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్యన ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈవేళ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదరి మండ్లు తమ సోదరులు మణికట్టుకు రంగురంగుల రాఖీలు పెట్టి వారి శ్రేయస్సు ఆరోగ్యం మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతిగా సోదరులు తమ అక్కచెల్లెళ్లను రక్షిస్తామని అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి బహుమతులు అందజేస్తారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3న ప్రారంభమైన 57 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చడీ ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మన్సులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్లోని అమ్స్టర్డామ్లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రపంచ కప్ మ్యాచ్లో జర్మనీపై భారత్ 3-1 తేడాతో విజయం సాధించి 5వ స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ప్రపంచ కప్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత మహిళా జట్టు సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్లో మన దేశానికి చెందిన వీర్ చోట్రాణిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సందల్ కుమార్ ఫైనల్కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్ట్కు చెందిన మొహమ్మద్ ఎల్ షార్బనీపై 3-1 తేడాతో చోట్రాణి, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సందల్ కుమార్ విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇది మన చట్టం శీర్షికన వీలునామా. ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్యాకుమారి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త డాక్టర్ బుక్యా వీరన్నా.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం కార్యక్రమంలో వీల్లునామాలు ఈ అంశం గురించి ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఆకుల రమ్యకుమారి గారితో పరిచయం. వీలునామాలు ఎవరు రాయించుకోవచ్చు, అదేవిధంగా ఏ వీలునామాకి కోర్టులో ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది, ఇలా అనేక విషయాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: ప్రధానంగా వీలునామాలు ఎవరు రాయవచ్చు, ఎవరు రాయాలి?
1: సార్, ఎవరికైతే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయో ఆ వ్యక్తి అతని తదనంతరం తన ప్రాపర్టీలు ఎవరికి చెందాలి అనేది రాసుకోవడాన్ని వీలునామా అంటాం. వీలునామా అనేది బాండ్ పేపర్స్ మీద రాసుకోవచ్చు, వైట్ పేపర్స్ మీద రాసుకోవచ్చు, లేదా కొంతమంది డైరీలో కూడా రాసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు డైరీలు మెయింటైన్ చేసేవాళ్ళు. సో వాళ్ళు నా తదనంతరం నాకున్న ఈ నాలుగు ప్రాపర్టీస్లో రెండు పలానా వాళ్ళకి వెళ్ళాలి, రెండు ఒక్కడికి వెళ్ళాలి, రెండు ఇంకోటి ఆశ్రమానికి వెళ్ళాలి, లేదా దీన్ని ఒక ట్రస్ట్గా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను అంటూ వాళ్ళకి నచ్చిన విధంగా ఆ ప్రాపర్టీని వాళ్ళ తదనంతరం ఎవరికి చెందాలి అనేది రాసేదానే వీలునామా అంటారు. ఈ వీలునామా అనేది ఎలా రాసుకున్నప్పటికీ కూడా వాళ్ళ తదనంతరం దానికి వాల్యుయేషన్ వస్తుంది. మ్యాక్సిమం వీలునామాకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బాండ్ పేపర్ మీద రాసుకున్నప్పుడు వీళ్ళు ఒక ఇద్దరు విట్నెస్లు ఉండేలాగా చూసుకోవడం, ఒకవేళ వాళ్ళ కాన్షియస్లో ఉన్నారా లేదా, ఆ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా కౌంటింగ్లోకి వస్తాయి. అది రిజిస్టర్డ్ వీలునామా కాకపోతే వీలునామా

0: అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వ్యాలిడా, లేకపోతే ఇలా రాసుకున్నది కూడా వ్యాలిడా అనేది కూడా చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. రిజిస్టర్డ్ వీల్ నామా కాకపోయినప్పటికీ కూడా అది లీగల్గా వ్యాలిడే. మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డైరీలో రాసుకుంటేను, ఇంకొకటి దాంట్లో లేకపోతే వాళ్ళే ఒక వైట్ పేపర్ మీద రాసేసుకొని కవర్లో పెట్టేసుకుని దాస్తేను అవి చల్లవా అంటే, రియల్గా రాసిన ఏ వీలునామా అన్నా చెల్లుతుంది, అది తెలుస్తుంది. లిటిగేషన్ లేకపోతే అంటే అవతల వ్యక్తులు ఎవరు కూడా కంటెస్ట్ చేసేవాళ్ళు, ఫైట్ చేసేవాళ్ళు, అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు, అభ్యంతరం పెట్టేవాళ్ళు లేకపోతే కనుక ఆ వీలునామా ఆటోమేటిక్గా కన్సిడర్ చేస్తారు, ఎవరు అభ్యంతరం పెట్టట్లేదు కాబట్టి. ఎవరైనా అలా పెడితే కంటెస్టెడ్ కింద అంటే కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. సో వీలునామా అనేది తాను కష్టార్జితంగా సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తుల్ని ఫలానా వ్యక్తులకి చెందే విధంగా రాసే హక్కు ఆ వ్యక్తికి మాత్రమే ఉంటాయి. అలాగే భార్య, పిల్లలు, ఫ్రెండ్స్, ట్రస్టులు, గుడులు ఇలా ఎవరికైనా రాసుకునే హక్కు ఆయనకు ఉంటుంది. మరి వారసత్వంగా వచ్చిన ఆస్తులు, పూర్వకాలం నుంచి వచ్చిన ఆస్తులు ఏమైనా ఉంటాయి కదా, అవి రాయొచ్చా రాయకూడదా అంటే దాని మీద పూర్తి హక్కులు అతనికి ఉంటే కనుక, అంటే ఆ వ్యక్తి ఎవరైతే వీలునామా ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ వారసత్వంగా వచ్చిన ఆస్తులు వీళ్ళ పేరు మీదకి కన్వర్ట్ అయిపోయి వీళ్ళ పేరు మీదకి మారిపోయి ఉంటే కనుక ఆ ఆస్తులను కూడా వీలునామాలో రాయొచ్చు. వాటితో పాటు భవిష్యత్తులో సంపాదించేవి ఏమన్నా ఉంటే మళ్ళీ ప్రతిసారి వీలునామాలు రాసుకోకుండా కూడా, నేను ఒకవేళ భవిష్యత్తులో ఇంకొక ఇల్లు కొంటే, ఇంకొక 4 ఎకరాలు కొంటే కొనే పొలం అంతా నా పెద్ద కొడుకు వెళ్ళాలి, ఇల్లేమో నా కూతురికి వెళ్ళాలి, ఇట్లా రాసుకునే హక్కు కూడా ఉంటుంది. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీసు, వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీసు, అలాగే భవిష్యత్తులో సంపాదించే వాటి గురించి కూడా వీలునామా రాసుకోవచ్చు.
1: వీలునామా ఒకసారి రాయించుకున్నాక దాన్ని మార్చుకోవచ్చా?
0: మార్చుకోవచ్చండి, ఎందుకంటే ఎఫెక్షన్స్, మనుషుల మీద ఉన్న అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ రోజున కొడుకు కోడలు బాగా చూస్తూ ఉండొచ్చు, లేకపోతే కూతురు అల్లుడిలో, లేకపోతే మనవళ్ళు మనవరాళ్ళు, ఇలా వాళ్ళ మీద ప్రేమ మారుతూ ఉంటాయి. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఓకే, ఇదంతా నా ఆస్తి కొడుకే ఇవ్వాలి, రేపొద్దుట నా తదనంతరం నా కొడుకే నాకు కార్యక్రమాలు చేసే వ్యక్తి, సో ఈ ఆస్తి అంతా నా కూతురికి పెళ్లి టైంలో నేను ఇవ్వాల్సింది ఇచ్చేశాను, ఇప్పుడు నేను ఈ ఆస్తిని నా కొడుక్కే ఇవ్వాలనుకుంటున్నాను, నా భార్య తదనంతరం నా కొడుకు తీసుకోవాలని, లేదా ఒకవేళ లేడీస్ స్త్రీధనం గురించి రాస్తూ ఉంటే కనుక నా భర్తను టేక్ కేర్ చేసుకుని ఆయన చూసుకున్న వాళ్ళకి మిగతా షేర్ని నా కొడుక్కి, నా మనవడికి, మును మనవడికి, ఇట్లా ఏదైనా రాసుకుంటూ ఉంటారు. సో ఇలా రాసుకునే సందర్భాలు వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీస్కి సంబంధించి ఏవైనా కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే రాశారు, సీల్ కవర్లో పెట్టుకున్నారు, మళ్ళీ తర్వాత ఎఫెక్షన్స్ మారిని, అసలు వీళ్ళు ఎవ్వరికి ఇవ్వాలని అనిపించట్లా, ఈలోపు ఎవరో గుడికో ట్రస్ట్కో రాయాలనుకుంటున్నారు, దాన ధర్మాల కార్యక్రమాలకి రాయాలనుకుంటున్నారు, మార్చుకునే హక్కు పూర్తిగా ఉంటుందండి. ఏదైతే లాస్ట్గా రాసిన వీలునామా ఉంటుందో దానికే వ్యాలిడిటీ ఉంటుంది. అది మీరు బాండ్ పేపర్లో రాసుకునివ్వండి, రిజిస్ట్రేషన్ అయింది అయినా కూడా. ఒకవేళ రిజిస్ట్రేషనే చేశారే అనుకోండి, దాన్ని మార్పు అంటారు, క్రోడిసైల్ అని. సో మనం ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి, ఇదిగోండి ఫలానా అప్పుడు నా ప్రాపర్టీస్ అన్నీ ఇలా రాశాను, ఇప్పుడు నా ప్రాపర్టీస్ని ఫలానా వ్యక్తులకి మార్చుకోవాలనుకుంటున్నా అని మళ్ళీ దానికి ఇంకొక యాడింగ్ రిజిస్ట్రేషన్కి పెడితే ఆటోమేటిక్గా మనం ఏదైతే మార్పులు చేశామో అది కన్సిడర్ అవుతూ ఉంటుంది. సో వీలునామాని ఎప్పుడైనా మార్చుకోవచ్చు, ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. సో దానికి సంబంధించి లాస్ట్గా ఏ వీలునామా అయితే ఉంటుందో దానికి లీగల్గా వ్యాలిడిటీ ఉంటుంది.
1: ఈ వీలునామాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఏమైనా తప్పనిసరిగా చేయించుకోవాలా? ఒకవేళ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేనట్లయితే ఆ వీలునామాకు ఉన్నటువంటి చట్టబద్ధత ఎలా ఉంటుంది?
0: సార్, యాక్చువల్గా వీలునామా రిజిస్ట్రేషన్ కాకపోయినప్పటికీ వ్యాలిడే, అది ఒరిజినల్ వీలునామా అయితే. అన్ఎడ్యుకేటెడ్స్ కానీ అంటే చదువుకోని వ్యక్తులు వీలునామా రాయాలని కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. నా తదనంతరం నా వారసులే పంచుకుంటారు కదా అన్న ఒక ఆలోచన విధానంతో ఉంటారు. ఈ మధ్యకాలంలో మహిళలు ఎవరైతే ఉన్నారో స్త్రీధనం కోసం అని చెప్పి, ఆస్తి హక్కు కోసం అని కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సిస్టర్స్కి ఆ ప్రాపర్టీ షేర్ ఇవ్వడానికి ఇష్టపడట్లే. బెస్ట్ సజెషన్ వీలునామా రాసుకోవడం. ఎందుకంటే వీలునామా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల లిటిగేషన్స్ చాలా వరకు తగ్గుతాయి. ఒకప్పుడు ఎట్లా రాసుకున్నా ఆ వీలునామా వ్యాలిడ్ అనే చెప్పాం. ఇప్పుడు ఏమంటున్నానంటే, లీగల్ ప్రొసీడింగ్స్లో కోర్టుల చుట్టూ మీ వారసులు తిరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషనే చేయించుకోండి. దానివల్ల మీ తదనంతరం మీరు ఎవరికి చెందాలనుకుంటున్నారో ఆస్తి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. రెండు, రిజిస్టర్డ్ వీలునామా కోర్టుకు వెళ్ళడానికి అవకాశమే ఉండాల్సిన పని ఉండదు. ఎప్పుడైతే మీకు రిజిస్ట్రేషన్ వీలునామా కాదో అప్పుడే ఆపోజిట్ పార్టీస్ కంటెస్ట్ చేయాలనుకునేవాళ్ళు, కోర్టులు చుట్టూ తిరగాలనుకునేవాళ్ళు, ఇది ఫోర్జుడు వీళ్ళ నామా అండి,

0: అని కోర్టులో కేసులు వేసి దాన్ని ఒక 10 to 15 ఇయర్స్ లాగేస్తూ ఉంటారు. అదే రిజిస్ట్రేషన్ వీళ్ళ నామా ఉందనుకోండి, ప్రాబ్లమే లేకుండా ఉంటుంది. ఆ పేపర్ తీసుకెళ్ళి అలా కోర్టులో వేసారంటే ఇమీడియట్గా కేసు కూడా 1-2 ఇయర్స్లోనే క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ప్రాపర్టీ షేర్స్ అనేవి కోర్టు డిక్లేర్ చేస్తుంది. సో కోర్టుకి వెళ్ళినప్పుడు రిజిస్టర్డ్ వీళ్ళ నామాకి ఎక్కువ పవర్స్ ఉంటాయి, అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్తాను నేనైతే.
1: ఇప్పుడు మీరు చెప్పినట్లు సాధారణంగా కోర్టుకి వెళ్ళినప్పుడు ఎటువంటి వీలునామాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనే దాంట్లో ఏమన్నా కేటగిరీస్ ఏమైనా ఉంటాయా
0: సార్? రిజిస్ట్రేషన్ వీలునామాకి ఎక్కువ పవర్స్ ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఏంటంటే అక్కడ మీ ఆథరైజ్డ్గా రిజిస్టర్ పర్సన్ ఉంటారు, అలాగే గవర్నమెంట్కి సంబంధించి మనం కట్టాల్సిన ప్రాపర్టీ ట్యాక్సెస్ అన్నీ కూడా క్లియర్గా రిజిస్ట్రేషన్ వాల్యూ వీలునామాకి సంబంధించి వాల్యూ కట్టేస్తాం. విట్నెస్లు కూడా కొంత అవేర్నెస్ ఉంటుంది, ఆ ఆస్తి ఎవరెవరికి ఏం రాశారని. దీన్ని ఎవరు పొల్యూట్ చేయడానికో కొల్యూట్ చేయడానికో కుదరదు. సో రిజిస్టర్డ్ వీలునామా ప్రాపర్ వేలో ఉంటుంది, విట్నెస్లు ఉంటారు, ఆ వారసులకి తెలియాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు తదనంతరం తెలుసుకుంటారు మా ఆస్తి అంతా ఎవరికి రాశారని. అదే మనం ఏదైనా సీల్ కవర్లోనూ ఎట్లా పెట్టినప్పుడు వీళ్ళు ఏదో బీరువాల్లో పెడతారు, ఎవరో ఒక్క వారసులకే దొరికినాయి ఆ టైంకి, ఎవరైతే ఇంట్లో ఉంటారో వీళ్ళు చనిపోయే టైంకి వాళ్ళు ఇంట్లో ఉన్న గోల్డ్ సర్టిఫికెట్లు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కొట్టేస్తూ ఉంటారు. అలా తీసినప్పుడు ఇలాంటి వీలునామా దొరికి వాళ్ళ పేరు అందులో లేకపోయింది అనుకోండి, చింపేస్తుంటారు. అదే రిజిస్టర్డ్ వీలునామా ఉందనుకోండి, ఎవరు దాన్ని స్పాయిల్ చేయడానికి కుదరదు, పాడు చేయడానికి కుదరదు. దాన్ని లీగల్గా ఎవరి దగ్గర పోనా ప్రాపర్టీ డాక్యుమెంట్ లేకపోయినా వీలునామా డాక్యుమెంట్ లేకపోయినా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఫైల్ చేసుకొని సర్టిఫైడ్ కాపీ తెచ్చుకొని దానికి తగ్గట్లు కోర్టుకు వెళ్ళి డిక్లరేషన్ అంటే ఈ ప్రాపర్టీలు మాకు రాసిచ్చారండి, మా ప్రాపర్టీస్ని ఈ పేరు ప్రకారం మా పేరు మీదకి రిజిస్ట్రేషన్ మార్చండి అని అనటానికి అవకాశం ఉంది. సో బెటర్ ఆప్షన్ ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం బెటర్ వీలునామాలు. ఎందుకంటే మీరు సంపాదించే ఆస్తి ఏదైతే ఉంటుందో రేపొద్దుట మీ వారసులు కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండడానికి మన లా అండ్ ఆర్డర్ సిస్టంలో మనకున్న వీలునామా చట్టాన్ని వాడుకొని ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వెళ్ళటం బెటర్. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, అరే వీలునామా ఇప్పుడు కొంతమందికి రాసేసాము, మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు కదా అని. మీరు రాసే వీలునామా గురించి ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. వీలునామా రాసిన తర్వాత అరే ఈరోజు వీళ్ళకి రాసాము, రేపటి రోజున వీళ్ళు ఏమైనా మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడితే మళ్ళీ మేము వెళ్ళి మార్చుకోవడానికి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి, వీలునామాను మార్చుకోవచ్చు.
1: ఒక వ్యక్తి వీలునామా చేసిన తర్వాత తన ఆస్తిని ఒకవేళ అమ్ముకుంటే ఆ సందర్భంలో అతను వీలునామా మార్చకుండానే చనిపోయి ఉన్నట్లయితే వారసులకు ఆ ఆస్తి పైన హక్కు వస్తుందా? వారసులు మరలా ఆ ఆస్తి గురించి కోర్టులో కేసు వేయవచ్చా?
0: సార్ యాక్చువల్గా వీలునామా రాసిన తర్వాత ఆ ఆస్తి అమ్ముకోవచ్చా లేదా అనేది చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది. వీలునామా రాసేది వాళ్ళ తదనంతరం వాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరికి ఎలా చెందాలి అని రాయటాన్నే వీలునామా అంటారు. ఈలోపు వీళ్ళకే అవసరం వచ్చింది, అది ఆ ఏదైనా అప్పుల నిమిత్తం కానీ ఆరోగ్య నిమిత్తం కానీ, లేకపోతే ఎవరికైనా సోషల్ సర్వీస్ చేసేయాలనుకున్నారు, లేకపోతే ఎవరికైనా దానం చేయాలనుకున్నారు, లేదా ఎవరికైనా అమ్మాలనుకున్నారు. ఇలా అనుకున్నప్పుడు వీలునామా కట్టడి చేయడం కుదరదు, వీలునామా ఆపదు వీళ్ళని. పూర్తి హక్కులుంటే వీళ్ళు దీన్ని ఎవరికైనా అమ్ముకునే హక్కు. సో మీరు అడిగిన క్వశ్చన్, అమ్ముకున్నారు సరే మరి వీలునామాలో చేంజ్ చేయలేదు, వారసులు వచ్చి కేసేస్తారా అని, 100% వాళ్ళు కేసు వేయడానికి పనికిరాదండి. ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ ఆఫీసులో చూస్తే ఈసీలో వీలునామా అనేది కనిపించదు, కానీ వన్స్ ఒకసారి రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది వీలునామా ఉంది దీంట్లో. మరి ఈ వీలునామాలో రాసిన ప్రాపర్టీనే మీరు ఇప్పుడు అమ్ముతున్నారు, మరి వీలునామాలో మార్పులు చేస్తారా, ఇంకేమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా అని అన్నప్పుడు దాంట్లో మోడిఫికేషన్ కూడా సేమ్ డే అయిపోద్ది. ఈ వ్యక్తికి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారో అందులో రిజిస్టర్డ్ వీలునామా ఉంటే కనుక రిజిస్టర్డ్ వీలునామాలో ఈ ప్రాపర్టీని డిలీట్ చేసి దానికి ఒక క్రోడీ సైల్ ఇందాక నేను చెప్పినట్టు మార్పుడు వీలునామా అని చెప్పి యాడ్ చేస్తారు, లేదా అతనికి ఇష్టం లేదు అసలు మొత్తం ఉన్న ఒక ప్రాపర్టీని వీలునామా రాశారు, ఆ ప్రాపర్టీని అమ్మేశాడు, ఆ వీలునామాని క్యాన్సిల్ చేసుకుంటారు. మీరు అన్నట్లు అమ్మేశాడు వీలునామా క్యాన్సిల్ చేయకపోవడం అనేది ఉండదండి, ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే ఉంటుంది కాబట్టి. ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఆ వీలునామాలో 3 ప్రాపర్టీలు ఉన్నాయి, ఒకటి అమ్మాడు, 2 ప్రాపర్టీలకి వీలునామా మార్పులు కంపల్సరీ చేస్తారు అక్కడ. ఒకవేళ అమ్మలేదు, అసలు వీలునామా ప్రొసీడింగ్స్లో అగ్రిమెంట్ దగ్గరే ఆగిపోయింది అనుకున్నప్పుడు ఈ అగ్రిమెంట్కి సంబంధించి మళ్ళీ లీగల్ లిటిగేషన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. వీలునామా రాసినంత మాత్రాన ఆస్తిని ఆపుకునే హక్కు లేదు, వాళ్ళు ఎవరికైనా

0: అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకునే రైట్స్ ఉంటాయి. ఏది మిగులుతుందో వాళ్ళ తదనంతరం అదే. వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ వ్యక్తి వీలునామా రాసినప్పటికీ కూడా ఆస్తులు అమ్ముకోవచ్చు. ఆ వీలునామాలో ఏవి మిగులుతాయో అవే వాళ్ళకి చెందితే, మిగలకపోతే ఆ వీలునామా ఎందుకు పనికిరాదు.
1: వీలునామా

0: ఇంతవరకు మీరు ఇదే మన చట్టం శీర్షికన వీలునామా ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీమతి ఆకుల రమ్యకుమారి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ బుక్యా వీరన్న.
1: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
2: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
3: ఇప్పుడు మాత్రం రాఖీ పెరిగినగానే భయం వేస్తుంది.
1: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
2: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
1: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
4: అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: విశ్వ సంస్కృత భాష దినోత్సవం సందర్భంగా సంస్కృత భాష పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. ఈ చర్చలో పాల్గొనేవారు డాక్టర్ అరవిందరావు ఐపీఎస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం. అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారు.
1: ఈరోజు విశ్వ సంస్కృత దినోత్సవం. సంస్కృతానికి ఉండేటువంటి ఆ గొప్పతనం, ఆ మహత్వం ఈ రోజులో తగ్గుతుందని చెప్పని చాలా మంది అనుకుంటున్నారు. కానీ విశ్వవ్యాప్తమైనటువంటి ఈ సంస్కృత భాషకి పరివ్యాప్తి వచ్చిన తర్వాత కొద్దిమందికి అది తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ మరీ విస్తృతంగా ఉందనేటువంటి విషయం భాషాభిమానులకందరికీ తెలిసిన విషయమే. ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేసి సంస్కృత భాష పట్ల ఎనలేని అభిమానంతో వారు రీసెర్చ్ చేసి అరవిందరావుగా ఉన్నటువంటి వారు సంస్కృత అరవిందుడిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న డాక్టర్ అరవిందరావు గారు ఒకవైపు, మరొక వైపు ప్రొఫెసర్ శశిరేఖ వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వారు. నమస్కారం అరవిందరావు గారు.
2: నమస్కారం అండి.
1: నమస్కారం మేడం.
3: నమస్కారం.
1: మీరు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, తెలుగు వాళ్లే కాదు భారతదేశమంతా కూడా భాషాభిమానులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా సంస్కృత భాషాభిమానులందరూ కూడా చాలా సంతోషించేటువంటి రోజుగా నేను దీన్ని భావిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ముందుగా భారతీయ భాషల్లో సంస్కృత భాష ఎంత గొప్పది, జనని సమస్త భాషలకు అన్నటువంటి సంస్కృత భాష రాను రాను రాను చాలా అల్పమైనటువంటి స్థితిలోకి వచ్చిందని చెప్పని చాలా మంది అనుకుంటా ఉంటారు. అనల్పమైనటువంటి సంస్కృత భాషకి అల్పమైనటువంటి స్థితి రావడం అనేటువంటిది భరించలేనటువంటి విషయం ఇది. ఈ విషయంలో మరి సంస్కృతాన్ని నేర్చుకోవడం కాదు మనం కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని అందరూ భావిస్తున్నారు. మీరేమంటారు?
3: అసలు సంస్కృతం అనేది వ్యాప్తంలో, అంటే వ్యావహారిక భాషలో లేకుండా పోతుంది అన్న కారణం చేత దానికి గుర్తింపు తగ్గింది అనే భ్రాంతిలో ఉన్నారే కాని సంస్కృత భాష ఎక్కడికి పోలేదు. చక్కగా అన్ని భాషలతో కలిసి ఆడుతూ పాడుతూ తిరుగుతూ విలసిల్లుతోంది. అందుచేత నేను చిన్న శ్లోకంలో చెప్పదలుచుకున్నాను, ఈ వాంగ్మయం అనేది ఏదైతే ప్రపంచం ఉందో ఇదొక నందనోద్యానం. ఈ నందనోద్యానంలో ఆ సురభారతి, ఆ వాగ్దేవి శోభిస్తూ ఉంది. ఎలాగా అంటే అన్ని భాషలు జనని అన్నారు. ఇక్కడ నేను ఇంకా కొంచెం సౌహార్దానికి దగ్గరగా తీసుకొచ్చి చెలికత్తెలతో ఆడుతున్నట్టుగా అని నేను రాశాను. గీర్వాణ నందనోద్యాని సురవాణి సుశోభతి సఖీభి బహుభాషాభి క్రీడంతి రససాగరే అని. ఈ విధంగా సంస్కృత భాష ఆచార్య గారు ప్రశ్నించినట్లుగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ భాషల్లో ఏ విధంగా అయితే ఆత్మ అనుస్యూతంగా ఏముంటుందో అన్ని భాషల్లోనూ ఆ పదాలు ఉన్నాయి. అయితే కాస్త అపభ్రంశ రూపంలో కావచ్చు లేదా అచ్చంగా కావచ్చు, తత్సమము తద్భవము అన్నారు. అందుచేత

0: సంస్కృతం లేదు అనుకోవడం ఒక భ్రమ. సంస్కృతం ఉంది, అయితే అసలు ఏదైతే మనం పదాలు తెచ్చుకున్నామో తెలుగులో, ఆ పదాలు వాటి మహత్తు అక్కడ మూల భాషలో ఎలా ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఏమన్నా చిన్న చిన్న భ్రాంతులు, అపార్థాలు అంటారు, అర్థాలు మారిపోవడాలు, ఇవి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని ఇది నా అభిప్రాయం అండి.
1: అరవింద్రావు గారు, మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేశారు, మీకుండేటువంటి స్థితి వేరు, సమయం తక్కువ, ఇవన్నీ ఉన్నా సంస్కృత భాష మీద ఎనలైనటువంటి అభిమానాన్ని సంపాదించి ఈనాటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు, దీనికి కారణం ఏమంటారు చెప్పండి.
2: నేను చాలా పెక్యులర్ పరిస్థితుల్లో, అంటే విచిత్రమైన పరిస్థితుల్లో సంస్కృతాన్ని కొంచెం బాగా అభివృద్ది చేసుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి కొంత సంస్కృతం అనేది కొద్దిగా మా మాతామహల ద్వారా తెలిసినప్పటికి కూడా, ఆ తర్వాత సర్వీస్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటాం. ఏమిటి, మేము ఉదాహరణకు అనేక రకాలైనటువంటి రిపోర్ట్స్ అవి ఇవన్నీ చదువుతుంటాము. ఆ రిపోర్ట్స్ చదువుతున్నప్పుడు అరే మనకు మన గురించి, మన సంస్కృతం, మన సిద్ధాంతం గురించి కానీ, మన ఉపనిషత్తుల గురించి కానీ మనకేమీ తెలియదే, మిగతా వాళ్ళకి వాళ్లకు చాలా బాగా తెలుసు కదా వాళ్ల ధర్మాన్ని గురించి, వాళ్ల సంస్కృతిని గురించి అనేటువంటి ఛాలెంజ్ రావడం వల్ల నేను అప్పుడు పుల్లెల రామచంద్రుడు గారి దగ్గరికి వెళ్లి గీతా భాష్యము, ఉపనిషత్తుల భాష్యము ఇట్లాంటివన్నీ కూడా చదువుకుని నేను, శేషరేఖ గారు, మేమందరం కూడా వారి దగ్గర అధ్యయనం చేశాము. ఆ విధంగా సంస్కృతాన్ని అధ్యయనం చేయడం జరిగింది. అది చేయడం ద్వారా నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నాను. సంస్కృతం తెలియకుంటే మనకు చాలా విషయాలు మనం కోల్పోతామనేది అప్పుడు నాకు తెలిసింది. సంస్కృతం తెలియకుంటే మనకు అసలు భారతీయ సంస్కృతిని గురించి ఏమీ తెలియనట్లే, అది నా యొక్క కన్విక్షన్. ఆ విధంగా నేను సంస్కృతం పైన అభిరుచి పెంచుకుని ఇప్పటికి కూడా చదువుతుంటానండి.
1: సంస్కృతం ఎవరు చదవాలని మీ ఉద్దేశం?
2: నా ఉద్దేశంలో ముఖ్యంగా మేధావులు అని అనిపించుకునే వాళ్ళందరూ చదవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకు దాదాపు 300 సంవత్సరాల క్రితం వరకు సంస్కృతం అనేటువంటిది మనకు లింక్ లాంగ్వేజ్గా ఉండేది. ఆ లింక్ లాంగ్వేజ్గా ఉండడం వల్ల సమాజంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఈ రోజు ఎలాగైతే మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నామో ఆ విధంగా అప్పుడు 300 సంవత్సరాల క్రితము ఎక్కడో కాశీ నుంచినో ఇంకెక్కడికో కంచికి పోయినటువంటి వాడు కావచ్చు, ఇంకేదో టౌన్ నుంచి ఇంకో టౌన్కి పోయినటువంటి వాడు కావచ్చు, పండితులందరూ కూడా సంస్కృతంలో మాట్లాడుకునేవాళ్ళు. పోతే ఇప్పుడు తర్వాత ఏమైంది, సంస్కృతం మనకు దూరం కావడం వల్ల సంస్కృత గ్రంథాల్లో ఏమున్నది అనేది మనకు తెలియకుండా అయిపోయింది. సో కాబట్టి అది ఎందుకు, అనేక కారణాల వల్ల, అది మనందరికీ తెలిసిన కారణాలే. సో ఆ కారణాల వల్ల సంస్కృతం మరుగుపడడం వల్ల అసలు సనాతన ధర్మం అంటేనే ఇదిగో ఇలాంటిది, సనాతన ధర్మం అంటేనే క్యాస్టు, సనాతన ధర్మం అంటే ఫలానది, ఇట్లాంటి ఒక నెరేటివ్స్ సమాజంలో రావడం మొదలుపెట్టింది. కాబట్టి వీళ్ళు సొంతంగా చదువుకుంటే దీనిలో తెలుస్తుంది ఏమిటి అనేది తెలుస్తుంది. అనేక ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది చాలా రకాలైనటువంటి విమర్శలు చేస్తుంటారు కదా, ఆ విమర్శలకు సమాధానం అంతా ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఉన్నది. ఇప్పుడు ఈరోజు శీర్షిక కూడా చాలా మంచి శీర్షిక పెట్టారండి, విశ్వదృష్టితో ముందుకు అన్నారు, గ్లోబల్ విజన్ అన్నారు. సంస్కృతానికి ఉన్నంత గ్లోబల్ విజన్ ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ దేనికి లేదని మనం ఘంటాపథంగా చెప్పచ్చండి. సో అలాంటిది మనం ఎవరికి తెలియాలంటే మేధావులకు తెలియాలి. ఒక దాదాపు 50-60 సంవత్సరాల క్రితం వరకు మేధావులందరూ కూడా చాలా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మంచి బాగా సంస్కృతం చదివినటువంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏదో సాహిత్యం గురించి ఇట్లా వాటి గురించి రాస్తున్నారు, కానీ మనకు ఎదుర్కొంటున్నటువంటి విమర్శల గురించి ఎవరు రాయడం లేదు. వాటి గురించి దాంట్లో సత్యత్వం ఎంత ఉన్నది అనే దాని గురించి రాయడం లేదు. కాబట్టి అంతేకాకుండా మన యంగ్ పేరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్లకు అంతో ఎంతో తెలియాలండి. సంస్కృతం అంతా గొప్పగా నేర్చుకోకపోయినా వాళ్ల పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే వీళ్లకు ఇప్పుడు ఈ రోజు పిల్లలకు కాలేజీకి కానీ స్కూల్కు కానీ వెళ్లిన పిల్లలు కొన్ని ప్రశ్నలు ఎదుర్కొంటారు, మీ సంస్కృతిలో ఇలా ఉంది అంటాడు. సో వీడు ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతాడు అనమాట. సో మనము ఇన్ఫీరియారిటీ నుంచి తప్పించుకోవడం కోసము, మనకు కొంచెం ఆత్మవిశ్వాసం రావడం కోసము ఇలాంటివన్నీ, అంతేకాకుండా మనం సంస్కృతం చదవడం లేదు, అనేక పాశ్చాత్య మేధావులు వాళ్ళు చదువుతున్నారండి. పర్టికులర్లీ ఇప్పుడు ఇన్నాళ్లు జర్మనీలో చదివేటువంటి వాళ్ళు ఇప్పుడు అమెరికన్ మేధావులు చాలా మంది చదువుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళు రాసిందే నిజమనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వెండి డానిగర్ అనేగా రాస్తుంది, సంస్కృతం ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ సప్రెషన్ అంటుంది. ప్రజలందరినీ కూడా సప్రెస్ చేయడం కోసం సంస్కృతం లాంగ్వేజ్ అని పుట్టించినారు అంటుంది. అరే సంస్కృతంలో ఏముంది మనకు తెలియకుండా ఎంత విశ్వజనీయమైనటువంటి, లేకుంటే విశ్వదృష్టితో అని చెప్పిన అన్నాం కదా, గ్లోబల్ విజన్తో చెప్పినటువంటి ఉపనిషత్తులు, ఈ దీనిలో ఏముంది మనకు తెలియకుండా వాళ్ళు చెప్పింది మనం నమ్మేస్తుంటాము. సో దీనివల్ల మనకేమవుతున్నది, దీనివల్ల మన సమాజంలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వస్తుందండి. చాలా మంది చదువుకున్నటువంటి వాళ్లలో ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ పోవాలన్నా, మన పిల్లలకు మనం సమాధానం చెప్పాలన్నా, ముఖ్యంగా సమాజంలో ఒపీనియన్ మేకర్స్ అనేటువంటి వాళ్ళు సంస్కృతం చదివి తీరాలి, లేక మనం చాలా మందితో చదివించాలని నా అభిప్రాయం.
1: నిజమే మీరు చెప్పింది, చాలా మంది యువతకి సంస్కృతం తెలపాల్సిన నేర్పాల్సిన అవసరం ఉందని చెప్పని అమ్మ మీరు ఆచార్యులుగా పనిచేశారు కదా, ఈ

0: ప్రస్తుతంలో ఉన్నటువంటి జ్ఞాన సంపదలను పండితులకే పరిమితం కాకుండా సాధారణ ప్రజలకు, యువతకు ఎలా పంచగలుగుతాము, ఎలా వాళ్ళకు చేరువ చేయగలుగుతాము?
1: నిజానికి చాలా సులభంగా పంచగలుగుతాము. అసలు సంస్కృతం నేర్చుకోవడం కష్టము అనుకున్న వాళ్ళు ముందుగా గ్రహించాల్సింది ఏమిటంటే, ఒక వాక్యంలో ఏముంటాయి, కర్త, కర్మ, క్రియ. ఆ కర్త, కర్మ రెండూ కూడా నౌన్స్ అంటాం మనం, అంటే శబ్దాలే. కాబట్టి మనకు రాముడు అంటే రాముడే, వనం అంటే వనమే. కాబట్టి రాముడు అనేది సంస్కృతంలో రామ అనే ఉంటుంది, వనం వనమనే ఉంటుంది. గచ్చతి అనే ఒక క్రియాపదం మాత్రమే మనం కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అంటే ఇలాంటి మనం టేబుల్స్ తయారు చేయాలన్నమాట. అంటే మీకు ప్రకృతి ప్రత్యయ విభాగము, ఒక నామవాచకము అండ్ క్రియ, అది ఏర్పాటు చేసినప్పుడు మీరు రాముడు కృష్ణుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అకారాంతాలు ఇకారాంతాలు ఏమీ నేర్చుకోక్కర్లేదు, ఇవన్నీ ఉన్నాయి, వాటికి విభక్తుల రూపాలు ఒకటి చేర్చుకోవాలి. అండ్ క్రియాపదాలు తెలుసుకుంటే సంస్కృతం నేర్చుకోవడం చాలా సులభం. అంటే ఇదే పద్ధతిలో మేము క్రియాపదాలు కూడా మేము చెప్పాము. మీది మామూలుగా ప్రాక్టికల్గా ఇంటర్మీడియట్లో ఉంది, చెప్పడంలో మీరన్నట్టు కొంచెము ఏమన్నా అటు ఇటు లోపాలు ఉండొచ్చు, కానీ మీరన్నట్టు వక్త శ్రోతాచ దుర్లభ అన్నట్టుగా మంచి వక్త గనక ఉంటే శ్రోత కూడా దొరుకుతారు. మార్గం ఉందండి, మార్గం లేకపోవడం అనేది లేదు. ఆ భాష మన ఎదురుగ్గానే ఉంది, దాన్ని అందుకోవడంలో అందించడంలో ప్రయత్నం ఇంకా కొంచెం కావాలి. దానికి ఇంతకు ముందున్న మార్గాలను ఇంకా కొంచెం సుగమం అయ్యేట్టుగా చేయాలనేది అది మా మీరన్నట్టు ఆచార్యుల పైన ఉన్న మహత్తర బాధ్యత. అంటే మీరు అధికారులు, మా చేత చేయించాలని నేను మా అందరి తరఫున మిమ్మల్ని
0: విన్నవిస్తున్నాను. మీరు అధికారులు
1: అంటుంటారు, అదే కదా, అందుకనే పరస్పరం
0: పరస్పరం
1: భావయంతి
0: పరస్పరం.
1: అదే అండి, అదే.
0: ఇప్పుడు అరవింద్రావు గారు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డిజిటల్ మీడియా అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, ఇంత ఆధునికత పరివ్యాప్తి చెందినటువంటి స్థితిలో ఆధునిక రంగాల్లో సంస్కృతాన్ని అనుసంధానించడం అనేటువంటిది అవకాశం ఉందంటారా?
2: చాలా మంది చేస్తుంటారండి. మనకు అదృష్టవశాత్తు మనకు టెక్నాలజీ పెరగడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇటీవల వచ్చిందనుకోండి, అయినా కూడా టెక్నాలజీ పెరగడం వల్ల సోషల్ మీడియాలో అనేకులు చెప్తున్నారు, చాలా మంది వింటున్నారు కూడానండి. అది దీనివల్ల చాలా విషయాలు ప్రజలకు తెలుస్తున్నది, కొంతమంది తెలుసుకుంటున్నారు, అది చాలా గొప్ప సంతోషించాల్సినటువంటి విషయం అండి.
0: నిజమే, కానీ ఈ పరంపరను కాపాడటమా, కొనసాగించటమా, లేకపోతే చూస్తూ ఊరుకుండటమా, ఏం చేస్తే బాగుంటుందని చెప్పండి మీ అభిప్రాయం.
2: పరంపర అన్నప్పుడు మనకు సామాన్యంగా ఆచారాలు, సంప్రదాయాలు ఇట్లాంటివి గుర్తొస్తాయి కదా. అలా కాకుండా జ్ఞాన పరంపర అన్నారు కదా, జ్ఞాన పరంపర అనేదాన్ని రక్షించి తీరాలండి. మనం రక్షించకపోయినా ప్రపంచంలో ఎవరో ఒకరు రక్షిస్తారు, ఎందుకంటే అది జ్ఞానం అనేటువంటిది, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ట్రూ. ఆ ట్రూత్ అనేటువంటి దానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ప్రొపగాండా అక్కర్లేదు, దాన్ని అందరూ రక్షిస్తారు. ఆ ట్రూత్ ఏమిటంటే, మనకు ఉపనిషత్తుల్లో ఫర్ ఎగ్జాంపుల్ అతి ప్రాచీనమైనటువంటి గ్రంథాలంటే వేదాలు, ఉపనిషత్తులే కదండి. దానిలో ఏమిటి వాళ్ళ అప్రోచ్ ఏమిటి, అది ఒక ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ కాదు. దేవుడు అనేవాడు ఇలా ఉన్నాడు, నువ్వు దీన్ని నమ్మి తీరాలి, అట్లాంటి బిలీఫ్ సిస్టమ్ కాదు. అసలు సత్యం అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ఈ ప్రపంచం అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, మొట్టమొదటి హూయామాయి అనే దాంతో ప్రారంభిస్తుంది. ప్రారంభించి ప్రశ్నలు వేసుకుని వాళ్ళు ఎంత రాడికల్ గా చెప్పారంటే, అది ఇప్పుడు ఈ కాలంలో నిజంగా అందరికీ తెలిస్తే చాలా రాడికల్ ఐడియా అది. ఎవరికి మనం తెలియదు కాబట్టి మనం ఏదో అనుకుంటున్నాం. సో మనకు వాళ్ళు ఏం చెప్తారంటే, విశ్వాన్నంతటిని కూడా మనం శాసిస్తున్నటువంటి ఒకనొక శక్తి అని మనం ఏదో దేవుడు అంటున్నామో, దేవుడు అనేది ఒక వ్యక్తే కాదు, ఒక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని దానికి నిర్వచించారు. దానికి అర్థం తెలుగులో సింపుల్ గా చెప్పాలంటే, విశ్వాన్నంతటిని వ్యాపించి ఉన్నటువంటి ఒకనొక చైతన్యము అని, శుద్ధ చైతన్యం. దానికి రూపం లేదు, పేరు లేదు, ఏమి లేదు, ఇన్ఫినిట్లీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అని ఇంగ్లీష్ లో చెప్పొచ్చు. అది ఈ విశ్వం రూపంలో కనిపిస్తున్నది, ప్రకటమవుతున్నది, ప్రపంచ రూపంలో ప్రకటమవుతున్నది. అంటే చైతన్యం అనేటువంటిది ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ యాజ్ మ్యాటర్ అనేటువంటి విషయము ఈ రోజు సైంటిస్టులు కూడా దాని గురించే పరిశోధన చేస్తున్నారండి. కాన్షియస్నెస్ అనేది ప్రైమరీనా, మ్యాటర్ ప్రైమరీనా, మ్యాటర్ నుంచి కాన్షియస్నెస్ వస్తుందా, లేక కాన్షియస్నెస్ నుంచి మ్యాటర్ వచ్చిందా అనేటువంటి దాని గురించి ఈ రోజు కూడా వాళ్ళు పరిశోధన చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఉపనిషత్తులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారు కూడా. అందుకనే మనకు సైన్స్ అండ్ నాన్ డ్యుయాలిటీ అనే దాని గురించి మనం చూస్తే కొంతమంది దీంతో ఏకీభవిస్తున్నారు, ఇంకా కొంతమంది డిబేట్ చేస్తున్నారు. ఇది పరిశోధన నడుస్తుంది. కానీ ప్రైమరీ క్వశ్చన్ అసలు ఏమిటి, అసలు విశ్వానికి అంతటికి దేవుడు ఉంటూ కానీ ఎక్కడో ఆకాశంలో ఉన్నాడా, ఇవన్నీ మన భావన. మరి మనకు లేదా ఇదంతా అంటే, అటు లోవర్ లెవెల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన వాళ్ళు ఏం చేశారంటే, విచిత్రంగా అన్నిటిని కూడా సమన్వయం చేశారు. మన లోకంలో ఎన్నెన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నెన్నో సంప్రదాయాలు ఉన్నాయి, వైష్ణవము, శైవము, మరొకటి మరొకటి అన్ని కూడా చాలా సంప్రదాయాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా అలౌ చేశారు. అలౌ చేస్తూ పరమసత్యం మాత్రం వేరే ఉన్నాయా, ఇది

0: అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది. నువ్వు ఏ రూపంలో నువ్వు దేవుణ్ణి ప్రార్థించినా యో యో యామ్ యామ్ తనం భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి అని చెప్పని, నువ్వు ఏ రూపంలో భావించినా కూడా ఒకే సత్యమే ఉన్నది, ఒకే హైయెస్ట్ రియాలిటీ ఒకటి ఉన్నది, దాని నుంచినే నీకు రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా వాళ్ళు అన్నింటిని కూడా సమన్వయం చేసి చెప్పారు. సో అందువల్ల మనం వీసీ సో మెనీ డైటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఎందుకు మనకి ఇంతమంది దేవుళ్ళు అంటే మన పిల్లవాళ్ళు అడిగినప్పుడు ఇది చెప్పాలన్నమాట. సో ఇలాంటివి మనకు తెలుస్తుందండి. సో ఈ సోషల్ మీడియా అనేది రావడం వల్ల మనకు చాలా చాలా ఇది వచ్చింది. తర్వాత ఆధునిక వేదాంత శాస్త్ర పండితులు, తర్వాత శాస్త్ర పండితులు వేదాంతమే కాదు మిగతా శాస్త్ర పండితులు కూడా చాలా కృషి చేసి చాలా విషయాలను బయటకు తీస్తున్నారు.
1: అమ్మా, ఇప్పుడు మనది తెలుగు భాష, మలయాళం భాష, తమిళ భాష, అలాగే పంజాబీ భాష, ప్రతి రాష్ట్రంలో కూడా వారి వారి భాషలు ఉన్నాయి. ఈ భారతీయ భాషలు ఉన్నప్పుడు సంస్కృతం యొక్క ప్రభావం ఏమిటి, సంస్కృతానికి భారతీయ భాషలతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ సంస్కృత భాష మనగలగడానికి కోసం చెప్పని ఈ భారతీయ భాషలన్నీ కూడా తోడ్పడతాయా, ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఆచార్యులుగా ఉండి మీరు ఏమైనా పంచుకుంటారా?
2: నిజానికి నాకు ఒక 3-4 భాషలతో పరిచయం ఉంది మొత్తం భారతదేశ. కానీ ఒక సంస్కృత పదం మనం తీసుకున్నట్టయితే, మామూలుగా ఒక ప్రకాశము అనే పదము ఏదైతే సంస్కృతంలో ఉందో దాన్నే ప్రకాష్ అంటారండి నార్త్ ఇండియాలో. మామూలుగా మన తమిళంలో గాని మన ఇక్కడ గాని మామూలుగా ఏదో ప్రకాశ, కన్నడలో ప్రకాశ అని అంటారు, మరాఠీలో కూడా అలాగే అంటారు. అంటే మనకి భాషలు ఎంత సంబంధం ఉంది అంటే, ఏ పదము తీసుకున్నా కూడా మీరు ఒక భోజనం అనే దానిలో కూడా అది మనకు 2-3 భాషల్లో కామన్ గా కనబడుతుంది. అందువల్ల మన వ్యవహారంలో వచ్చే కూడా వాళ్ళ వ్యవహారంలో మనకు కనబడతాయి. అది కాకుండా ఇంకొకటి నేను ప్రత్యేకించి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇందాక మీరు టెక్నాలజీని గురించి అడిగినప్పుడు, మన అపారమైన శాస్త్ర సంపదను ఆంగ్ల భాషలో నేర్చుకుంటున్నాము. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను ఏమిటంటే, ఇండియన్ ఫిలాసఫీ అనేది ఉంది. ఇండియన్ ఫిలాసఫీలో మన ఉపనిషత్తులను గురించి ఉంటుంది, కానీ ఉపనిషత్ వాక్యం అనేది ఉండదు. అంటే మనం కొత్తగా పరిచయం చేయండి అనడం లేదు, ఉన్న విషయం. ఎన్షియంట్ ఇండియన్ పాలిటీ అని ఉంటుంది, మనువును పేర్కొంటారు, కానీ మనువుది ఒక వాక్యం కూడా అందులో ఉట్టంకించరు. ఆర్యభట అనే పేరు తీసుకున్నా, మరొకటి తీసుకున్నా, చాణక్య ఇత్యాది పేర్లన్నీ తప్పకుండా ప్రయోగంలో ఉన్నాయి. యావత్ భారతదేశంలో మనం గనక చూసినట్టయితే ప్రతి చోట ఒక మన ఎయిర్పోర్ట్ గాని మరొకటి గాని నామవాచకాలన్నీ కూడా నామిన్క్లేచర్స్ అన్ని సంస్కృతమే. ఒక వాతాయనం అనండి, ఓ శౌచాలయం అనండి, అంటే ఇన్ని పదాలు ఇంతమందికి తెలుసు అన్నమాట. ఇంతమందికి తెలిసింది
1: ఈ సామాన్య జనానికి కూడా అర్థమయ్యేటట్టుగా శౌచాలయం అని చెప్పని
2: వాతావరణాలు. కాబట్టి అసలు శౌచాలయం అన్నప్పుడు నిజంగా దానికి టెక్నికల్ ఒక మీనింగ్ ఉంటుంది, శుభ్రంగా ఉండడం అని. అంటే ఇలాగ మీకు ఒరిజినల్ అది ఏ ఉద్దేశ్యంతో తీసుకున్నారా మహానుభావులు అని మనం గనక నిజంగా తెలుసుకుంటే, అంటే ఈ ఉద్దేశ్యంతోనే మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఈ దృష్టితో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.
1: అరవింద్ర గారు, ఇప్పుడు మీరు ఐపీఎస్ ఆఫీసర్గా వివిధ అనుభవాలను కలిగినటువంటి వారిగా ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని మీ దృష్టితో చూసినటువంటి వారు కాబట్టి మీరు ఇవ్వాల్సినటువంటి విషయం ఈనాటి యువతకు గాని ఈ తరానికి గాని కావాల్సింది ఏంటంటే, సంస్కృతం సంస్కృతం కావాలని అంటున్నాం బాగానే ఉంది, కానీ దేశ రక్షణ విషయంలో కూడా ఈ సంస్కృతం ఏమైనా తోడ్పడుతుందా, ఏమైనా అవసరం ఉందా? మన యొక్క చదువు ఉంటే చాలు కదా, మనం చదువుకున్నది చాలు కదా, మనం బీఏ ఎంఏ వీళ్ళు చదువుకున్నాం ఇదే ఎక్కువైపోయింది కదా అనుకునేటువంటి తరం వచ్చినటువంటి స్థితిలో సంస్కృత భాష ఉంటే బాగుంటుందని చెప్పినటువంటి అభిప్రాయం మీకుందా? దేశ రక్షణ కదా ఏమైనా తోడ్పడుతుందా?
0: ఇక్కడ దేశ రక్షణ అనే దాని గురించి మనం చూస్తే, ఇప్పుడు సమాజంలో చాలా కన్ఫ్యూజన్ ఉందని ఇది వరకు చెప్పాను. ఆ కన్ఫ్యూజన్ ఏ విధంగా అనేదాన్ని కొంచెం ఎలాబొరేట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే, క్యాస్ట్ అనేటువంటిది ఉన్నది, ఈ సంస్కృతిలో క్యాస్ట్ ఉన్నది అంటారు. కానీ మన గ్రంథాల్లో సంస్కృతంలో మనం ఏ ఋషి గాని ఏ దేవుడు గాని క్యాస్ట్ అనేటువంటి చెప్పలేదండి. చాలా చాలా ఖచ్చితంగా నేను కొన్ని వ్యాసాలు రాశాను, కొన్ని ఆర్టికల్స్, కొన్ని టాక్స్ కూడా ఇచ్చాను, ఇవన్నీ చేశాను. సో చాలా మందికి ఏమనిపిస్తున్నది, ఇది ఈ ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా అణగదొక్కారు అనేటువంటిది ఉన్నది. సో దానివల్ల ఏమవుతున్నది, ఒక వర్గం పైన హేట్రేడ్ పెరుగుతున్నది. అంతేకాకుండా అసలు ఈ సంస్కృతి పట్లనే వేరే వాళ్ళకి విరక్తి పుట్టి ఈ సంస్కృతి నుంచే మనం దూరం వెళ్దాం అనేటువంటిది ఉన్నది. ఈ నెరేటివ్స్ లో నిజముందా లేదా, అసలు ట్రూత్ ఏమిటి అని తెలుసుకోవాలంటే సంస్కృతం చదవాలండి. సమాజం యొక్క అవసరాలని బట్టి ఇవన్నీ ఏర్పడ్డాయంతే. కేవలం మనకు కృష్ణుడు చెప్పినటువంటిది ఏమిటి, సత్వము రజస్సు తమస్సు అనేటువంటి 3 గుణాలు ప్రకృతిలో ఉన్నాయండి. ఇది భారతదేశమే కాదు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఎక్కడైనా కానీ సత్వగుణము రజోగుణము తమోగుణం అనేటువంటి ఉంటాయి. వీటికి ట్రూత్ పట్ల నిష్ట ఉంటుంది, ట్రూత్ అనేటువంటి సత్యం అనేటువంటిది, అహింస, తర్వాత

0: పట్ల నిష్ట ఉంటుంది, ఓపెన్ మైండెడ్నెస్ ఉంటుంది, ఆర్జవం అంటాం కదా, దట్ ఈస్ ఓపెన్ మైండెడ్నెస్. ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఇంకో కొంతమంది ఫిజికల్ గా ప్రొటెక్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఇంకోటి రిసోర్సెస్ తెచ్చేటువంటి వాడు ఉంటాడు, ఇంకోటి కొంచెం కేవలం అందరినీ అసిస్ట్ చేసేటువంటి వాడు ఉంటాడు. ఈ విధంగా నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయంటే, నాలుగు వర్ణాల గురించే చెప్పారు కానీ ఇది ప్రాచీన సమాజంలో ప్రతి పుస్తకంలో ఉంది, ప్రతి సమాజంలో ఉన్నది. ఇది దీన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేశారు, మనకి బ్రిటిష్ వాళ్ళు మనకు దిస్ ఈస్ క్యాస్ట్ అనేటువంటి దాన్ని వీళ్ళు క్రియేట్ చేశారు అనేటువంటిది ఒకటి పెట్టారు కదా. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఉండడం వల్ల సమాజంలో చాలా ఫ్రిక్షన్ ఉన్నది. ఇట్లాంటి ఫ్రిక్షన్స్ పోవాలంటే ట్రూత్ అనేటువంటిది తెలియాలండి. సంస్కృతం తెలిస్తే చదువుకుంటే మనకు ట్రూత్ తెలుస్తుంది, సంస్కృతం తెలుసుకోకుంటే మనకు ట్రూత్ తెలియదు. సత్యం ఏముంది మన పుస్తకాల్లో, ఏముంది నిజమేమిటి అనేది తెలియదండి.
1: ఈ ఐకేఎస్ అనేటువంటి విషయం మేడం మీరు కొంచెం దాని గురించి వివరిస్తే మన శ్రోతలకందరికి కూడా అర్థమవుతుంది బాగా.
2: ఈ మధ్య ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఐకేఎస్ అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఒకటి ఒక ప్రణాళిక తయారు చేసింది. అది నిజానికి ఒక 10 ఏళ్ల క్రితమే ఒక బీజ రూపంలో ఉండింది. మేము ఒక సెమినార్ అటెండ్ కూడా చేశాము. దానిలో ఏం చేశారు, అసలు చాలా విశ్వరూపంగా తీసుకున్నారు. అంటే చిన్న చిన్నగా వాళ్ళు తీసుకోకుండా మొత్తం అంత వసుధైవ కుటుంబకం అన్న పద్ధతిలో అన్ని అందులో చేర్చారు. అంటే వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఇతరమైనవి, కావ్యాలు అన్నీ కూడా దానిలో కొంచెం బృహత్తరమైన సిలబస్. ఇది మొదటి సోపానం. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు, మన ఉస్మానియాలో అకాడమీలో అంతటా కూడా. అయితే ఈ ప్రథమ స్థరం కాబట్టి వాళ్ళు మొత్తంగా ఒకసారి ఇది ఉంది అని తెలియాలనే ఒక ఉద్దేశ్యంతో మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అంటే ఓన్లీ ఇంట్రడక్షన్ అన్నమాట, ఇది ఇందులో ఇన్ని ఉన్నాయి. ముందు ఆ 40-50 వాటి టైటిల్స్ చూస్తేనే ఓహో ఇన్ని ఉన్నాయా అంటే, అసలు సంస్కృతంలో ఇంత వైవిధ్యమైనటువంటి జ్ఞానం లభిస్తోందా అనేది తెలియజెప్పడానికి చేశారు. దీనికి ఒక బ్యాచ్ సిద్ధమైపోయింది, 2 సెమిస్టర్లై 3వ సెమిస్టర్లో ఉంది. ఇప్పుడు ఏమైందంటే పుంఖాను పుంఖాలుగా ఎవరైతే ఎందుకు నేర్చుకోవాలి అని కాకుండా మేము తప్పకుండా నేర్చుకోవాలని ఇప్పుడు మన అకాడమీలోనే 100 మంది వచ్చేసారు. అండ్ అందులోనూ కూడా అందరు మేధావులే. ఇప్పుడు అరవింద్రావు గారు చెప్పింది అక్షరాల మేధావులు చదువుకోవాలి అని మీరు ఏదైతే అన్నారో, మేధావులే దీనికి ముందుకొచ్చారు. అంటే ఒక ఇంజనీర్స్, ఒక ఆడిట్ ఆఫ్ అలాంటి వాళ్ళు వచ్చారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది నిజంగానే అంటే శనై శనై మెల్లిమెల్లిగా దాని యొక్క ఇంకా అవాంతర విభాగాలు కూడా చేసి చెప్తే గనక చాలా అద్భుతంగా నడుస్తుంది అనేది, అది చాలా గొప్ప ప్రయత్నం అండి.
1: సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ ఆధునికతలు ఉండదు, ఆధునికత దృష్టిలో పోయే వాళ్ళకి సంప్రదాయం పట్టించుకోరు అనేటువంటిది అందరూ అనుకుంటా ఉంటారు. ఇవాళ మనం సంప్రదాయంలో ఉంటూ ఒక విశ్వదృష్టి ఉండాలి అనేటువంటి అభిప్రాయం మీద మనం ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మీరు దానికి కావాల్సినటువంటిది ఒక 2 వాక్యాల్లో చెప్తే మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా ముగించడానికి ముందుకెళ్దాము. మీరు చెప్పండి.
2: సంప్రదాయంలో భారతస్య ప్రతిష్ఠే ద్వే అని చెప్పినట్టుగా సంస్కృతం సంస్కృతి స్తథా అని, సంప్రదాయంలో ఒకనొక సంస్కృతి అలా వస్తూ ఉంటుంది. ఆ సంస్కృతిని ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం అని మనుస్మృతిలో చెప్తారు, ఎస్మిన్ దేశ ఆచార అంటాడు. కాబట్టి ఆచారాలను కలగాపులగం చేయాల్సిన అవసరం లేకుండా ఏ ప్రాంతానికి ఏ దానికి చెందిన వాళ్ళు వాళ్ల యొక్క ఆ సంప్రదాయమైనటువంటిది చూసుకుంటూ ఆధునికతలో, ఆధునికత్వం అంటే ఆలోచనల్లో ఆధునికత్వం ఉండొచ్చు, ఆ వేషధారణలో కూడా మనకి ఎప్పుడు రిస్ట్రిక్షన్ లేదు, దానికి అన్ని పద్ధతులు, సంస్కృతి అనేది దాన్ని వివరిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఒక సమమైన దృక్పథంతో అంటే మనకొస్తున్న సంప్రదాయం పాతది అనుకోకుండా సనాతనం అనేదైతే ఒక పదం చెప్తుందో, సదాతనం ఎప్పుడు ఉండేది కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకుంటే ముందుకు సాగితే బాగుంటుందని అండి.
1: మీరేమంటారు ఈ విషయంలో?
0: ఇప్పుడు ముఖ్యంగా మనం పరంపర సంప్రదాయం ఉన్నప్పుడు 2 విషయాలు ఉంటండి. ఒకటి ఉపనిషత్తులు ఇట్లాంటి వాటిలో చెప్పినటువంటి తత్వము జ్ఞానము, అది ఎప్పటికీ మారదు. సంప్రదాయం అన్నప్పుడు ఆచారాలు, ఇదిగో పెళ్లిలో ఇలా ఆచారం చేస్తున్నాం, ఇంకో సమయంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి, లేకుంటే కుటుంబం ఈ విధంగా ఉంటుంది, ఉమ్మడి కుటుంబము వేరు వేరు, ఇట్లా రకరకాలవన్నీ ఉంటాయి కదా. సో వీటిలో ఆచారాలు మారే అవకాశం ఉందండి, ఎందుకంటే టెక్నాలజీ మెరుగుతున్నది, సమాజంలో ఫ్యామిలీ స్ట్రక్చర్ మారుతున్నది. ఇప్పుడు పిల్లలు అందరూ తల్లిదండ్రులు ఒకటే చోట ఉండడంలే, మనం అందరం కూడా తెల్లవారుజామునే లేచి సంధ్యావందనాలు పూజలు చేసే అవకాశాలు లేవు. సో ఇట్లా రకరకాలుగా మారుతున్నది. సో ధర్మము అనేటువంటి ధర్మశాస్త్రంలో కొన్ని కొన్ని ఆచారాల గురించి ముఖ్యంగా ధర్మశాస్త్రాల్లో రాశారు. ఈ ధర్మశాస్త్రం అనేటువంటి కాలాన్ని బట్టి తర్వాత కొంచెం సోషల్ చేంజెస్ని బట్టి మారుతూ ఉంటుంది. సో అది కొంచెం మార్పులు ఉంటాయి.

0: కానీ మనం అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆచారాన్ని మనం ఇప్పుడు కూడా పాటించాలి అంటే కుదరదు. ఇప్పుడు ఆచారాలు మారుతుంటాయి, దాన్ని మనం అంగీకరించాల్సిందే. కానీ ట్రూత్ ఎప్పటికీ మారదు. కాబట్టి ఆ ట్రూత్ అనే దాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుని ఆచారాలు కొంచెం అంతో ఇంతో రిలాక్సేషన్ ఉన్నా కూడా మనం ధర్మం నిలుస్తుందని నా అభిప్రాయం.
1: మంచి విషయాలు చెప్పారు మీరు ఇరువురు కూడా. శశిరేఖ గారికి, అరవిందరావు గారికి నమస్కరిస్తూ, మన సంప్రదాయం చాలా గొప్పది, మన సంప్రదాయంలో ఉంటూనే విశ్వదృష్టి కూడా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో మనం ఇవాళ మాట్లాడుకోవడం అనేటువంటిది యువతకు ఎంతో గొప్పనైనటువంటి సందేశాన్ని అందించిన వాళ్ళం అయ్యాం. ప్రపంచంలో కావాల్సినటువంటిది విశ్వదృష్టి ఉండాలి, అలాగే మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రెండింటిపైన కూడా సమత్వం వచ్చేసేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు కావలసినటువంటి సందేశాన్ని అందించి యువతకి ఈ మార్గంలో నడవడానికి కావలసినటువంటి మాటలు అందించినందుకు మీకు కృతజ్ఞతలు.
0: నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
3: విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా పరంపర, జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ అరవిందరావు ఐపీఎస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారులు.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
7: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
8: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
9: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
7: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
8: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
7: పండుగ పూట పరేషాన్ అయితే ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
8: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు దిల్లీ కేంద్రం నుంచి.

0: आज से ही तैयारी करें खिलाड़ी। आईपीओ में लौटी तेजी, नए शेयरों का एक साल में 18% रिटर्न पर निफ्टी 7% टूटा। दैनिक भास्कर के बिजनेस पन्ने की खबर है। गिरते नजर आने लगे चीनी के दाम, खुदरा बाजार में भाव करीब 63 रुपए प्रति किलो, लोकसत्ता की सुर्खी है। ब्रेन सर्जरी में पहला AI सफल उपयोग, ट्यूमर निकालकर बचा ली आंखों की रोशनी, राजस्थान पत्रिका की खबर है।
1: धन्यवाद मुकेश। और अंत में मुख्य समाचार एक बार फिर। नेपाल में विनाशकारी बाढ़ से मरने वालों की संख्या बढ़कर 392 हुई, 1468 लोग अब भी लापता। भारत ने नेपाल में फंसे भारतीयों को निकालने के लिए प्रयास तेज किए। विश्व की सबसे बड़ी वित्तीय समावेशी पहल प्रधानमंत्री जनधन योजना के आज 12 वर्ष पूरे। रक्षाबंधन का पर्व देश भर में मनाया जा रहा है। जम्मू कश्मीर में वार्षिक अमरनाथ यात्रा आज संपन्न होगी। वित्त मंत्री निर्मला सीतारामन आज से अमेरिका की 6 दिन की यात्रा पर। और भारतीय ग्रैंड मास्टर आर प्रज्ञानंदन ने इतिहास रचा, ग्रैंड मास्टर शतरंज टूर जीतने वाले पहले भारतीय बने। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: పోలీస్
3: మిస్ సీమా
2: చెప్పండి,
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: RBI అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
7: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
8: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
6: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
7: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
6: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాలలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
9: అన్నయ్య అన్నావంటే హాస్యనాటిక, ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమై నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ముందుగా ఇవాళ మన జనరంజన్ ఈ కార్యక్రమం వింటున్నటువంటి అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అమ్మలకి, నాన్నలకి రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ అనగానే ఒక చెప్పలేని ఎమోషన్ కదా. చిన్నప్పుడు చాక్లెట్ రాఖీ లేదా బిస్కెట్ రాఖీతో మన చిన్న చిన్న రాఖీలతో మన జ్ఞాపకాలు ప్రారంభమవుతాయి. మన కజిన్స్కి రాఖీ కట్టడం, వాళ్ళ కోసం వాళ్ళ ఇల్లు వెళ్ళడం, అక్కడి నుంచి ఇంకో కజిన్ దగ్గరికి వెళ్ళడం, బొట్టు పెట్టడం, హారతి ఇవ్వడం, స్వీట్స్ తినిపించడం, జేబులు ఖాళీ అవ్వడం, మళ్ళీ

కొన్ని రోజుల తర్వాత అవి ఎక్స్ట్రా వడ్డీతో మళ్ళీ తీసుకోవడం, ఇవన్నీ మనకి ప్రతి రాఖీ పండక్కి కామన్ కదా. నిజంగా చెప్పాలంటే మాత్రం ఒక మంచి ఎమోషనల్ మెమరీస్ని గుర్తు చేసుకునే ఫేవరెట్ ఫెస్టివల్స్లో రాఖీ పండుగ కూడా ఒకటి. చిన్నప్పటి నుంచి ఈ మెమరీస్ అలా పెరిగి పెరిగి పెద్ద అవుతాయి. పెద్దగా అయిపోయిన తర్వాత ఎవరి జీవితాల్లో వాళ్ళు వాళ్ళు బిజీ అయిపోతారు. అన్న జాబ్ కోసం దేశం దాటి వెళ్ళిపోతే చెల్లెలేమో పెళ్ళై మరో ఇంటికి వెళ్ళిపోతుంది. ఎన్నో సంవత్సరాలు గడిచినా ఒక్క రాఖీ కడితే చాలు, మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ కూడా అలా రిఫ్రెష్ అవుతాయి. రాఖీ కట్టే ఆ క్షణంలో చెల్లి ఏం కోరుకుంటుంది? పెద్ద పెద్ద వరాలేం కాదు, మా అన్నయ్య మా తమ్ముడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అలాగే అన్నయ్య కూడా నేను నీ కోసం ఉన్నాను అని చెప్పే ఒక్క మాట చాలు, అదే వాళ్ళకిచ్చే పెద్ద బహుమతి అవుతుంది. ఏమంటారు? సో మరి ఇవాళ రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళందరికీ హ్యాపీ రాఖీ చెప్తూ మీ అందరి కోసం ఈ పాట పాట తర్వాత జనరంజని కార్యక్రమంలో పాటలు విందాం.

0: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
1: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
2: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
0: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
1: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
0: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనున్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
3: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం మరి జనరంజని కార్యక్రమంలో ఫస్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు రక్షాబంధన్, అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా జరుపుకుంటున్నటువంటి ఈ పండుగ శుభాకాంక్షలు మన వివిధ భారతి ఆకాశవాణి కేంద్రం లిజనర్స్ అందరికీ మా తరఫున చెప్పండి అని చెప్పేసి మెసేజ్ చేశారు. అలాగే మాకోసం బంగారు గాజులు సినిమాల నుంచి సుశీలమ్మ గారు పాడినటువంటి పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. వనపర్తి నుంచి రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, రాణా ప్రతాప్, సుధా, రామయ్య, చైత్ర మరియు చైత్రశ్రీ, మరి తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాట నేను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను, జైనుద్దీన్, అభేద, ఆయిషా, మరి వారి కోసం టి చలపతిరావు గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం జనరంజనిలో.

0: లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జనరంజని శ్రోతలు మనోరంజని వింటున్నారు. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నల్లకుంట హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. మీనా, అనిల్ గౌడ్, నితిన్, స్కంద గౌడ్, నిషిత సాయి కిరణ్ గౌడ్ మెసేజ్ చేశారు. సో మరి వారు వినాలనుకునే పాట జీవన పోరాటం సినిమాల నుంచి ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనే పాట మాకోసం వినిపించండి. అలాగే మన శ్రోతలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తూ ఇవాళ రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి శ్రోతలందరికీ హ్యాపీ రాఖీ పౌర్ణమి. మరి ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు కీసర్ మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండ కృష్ణ గౌడ్, మలేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, సాయి చరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం బాలు సిసిల కలిసి పాడినటువంటి జీవన పోరాటం సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం.

0: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
1: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
2: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
0: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
0: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాళ్ళ లొల్లి ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల కథానా.
1: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

జయస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇవాళ ఉదయం 10 గంటలకి శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాషా పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. ఈ చర్చలో పాల్గొనేవారు డాక్టర్ అరవిందరావు ఐపీఎస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి ఐఐఎస్, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారులు. మరి ఈ కార్యక్రమాన్ని 738 కిలోహెర్ట్స్ మరియు 406.5 మీటర్లపై తప్పక వినండి. జనరంజని కార్యక్రమం వింటున్నారు. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. మరి వీరు వినాలనుకునే పాట, అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం అనే ఈ పాట మాకోసం ఆడపడుచు చిత్రం నుంచి వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి ఈ పాట మీకోసం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: అరే ఏం సార్లు, ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
3: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు, చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
4: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
2: ఏంది సార్లు, రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.
2: పండుగ పూట ప్రదేశాన ఇచ్చిన ఈ పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
5: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక, ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి లిజనర్ కరీంనగర్ జిల్లా అమనగుత్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట రంగూన్ రౌడీ సినిమా నుంచి బాలు సిసల కలిసి పాడినటువంటి ఓ జాబిలి వెన్నెల ఆకాశం మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మీ అందరి కోసం వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

జలరంజని శ్రోతల మనోరంజని మరి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఏఎస్ రావు నగర్ నుంచి అనిల్ కుమార్, సాహితి నిశాంత్, కవిత మెసేజ్ చేశారు. మరి ఇవాళ వాళ్ళు వినాలనుకునే పాట గుప్పడి మనసు సినిమాల నుంచి బాలమురళి కృష్ణ గారు పాడినటువంటి మౌనమే నీ భాష, ఓమూగ మనస అనే పాట వినాలని అనుకుంటున్నారు. మరి వారి కోసం ఈ పాట. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు రంగారెడ్డి కడతాల్ నుంచి కానుగుల గోపాల్, మరి మీకోసం ఈ పాట.

సో మరి జనరంజనిలో నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానందం గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సౌందర్య మరియు వారి కుటుంబ సభ్యులు ఇవాళ జనరంజని కార్యక్రమంలో మా కోసం మొనగాడు చిత్రం నుంచి అన్నయ్య పుట్టినరోజు అనే పాటను మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మీ అందరి కోసం వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

జనరంజని ఈ శ్రోతలు మనోరంజని వింటున్నారు. మరి మనుషులు నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి ఈ శ్రోతలు నార్కెపల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పున్నా వెంకటేష్, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. మరి ఇవాళ జనరంజని కార్యక్రమంలో మా కోసం గోరింటాకు చిత్రం నుంచి అన్నా చెల్లెలి అనుబంధం సినిమా సినిమాలోని పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: అరే ఏం సార్లు ఈ రాఖీ పండుగ పూట ఇంట్లోండకుండా చాయ్ దుకాణానికి వచ్చిండ్రు.
1: ఒకప్పుడు రాఖీ పండుగ అంటే స్వీట్లు చాక్లెట్లు మస్తు సరదా ఉంటుండే సాయన్న.
2: ఇప్పుడు మాత్రం రాఖీ పేరు వినగానే భయం వేస్తుంది.
0: ఏంది సార్లు రాఖీ పండుగ అంటే భయం వేస్తుందా?
3: అరే రాఖీ పండుగ పేరు చెప్పి మార్నింగ్ నుంచి మా అక్క చెల్లెలు ఇంట్లో దందం చేస్తున్నారు సాయన్న.

0: పండుగ పూట పరేషాన్ అయితే పూరగాళ్ళలో ఏందో తెలుసుకోవాలంటే ఇనుండ్రి రాఖీ పండుగ స్పెషల్ నవ్వుల ఖజానా.
1: అన్నయ్య అన్నావంటే హాస్య నాటిక ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి విన్నారు కదా, ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరినటువంటి పాటల్ని. స్టూడియోలో సమయం 9 గంటలకు వస్తుంది. ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు వింటారు.

0: 1970 బెస్ట్ స్క్రీన్ ప్లే అనోఖీ రాత్, 1972 బెస్ట్ ఎడిటింగ్ ఆనంద్, 1972 బెస్ట్ స్టోరీ ఆనంద్, 1981 బెస్ట్ మూవీ అవార్డ్ ఖూబ్సూరత్, 1972 బెస్ట్ ఫిల్మ్ ఆనంద్.
1: జిందగీ కైసీ హై పెహలీ హాయే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరింతవరకు ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తల ప్రసారం.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్ను పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి అధ్యక్షుడు షఫ్కత్ మీర్జియాయోవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. తెలంగాణలో పెరుగుతున్న వరి ఉత్పత్తికి అనుగుణంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆధునిక ధాన్య శిలువలు నిర్మిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని అహ్మదాబాద్లో జరిగిన ఫార్మా అవార్డ్స్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ విద్యాపీఠ స్నాతకోత్సవంలో సంస్కృతి పరిరక్షణ గురించి చెప్పి కామన్వెల్త్ ఒలింపిక్స్ నిర్వహణ పద్ధతులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2030 నాటికి ఈవీ విపణి 20 లక్షల కోట్లకు చేరి 5 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మై భారత్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఖేలో ఇండియా సంవాద్, యువ సంవాద్ నిర్వహించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సందేశంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో క్రీడలు, వికసిత్ భారత్ సాధనపై విద్యార్థులతో మై భారత్ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపరచడంతో పాటు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో కరువును అనువడించి ప్రజ్ఞానంద ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. మరోవైపు మహిళల హాకీ ప్రపంచ కప్లో జర్మనీపై 3-1 గెలిచిన భారత జట్టు 5వ స్థానంలో నిలిచింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రాఖీ పండుగ సందర్భంగా అన్నయ్య అన్నా వంటే హాస్యనాటిక వింటారు. రచన డాక్టర్ సురభి రమేష్, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ నాటికలోని పాత్రలు సాయన్న రమేష్ సుంకసారి, విక్రమ్ సందీప్, కిరణ్ సురభి రమేష్, అర్జున్ కార్యవర్ధి గుప్పిశెట్టి. వినండి అన్నయ్య అన్నా వంటే హాస్యనాటిక.
2: ఒకటి షుగర్ తక్కువ, ఇంకొకటి ఎప్పటిలాగానే స్ట్రాంగ్.
3: సాయనా, నా టీకి బిస్కెట్ కూడా పెట్టు.
2: బిస్కెట్లు కావాలంటే ముందు టీ బిల్లు కట్టాలి సారు.
3: అయ్యో సాయనా, ఉదయాన్నే బిల్లు గుర్తు చేసావేంది?
2: మీకు టీ తాగినప్పుడే బిల్లు గుర్తుండదు సారు. ఇక నేను గుర్తు చేయకపోతే తెల్లాళ్ళు గుర్తే రాదు.

0: అబ్బారే నిజంగా ఆ రోజులు గుర్తొస్తున్నాయిరా.
1: అవురా కాలేజ్ చదివేటప్పుడు ఎట్లుండరా మన లైఫ్.
2: జాతి రత్నాల సినిమాల హీరో లెక్క బిందాసుకుండే వాళ్ళం.
0: ఎట్లున్నా ఎవ్వడే మనకపోతుండే.
1: ఒకవేళ ఎవడన్నా అన్నా కూడా
2: లైట్ తీసుకునేటోళ్ళం కదా.
0: అసలు మనకి ఏం టెన్షన్ ఉండేదిరా, ఏముండేది కాదు.
1: జేబులో డబ్బులు ఉండకపోయినా కాన్ఫిడెన్స్ బాగుండేదిరా.
2: ఎగ్జామ్ ఎంత దగ్గర పడినా టెన్షన్ మాత్రం దూరం పెట్టేవాళ్ళం.
0: ఎందుకంటే భయపడేది మనం కాదు, మన ఎగ్జామ్ పేపర్ ని కరెక్షన్ చేసేటోళ్ళు.
1: అది కాన్ఫిడెన్స్ కాదురా, ప్యూర్ ఓవర్ కాన్ఫిడెన్స్.
2: ఏదైతేనేం ఆ లైఫ్ మాత్రం బిందాస్ లైఫ్.
0: అవునరా, నిజం చెప్పినవరా నువ్వు.
3: అరే అరే అరే అరే, ఏం సార్లు రాగి పండగ పూట అక్క చెల్లెలతో ఇంట్లో ఉండకుండా ఇటువైపు

0: వచ్చిండ్రేంది?
1: అరే సాయనా, ఇంట్లో ఉంటే రాఖీ పండగ, ఇడికొస్తే మా పాత రోజుల పండగ.
0: ఇంట్లో కంటే నా చాయ్ దుకాణంలోనే ఆరాము ఉందంటారా?
2: అదేం కాదు సాయన్న, ఇక్కడ కూర్చుంటేనైనా కనీసం ఎవ్వరు పని చెప్పరు.
3: ముఖ్యంగా అన్నయ్య ఇది తీసుకురా అనే మాటే వినిపించదు.
0: అబ్బో, ఇప్పుడు అసలు రాఖీ కథ బయటకు వస్తుందన్నమాట.
1: ఏం రాఖీ పండగలే సాయన్న, ఒకప్పుడు రాఖీ పండగ వస్తే మస్తు స్వీట్లుంటుండే,
2: మనం ఫుల్ తింటుండే.
3: ఇంట్లో ఎక్కడ చూసినా ఆ స్వీట్లు, బంధువులు, అబ్బాబ్బా ఏం సందడి ఉండేది తెలుసా?
1: చెల్లెలు రాఖీ కడితే ఒక చాక్లెట్ ఇస్తే చాలు, అక్కకేమో అమ్మని అడిగి 10 రూపాయలు ఇస్తే మన పని అయిపోయా.
2: కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది.
3: ఇప్పుడు రాఖీ పండగ వస్తుందంటేనే భయం వేస్తుంది తెలుసా?
0: అంత భయపడాల్సిన పరిస్థితి ఏంది సారు, ప్రతి సంవత్సరం వచ్చే పండుగనే కదా ఇది.
3: ప్రతి సంవత్సరం వచ్చే పండుగే సాయన్న, కానీ దానికి వచ్చే ఖర్చులు చాలా పెద్దవి.
1: ఒకప్పుడు రాఖీ అంటే చేతికో దారం, ఇప్పుడు రాఖీ అంటే రాఖీ, స్వీట్స్, ఫ్లవర్స్, గిఫ్ట్స్, షాపింగ్. అమ్మో,
2: అంతటితో ఆగితే పర్లేదు, ఇప్పుడు ఆన్లైన్ విష్ లిస్ట్ కూడా వచ్చింది.
0: మీ ముగ్గురి మాటలు వింటుంటే సారు, రాఖీ కంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ని ఖాళీ చేసే పెద్ద పండగలా ఉంది ఇది.
3: అదే సాయన్న, మా పరిస్థితి కూడా అదే.
1: ఈ రాఖీ పండగ రోజు మగపిల్లలకి ఎంత దిమాగ్ ఖరాబ్ అయితే తెలుసా?
0: తెలియదు సారు, అయినా దిమాగ్ ఖరాబ్ అవ్వడేంది, గమ్మతుంది. టీ పోస్తూ మీ రాఖీ పండగ కథలు వింటాను, చెప్పుర్రి. కానీ మీ కథలు వినుకుంటా టీ గిట్ల చల్లారిపోతే బాధ్యత మీదే, పైసలు మటుకు బరాబరు ఇయ్యాలి.
2: ఈ టీ చల్లారినా పర్లేదు సాయన్న, మా కథలు మాత్రం వేడిగా ఉంటాయి, వినురి.
0: అయితే ఎవరు మొదలు పెడతారు? ముందు కిరణ్ సార్ మీరు చెప్పుర్రి.
1: వాడికి రాఖీ అంటే ప్రేమ కంటే ముందు బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తొస్తుంది.
3: అది నా తప్పు కాదురా, నా చెల్లెలు ప్రేమ అనురాగాలు చాలా కాస్ట్లీ.
0: సరే కిరణ్ సార్, మీ చెల్లెలు ప్రేమ ఎంత కాస్ట్లీయో జర మాకు కూడా వినిపించుండ్రి.
3: అయితే నా ఎక్స్పీరియన్స్ తెలుసుకునే ముందు, రాఖీ పండుగ రోజు ప్రతి అన్నయ్య జీవితంలో జరిగే 3 ముఖ్యమైన స్టేజెస్ గురించి ముందు తెలుసుకోవాలి.
2: ఏంటి స్టేజెస్? రాఖీ పండగకి స్టేజెస్ కూడా ఉంటాయా?
1: నీకు ఇంకా తెలియదారా, రాఖీ రోజు అన్న తమ్ముడు బతుకులకి 3 స్టేజెస్ అన్నమాట.
3: అవునరా, ఇవి తెలుసుకోకుండా రాఖీ పండుగలోకి దిగితే మన పరిస్థితి ఏంటో మనకే అర్థం కాదు, అలర్ట్ ఉండాలి.
0: అట్లనా సార్, అలర్ట్గా ఉండాలనా? ఇంతకీ గా స్టేజెస్ ఏంటో చెప్పండి సారు, నాకు బి మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది.
3: చెప్తిను సాయన. మొదటి స్టేజ్, స్టేజ్ 1, అన్నయ్య నాకు ఏమీ వద్దు అని అంటారు.
2: అదేంటి, నిజంగానే ఏమీ వద్దంటే ఇంకేంటి ప్రాబ్లం?
1: అదే నీ అమాయకత్వం రా అయ్యా, నాకు ఏమీ వద్దు అనేది ఏమీ వద్దు అని చెప్పే స్టేజ్ కాదు, ఏదో ఒకటి కావాలి అని అడిగే ముందు వచ్చే స్టేజ్.
0: అవునా, అంటే 1 స్టేజ్ లా మాటలు చాలా సింపుల్ గా ఉంటాయన్నమాట.
3: అచ్చం అలాగే అంటారు సాయన్న, చాలా ప్రేమగా అనురాగంతో మాట్లాడతారు. అన్నయ్య నాకు నిజంగా ఏమీ వద్దు, నువ్వు నాతో ఉంటే చాలు, నీ ప్రేమే నాకు పెద్ద గిఫ్ట్ అని అంటారు.
2: అది వింటే మనం ఎమోషనల్ అయిపోతాం కదా.
3: అదే మొదటి ట్రాప్ రా, నువ్వు ఎమోషనల్ అవుతావు, వాళ్ళు అదే టైంలో నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్తారు.
1: అదే స్టేజ్ 2 కదా?
3: Yes, కరెక్ట్. ఈ స్టేజ్ 2లో అన్నయ్య ఒక చిన్న విషయం అంటారు.
2: అమ్మో, చిన్న విషయం అంటేనే ఇప్పుడే టెన్షన్ మొదలవుతుంది.
3: టెన్షన్ ఒకటే కాదు, భయపడాలి కూడా, ఎందుకంటే చిన్న విషయం అనేది చిన్నగా ఉండనే ఉండదు.
1: అది ఒక పెద్ద విషయానికి ట్రైలర్ లాంటిది.
0: అవు సార్, మా చాయ్ దుకాణంలో ఇట్లా ఇటువంటి మాటలు వింటనే ఉంటా నేను. సాయన్న ఓ చిన్న టీ చేయి అంటారు, తర్వాత ప్లేట్లకి ఇట్లా ఉన్న బిస్కెట్లు కూడా తీసుకుపోతారు. అంతేనా?
3: అంతే సాయన్న, కానీ మా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ తో ఆగదు తెలుసా.
2: మరి ఎక్కడికి వెళ్తుంది?
3: అక్కడి నుంచి మొదలయ్యేది స్టేజ్ 3. అన్నయ్య నీకు నచ్చితే తీసుకో అని అంటారు.
1: ఇదే ఫైనల్ స్టేజ్.
2: ఇక్కడ మనం ఏం చేయాలి?
3: ముందు ఐటమ్ చూడాలి, తర్వాత ప్రైస్ చూడాలి, ఆ తర్వాత మన బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలి,
1: చివరికి మళ్ళీ ఐటమ్ నే చూడాలి.
0: అంటే చివరకు ఐటమ్ ఏం తీసుకోవాలనో గా జిమ్మెదారికి ఇట్లా అన్నయ్యకే వదులుతారన్నమాట.
3: అవు సాయన్న, దాని వెనుక పెద్ద ఆలోచన ఉంటది వాళ్ళకి. ఎందుకంటే చివరికి నీకు నచ్చితే తీసుకో అంటే నువ్వు తీసుకోవాలి అని అర్థం తెలుసా.
2: ఇంత పెద్ద ఆపరేషన్ ఉందా రాఖీ పండగ వెనకాల?
1: ఇంకా అసలు క్లైమాక్స్ చెప్పలేదురా, ఈ 3 స్టేజెస్ కంప్లీట్ అయ్యే లోపు
3: మన బ్యాంకు

0: బ్యాలెన్స్ మాత్రం
1: మిల్ అయిపోతుంది.
2: సార్లు ఇదంతా ఇంటుంటే ముందుగాల ప్రేమానురాగాలతో మొదలై చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ దగ్గర ఆగుతుందన్నమాట. అబ్బో పెద్ద కథనే నడుస్తుంది సారు ఈ రాఖీ పండుగ వెనకాల.
0: ఇదే మా అన్నతమ్ముల రాఖీ జర్నీ సాయన్నా.
1: కానీ ఈ స్టేజెస్ మేము ఊరికే చెప్పడం లేదు సాయన్నా, మా జీవితాల్లో లైవ్ గా జరిగాయి తెలుసా, ఒక్కొక్కరిది ఒక్క ఎక్స్పీరియన్స్.
2: అవునా కిరణ్ సార్, ఇది వింటుంటే కాశీ మజిలీ కథ లెక్కుంది, మస్తు మలుపులున్నాయి. అసలు ఈ రాఖీ పండుగ పూట ఏం జరుగుతుందో జర క్లియర్ గా చెప్పురు సారు. అరే రాజుగా, ఆ గల్లపెట్ట కాడుండు, నేను ఇలా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా. చెప్పుర్రి సారు చెప్పుర్రి, ఇంట్రెస్టింగ్ ఉంది.
0: అయితే వినండి సాయనా, నా చెల్లెలు ఈ రోజు ఉదయం నాకు మొదట చెప్పిన మాట, అన్నయ్య నాకు ఏమీ వద్దు.
1: స్టేజ్ వన్ లైవ్ డెమాన్స్ట్రేషన్ మొదలైంది.
0: ఈ రోజు ఉదయం నా చెల్లెలు నాకు ఒక వాయిస్ మెసేజ్ పంపించింది, చాలా ప్రేమగా మాట్లాడింది. అన్నయ్య హ్యాపీ రాఖీ, ఈసారి నాకు నిజంగా ఏమీ వద్దు, నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటావు, నీ ప్రేమే నాకు పెద్ద గిఫ్ట్ అని అనిందిరా.
1: ఇలాంటి మెసేజ్ ఉంటే ఎవరికైనా గుండె కరిగిపోతుంది కదా.
0: నాకు కూడా అలాగే అయింది. వెంటనే చెల్లెమ్మ నువ్వు ఇంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది అని రిప్లై చేశాను.
3: అక్కడితో కథ ముగిసిపోయింది అనుకున్నావా?
0: అదే అనుకున్నాను. 5 నిమిషాల తర్వాత మరో మెసేజ్ వచ్చింది, ఏంటో తెలుసా? అన్నయ్య అని.
1: ఇదిగో సాయన్న, ఇదే స్టేజ్ 2 డోర్ తెరుచుకోవడం అంటే.
0: ఒక చిన్న విషయం చెప్పాలి అని అంది.
3: ఆ మాట విన్న తర్వాత నీకు అనుమానం రాలేదా?
0: నాకు ఇంకా అమాయకత్వం మిగిలిందిరా. నేను స్వాతిముత్యం సినిమాలో కమలాసన్ని. మా చెల్లి పెట్టిన మెసేజ్ కి నేను ఏంటో చెప్పు అని రిప్లై ఇచ్చాను. చెల్లి మెసేజ్ లో ఏం చెప్పిందో తెలుసా? నాకు నిజంగా ఏమీ వద్దు, కానీ ఈ మధ్య ఒక వాచ్ చూశాను, చాలా బాగుంది, నీకు నచ్చితే.
1: అక్కడే అర్థమైంది, ప్రేమ మాటల నుంచి షాపింగ్ లిస్ట్ కి జర్నీ మొదలైంది.
0: నేను కూడా చాలా ఇన్నోసెంట్ గా ఎంత అని అడిగాను రా.
3: ఆ ప్రశ్న అడిగిన తర్వాత నీకు ఏదైనా ప్రమాదంలా అనిపించలేదా?
0: లేదురా, తను ఏం మెసేజ్ పెట్టిందో తెలుసా? అన్నయ్య నువ్వు ఎప్పుడు డబ్బులు గురించి ఎందుకు ఆలోచిస్తావో అని అంది.
1: మరి నువ్వేమన్నావు?
0: నేను అన్నాను శాలరీ మీద బేస్ అయ్యాను కదా, అందుకే ఖర్చు పెట్టేటప్పుడు ప్రతిరోజు డబ్బు గురించి ఆలోచిస్తాను అని కౌంటర్ ఇచ్చాను రా.
1: ఆ మాట ఇన్నాకైనా ఆ మనసు కరిగిందా?
0: అబ్బే అబ్బే అబ్బే అబ్బే, అది మాత్రం అస్సలు జరగలేదు. ఇక తప్పేది లేదని చివరికి ఒక కాస్ట్లీ వాచ్ తీసుకున్నాను. తను అది చూసి చాలా బాగుంది అన్నయ్య, నిజంగా నాకు చాలా నచ్చింది అని అనింది తెలుసా.
3: అంటే అక్కడతో సమస్య పూర్తిగా ముగిసిందా?
0: అవును ముగిసింది అని అనుకున్నా, కానీ వెంటనే అయితే నేను చూసింది ఇంకోటి ఉంది అన్నయ్య అంది.
1: దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మొదటిది ముగింపు కాదు, అసలు షాపింగ్ చాప్టర్ కి ఇంట్రొడక్షన్ అని.
0: అప్పుడు నేనేమన్నానో తెలుసా?
3: ఏమన్నావు?
0: నీకు కావాల్సింది నువ్వే కొనుక్కో, నేను హృదయపూర్వకంగా బ్లెస్సింగ్ ఇస్తాను అని మెసేజ్ పెట్టాను రా.
3: ఆ మాటకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది?
0: బ్లెస్సింగ్స్ ఫ్రీగానే ఉంటాయి అన్నయ్య, అవి నాకు ఎప్పుడు దొరుకుతాయలే అని అంది.
1: అది మంచి కౌంటర్ ఇచ్చింది. మరి ఆ కౌంటర్ తో నీ ఆర్గ్యుమెంట్ అక్కడితో క్లోజ్ అయిపోయినట్టేగా.
0: కౌంటర్ ఇచ్చిందంటే తర్వాత ఏదో పెద్ద దానికి పిడిపడుతుందని చివరికి ఆ వాచ్ కూడా తీసుకున్నాను రా.
3: అయిపోయింది అంటే 3 స్టేజెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సాయన్న ఇన్నావా కథ మొత్తం?
2: అవుసారు మీరు ముందు చెప్పినట్టే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు మీ కథ మొత్తం గట్నే జరిగింది సారు.
0: అది సాయన్న మా ఇంట్లో రాగి పండుగ రోజు జరిగిన కథ.
2: సరే కిరణ్ సారు, మొత్తానికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయ్యింది అన్నమాట.
0: అంతేగా అంతేగా.
2: అవు విక్రమ్ సారు, మీ ఇంట్లో ఇట్లా గిసోంటి పైసల్లోల్లి నడుస్తుందా?
3: నా కథలో మనీ డ్యామేజ్ లేదు సాయన్న, టైం డ్యామేజ్ చాలా ఉంటుంది. సాయన్న మా అక్క చాలా సింపుల్.
1: అరే నీ కథ మొదలు పెట్టగానే సింపుల్ అంటున్నావు, మరి గొడవ ఎక్కడొచ్చింది?
3: నిజంగానే చెప్తున్నా, మా అక్క ఎప్పుడు డైరెక్ట్ గా ఏది అడగదు, ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది.
1: అవునా, ఏంటా డైలాగు?
3: తమ్ముడు ఓ చిన్న పని అని చిన్నగా అంటుంది.
0: అది కూడా ఒక పెద్ద స్టేజీలానే ఉంది.
3: ఈరోజు ఉదయం నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అంతలో తమ్ముడు అని మా అక్క. ఏంటక్క అని నేను. ఓ చిన్న పని మా అక్క. చెప్పక్క అని నేను. రాఖీకి మంచి థ్రెడ్ తీసుకురా. తీసుకొచ్చాను. ఫ్లవర్స్ కూడా తీసుకురా. అవి తెచ్చాను. స్వీట్ బాక్స్ కూడా పట్టురా. అది కూడా పట్టుకొచ్చాను. గిఫ్ట్ కూడానా అనుకుంటూనే అది కూడా తీసుకొచ్చాను. ఇంతవరకు నేను చాలా హ్యాపీగానే ఉన్నా.
1: ఇన్ని పనులు చేసిన తర్వాత నీకేది సంతోషమేగా?
3: సంతోషమే, ఎందుకంటే ఇంతటితో పండుగ అయిపోయింది అనుకున్నాను. అప్పుడే తమ్ముడు

0: నన్ను ఒక చోట డ్రాప్ చేస్తావా అంది.
1: మీ అక్కేగా?
0: మా అక్కే.
1: అక్కడి నుంచి అసలు డ్యూటీ స్టార్ట్ అయిందన్నమాట.
0: అక్క చెప్పినట్టే ఒక చోటకి తీసుకెళ్లాను. ప్లేస్ 1, తమ్ముడు 5 మినిట్స్ వెయిట్ చేయి అంది. 5 మినిట్స్ కాస్త 10 మినిట్స్ అయింది, 10 మినిట్స్ 20 మినిట్స్ అయింది. నేను ఫోన్లో రీల్స్ చూసి చూసి నా డేటా కూడా అయిపోయిందిరా.
2: అంతసేపు కూర్చున్నప్పుడు నీ పేషెన్స్ ఏ స్థాయిలో ఉందో ఊహించగలంలే.
0: అప్పుడు మాత్రం నాకు ఒకటే అనిపించింది, రాఖీ కట్టడానికి వచ్చిందా లేక నన్ను క్యాబ్ డ్రైవర్ గా బుక్ చేసుకుందా.
2: నీ డ్రైవింగ్ బాగుంటదిలే.
0: బాగుంటది బాగుంటది, చివరికి గంట తర్వాత వచ్చిందిరా. ఎట్టకేలకు వచ్చింది కదా అని కార్ స్టార్ట్ చేయగానే, తమ్ముడు ఇంకో చోటుకి వెళ్దామంటూ ఈ అడ్రస్ కి మ్యాప్ పెట్టు అందిరా.
3: అయ్యా, అయితే ఈ దినమంతా కారు ఆగేటట్లేదు, ఒక దగ్గరికి వెళ్ళి ఇంకో దగ్గరికి పోతూనే ఉంటదేమో.
0: పోతూనే ఉంది సాయన్న. ఎంత కోపం ఉన్నా ఆ కోపాన్ని అణుచుకుని నేను చాలా ప్రశాంతంగా అన్నాను, నేను నీ తమ్ముడినా లేక గూగుల్ మ్యాప్ సర్వీస్నా. చిరునవ్వు నవ్వుతూ, తమ్ముడివి కాబట్టే కదా అడుగుతున్నాను తమ్ముడు అంది. ఆ మాట విన్నాక చేసేదేమీ లేక గుర్రును చూశా. తమ్ముడు, చిన్నప్పుడు నేను నిన్ను రోజు స్కూల్కి తీసుకెళ్లేదాన్ని గుర్తుందా? పండగ పూట ఒక్కరోజు, ఆ మాత్రం తిప్పలేవా అంది.
4: చిన్నప్పుడు నిన్ను మీ అక్క తీసుకెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆమె పనుల కోసం నువ్వే తిరుగుతున్నావన్నమాట.
0: అవును, కాలం మారింది, బాధ్యత మారింది, కానీ తమ్ముడు అనే మాట మాత్రం చిన్నప్పటి నుండి కంటిన్యూ అవుతూనే ఉంది. దాంతోపాటు అవే పనులు ఇప్పటికీ చేయిస్తూనే ఉంది తమ్ముడు అనుకుంటా.
2: అన్నీ బాగున్నాయి కానీ మనలో మన మాటరా, పెట్రోల్ ఖర్చుల కన్నా ఇస్తుందారా అక్క?
0: ఆ విషయంలో మాత్రం సంప్రదాయం మారలేదు, మనమే పెట్రోల్ కొట్టించాలి, మనమే తిప్పాలి. పెదనాన్నల ఇంటికి, బాబాయ్ల ఇంటికి తెలిసిన అన్నలందరిలకి తిప్పి తిప్పి నన్ను డ్రైవర్ని చేసిందిరా.
3: అరేరేరే విక్రమ్ సారు, జర నిమ్మలం నిమ్మలం, మస్తు పరేషాన్ అవుతుంది సారు. అంటే కిరణ్ సార్కి బ్యాంకుల పైసలు డ్యామేజు, ఈ విక్రమ్ సార్కేమో టైము పెట్రోల్ డ్యామేజ్ అన్నమాట. మీ మాటలు వింటుంటే గిట్ల కూడా ఉంటుందా అనిపిస్తుంది. అరే రాజుగా, గిడ 3 బన్మస్కాలు, 3 స్పెషల్ అల్లం ఛాయిలు తీసుకురా, సార్లు మస్తు టైర్ అయిపోయినరు.
0: చాలా థ్యాంక్స్ సాయన్న.
3: అవు సారు, అర్జున్ సారు, జర మీ కథ కూడా చెప్పుర్రి, మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది.
2: నా స్టోరీలో రాఖీ పండగ వచ్చిందంటే రియల్ స్టోరీ కంటే రీల్ స్టోరీ ఎక్కువ ఉంటుంది సాయన్న.
3: రీల్ స్టోరీ ఏంది సారు, నాకు అర్థం కాలేదు.
2: అదే సాయన్న, సోషల్ మీడియా.
3: ఆహా, ఈ ఫోన్లలో పంపించేటి రీల్సా? ఈ రాఖీ పండుగకి ఈ ఫోన్లలో వచ్చే సోషల్ మీడియాకి ఏం సంబంధం సారు?
2: కిరణ్ విక్రమ్ ఇద్దరి స్టోరీస్ ట్రెడిషనల్ అయితే మా చెల్లెలి జనరేషన్ పూర్తిగా డిజిటల్ సాయన్న, డైరెక్ట్ గా ఏమీ అడగదు.
0: అయితే గిఫ్ట్ ఎలా అడుగుతుంది?
2: ఇన్స్టాగ్రామ్ రీల్స్ పంపుతుంది.
4: అలాంటి రీల్స్ చూస్తేనే విషయం అర్థమవుతుందా?
2: అర్థమవుతుంది, అర్థమయ్యేలా పంపిస్తారు. బెస్ట్ రాఖీ గిఫ్ట్స్ ఫర్ సిస్టర్స్.
4: రాఖీ పండుగకు చెల్లెలకు ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి?
2: థింగ్స్ ఎవ్రీ సిస్టర్ డిజర్వ్స్.
4: రాఖీ పండుగకు చెల్లెలు ఏం కోరుకుంటారు?
2: ఇఫ్ యువర్ బ్రదర్ రియల్లీ లవ్స్ యూ.
4: మీ అన్న నిజంగా నిన్ను గౌరవిస్తున్నాడా
2: అని. ఇలాంటి రీల్సే వరుసగా వస్తూ ఉంటాయి.
0: అంటే విషయం డైరెక్ట్ గా చెప్పకుండానే తనకి ఏ గిఫ్ట్ కావాలో రీల్స్ రూపంలో డీటెయిల్డ్ గా మొత్తం పంపిస్తుందన్నమాట.
2: అదే డిజిటల్ జనరేషన్ ఇంటెలిజెన్స్. అంతలో ఒక మెసేజ్ వస్తుంది, ఏందదంటే, ఏం లేదన్నయ్యా, జస్ట్ షేరింగ్ అని.
4: ఆ జస్ట్ షేరింగ్ వెనుక అసలు విష్ లిస్ట్ మొత్తం దాగుతుంది తెలుసా సాయన?
2: ఎగ్జాక్ట్లీ, ఈసారి నేను కూడా కౌంటర్ అటాక్ చేశాను.
4: అవునా?
2: నేను ఒక రీల్ పంపాను.
4: ఏం పంపేవరా?
2: బెస్ట్ రాఖీ గిఫ్ట్స్ ఫర్ బ్రదర్స్ అండర్ 500.
4: అంటే 500 రూపాయల్లో రాఖీ గిఫ్ట్లు అనే కదా.
2: ఎస్,
0: మంచి కౌంటర్ స్ట్రాటజీ అనిపిస్తుంది. తర్వాత ఏం జరిగింది?
2: ఏం జరుగుతుంది, మెసేజ్ చూసింది, రిప్లై లేదు. 2 నిమిషాలైంది, రిప్లై లేదు. 10 నిమిషాలు, రిప్లై ఇంకా రాలేదు. 30 నిమిషాలైంది, ఇంకా రిప్లై రాలేదు.
3: అదేంటి సార్, గట్ల చెంపటలు బట్టి రిప్లై రానికి లేట్ అయితే ఏమైతుంది?
2: 1 గంట తర్వాత ఓకే అని రిప్లై వచ్చిందిరా.
4: అమ్మయ్యా, వచ్చిందా?
2: వచ్చింది.
4: ఆ ఓకే అంత లేట్గా వచ్చిందంటే దాని వెనక ఏదో పెద్ద రియాక్షన్ ఉందని నీకు అప్పుడే అర్థమై ఉంటుంది కదా.
2: అచ్చం ఇలాగే అనిపించిందిరా.
4: అవునా?
2: డౌట్ వచ్చి ఫోన్ పక్కన పడేసి సీలింగ్ వైపు చూస్తూ ఆలోచించానురా.
4: ఏమని?
2: నేనేం తప్పు చేశానా? అంతలో మా చెల్లి వచ్చి చంద్రముఖిలో జ్యోతిక స్టైల్లో ఒక్క లుక్ ఇచ్చింది.
4: అవునా?
2: ఎందుకు వచ్చిన గోలలే అని చేసేదేమీ లేక ఓ గిఫ్ట్ కార్డ్ ఇచ్చేసా. ఆమె తీసుకొని థ్యాంక్స్ అన్నయ్యా అంది. అంతే.
0: అంతేనా? అంటే

0: ఈసారైనా పీస్ఫుల్ ఎండింగ్ వచ్చింది అనుకున్నావు కదా?
1: అదే అనుకున్నాను రా. ఒక్క నిమిషం తర్వాత అడిగేసింది అమౌంట్ ఎంత అని. అప్పుడు నాకు విషయం అర్థమైందిరా, ఇన్స్టాగ్రామ్ మారచ్చు, వాట్సాప్ మారచ్చు, యూపీఐ మారచ్చు, కానీ అమౌంట్ ఎంత అనే క్వశ్చన్ మాత్రం ఎప్పటికీ మారదు, మారదు, మారదు కాక మారదు.
2: చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగని చూడు.
3: అంటే మీ ముగ్గురి కథలు మూడు రకాలుగా ఉన్నా చివరికి మీ ముగ్గురి సమస్య మాత్రం ఒక్కటే అని అర్థమైంది.
0: సాయన్న, ఇంతకీ నీకేం అర్థమైందో మాకు అర్థమయ్యేలా చెప్పు కాస్త.
3: ఏం లేదు సారు, మీ అక్క చెల్లెళ్ళకి మీ ముగ్గురంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. అందుకే మీ మీద వాళ్ళకి ఇంత హక్కుంది. అక్క చెల్లెలు అన్న తర్వాత ఆ మాత్రం ఉంటది. ఉదయం నుంచి మీరు ముగ్గురు రాఖీ అంటే ఖర్చు అని, పని అని, టెన్షన్ అని మాట్లాడుతున్నారు. కానీ మీ కథలు మొత్తం విన్నాక నాకు ఇంకో విషయం కనిపిస్తోంది.
4: ఏంటది సాయన్న?
3: చూడు కిరణ్ సారు, మీ చెల్లెలు, అన్నయ్య నాకు ఏమి వద్దు, ఒక చిన్న విషయం, నీకు నచ్చితే తీసుకో అని మూడు స్టేజుల్లో అడిగిందని కంప్లైంట్ చెప్తున్నారు. కానీ ఆ మూడు స్టేజ్ల వెనక ఒకే విషయం ఉంది.
0: ఏ విషయం ఉంది సాయన్న?
3: తన చుట్టూ ఉన్న వాళ్లలో నువ్వు నా తోడబుట్టినోడివి, ఈ సమాజంలో ఉన్న అందరికంటే నువ్వే ముఖ్యమని. అందుకే వాళ్ళు అడుగుతారు, బరాబర్ అడుగుతారు. వాళ్లకు మీ మీదున్న హక్కు అది, అది మీరు గుర్తిస్తలేరు.
4: నిజమే సాయన్న, నీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. ఈరోజు వాచ్ అడిగినప్పుడు నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది, కానీ నువ్వు చెప్పిన మాటలు ఇప్పుడు ఆలోచిస్తే నన్ను అంత హక్కుగా అడిగే మనిషి ఉందనేది కూడా గొప్ప విషయమే అనిపిస్తుంది.
0: నాకు అలాగే ఉంది. ఉదయం నుంచి నన్ను ఊరంతా తిప్పిందని చిరాకు వచ్చింది, కానీ ఈ ఒక్కరోజే, మిగతా రోజుల్లో తన ప్రపంచంలో తను బిజీ అయిపోతుంది. అప్పుడు తమ్ముడు ఒక చిన్న పని అని అడిగే గొంతు రోజు వినపడదు కదా.
1: నిజమే సాయన్న, నాకు కూడా చెల్లి పంపిన జస్ట్ షేరింగ్ రీల్స్ నేరుగా అడగకుండా తనకేం కావాలో నాకే అర్థమయ్యేలా చేస్తోంది అనిపిస్తుంది.
3: రాఖీ పండుగ అంటే మన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మన జీవితంలో వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారో చెప్పే ఒకే ఒక గుర్తు. సార్లు ఒక్క విషయం తెలుసా, నేను ఇన్ని సంవత్సరాలుగా ఈ ఛాయ్ దుకాణం నడిపిస్తున్నా, రాఖీ రోజు ఎందరో అన్నదమ్ములను చూస్తుంటాను. కొందరు స్వీట్స్ తీసుకెళ్తారు, కొందరు గిఫ్ట్ కోసం పరిగెడతారు, ఇంకోరు కొంచెం అడ్జస్ట్ అవ్వు అంటారు. వాళ్ళందరి కథలు వేరు, కానీ వాళ్ళందరు వెళ్తున్నది మాత్రం కారణం ఒక్కటే, వాళ్ళ అక్క చెల్లెల కోసం. నాకు కూడా ఓ చెల్లెలు ఉండేది. చిన్నప్పుడు మేము చాలా గొడవపడేటోళ్ళం. ఆమె ఏదైనా అడిగితే నేను విసుక్కునేవాణ్ణి. రాఖీ రోజు ఇది కావాలి, అది కావాలి అంటే ఎప్పుడు నీకేదో ఒకటి కావాలి అనేవాణ్ణి. ఇప్పుడు తను నాకు చాలా దూరంలో ఉంది, ప్రతి సంవత్సరం రాలేనంత దూరంలో. అప్పటి గుర్తులే ఇప్పుడు తలుసుకొని బాధపడుతున్నా. చిన్నప్పటి ఆ గొడవలు, ఆ ప్రేమలు, ఆ మాటలు ఇప్పుడు లేవు. ఆ రోజులు తలుచుకొనే సంతోషపడాలి. చెల్లెలు ప్రతి సంవత్సరం వచ్చే పరిస్థితులు లేదని. అందుకే ఉన్నప్పుడు విలువ తెలియదు, దూరమైనప్పుడు తెలుస్తుంది. చిన్నప్పుడు చెల్లెలతోని సతాయించిన ఆ విషయాలే ఇప్పుడు బాగా గుర్తొస్తున్నాయి.
4: సాయన్న, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. మనకి వాళ్ళు చేసే పనులు గుర్తుండవు, వాళ్ళు మనతో ఉన్న రోజులు గుర్తుండిపోతాయి.
3: సారు, ఈ రాఖీకి పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. గిఫ్ట్ ఇవ్వండి, మీ చేతనైనంతనే ఇవ్వండి. కానీ గిఫ్ట్ ఇచ్చిన వెంటనే ఫోన్లలో తలకాయ పెట్టి వాళ్ళను పట్టించుకోకుండా ఉండకండి. కొంతసేపు వాళ్లతో కూర్చోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినండి. ఎందుకంటే ప్రతి బంధానికి ఖరీదైన గిఫ్ట్ అవసరం ఉండదు. చాలాసార్లు మనమిచ్చే కొంచెం సమయమే పెద్ద గిఫ్ట్ అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు సమస్య చెప్పినప్పుడు వెంటనే సొల్యూషన్ చెప్పలేకపోయినా పర్లేదు, నేనున్నాను అని చెప్పడం చాలు. ఎందుకంటే జీవితంలో కష్టకాలంలో మన పక్కన నిలబడే ఒక మనిషి ఎక్కువ అవసరం. అది అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, మనసుకు దగ్గరైన ఏ బంధమైనా కావచ్చు. అదే రాఖీ మనకు గుర్తు చేస్తుంది. రాఖీ అంటే రక్షాబంధనం, మనల్ని రక్షించే వాళ్ళు మనతో పాటు ఉన్నారని చెప్తుంది సారు.
1: నువ్వు చెప్పింది అక్షరాలా నిజం సాయన్న. ఉదయం నుంచి గిఫ్టులని, ఖర్చులని, బ్యాంక్ బ్యాలెన్స్ అని తిరిగాం, కానీ ఇప్పుడు వెంటనే ఇంటికెళ్ళి ముందుగా నా చెల్లెలతో కూర్చొని మాట్లాడాలి అనిపిస్తుంది.
4: నాకు అదే అనిపిస్తుంది సాయన్న. ఈసారి గిఫ్ట్ గురించి కొట్లాడకుండా ముందు మా చెల్లెలతో మాట్లాడతాను.
0: సాయన్న, నేనైతే ఈ రోజు అక్క ఎక్కడికి తీసుకెళ్లమన్నా సంతోషంగా తీసుకెళ్తాను, ఎంతసేపైనా హ్యాపీగా వెయిట్ చేస్తాను.
3: అంతకంటే ముఖ్యంగా అందరం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం
4: ఏం సాయన్న?
3: రాఖీ అనేది కేవలం చేతికి కట్టే

0: కాదు, మన మీద మన అనుకునే వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి గుర్తు, మన జీవితంలో వాళ్ళు ఉన్నారనే ఆనందానికి గుర్తు. చివరిగా ఒక్క మాట చెప్తున్న అందరు గుర్తు పెట్టుకోండి, మీ తోబుట్టువులకు నేనున్నాను, నేను ఉన్నాననే నమ్మకం ఇవ్వడమే నిజమైన రాఖీ బహుమతి. ఈ మాటలు గుర్తుపెట్టుకొని జీవితాంతం ఇళ్ళకాలం మీ అక్కలు చెల్లెళ్లతో కలిసిమెలిసి ఉండుండ్రి.
1: అన్నలందరికి,
2: చెల్లెళ్ళందరికి,
3: ఈ అందమైన బంధాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి
4: రాఖీ పండుగ శుభాకాంక్షలు.

0: ఈ నాటికలోని పాత్రలు సాయన్న, రమేష్ సుంకసారి, విక్రమ్, సందీప్, కిరణ్, సురభి రమేష్, అర్జున్, కార్యవర్ధి గొప్పిశెట్టి. ఇది వివిధ భారతి ఆకాశవాణి సమర్పణ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
0: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జేషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి పాటలు వినేసేద్దాం. సో మరి 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉంటే 0402324 0852కి వాట్సాప్ పంపించండి. మరి ముందుగా ఆజాద్, మరి ఈ సినిమాల నుంచి హరిహరన్, మహాలక్ష్మి కలిసి పాడినటువంటి ఈ పాట మీకోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

అప్పుడు సూపర్ హిట్ పాట విన్నారు. ఎస్ దోస్తో, మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనకి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాయగిరి నుంచి సత్యనారాయణ కవిత మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో కోరుకున్న ప్రియుడు సినిమాల నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే ఇదే సినిమాల నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ బుధాన్ పోచంపల్లి, గాంధీనగర్ నుంచి సిద్ధులు, యలగంతుల సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజమ్మ, అమ్మవాయి మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం కోటి గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుచిత్ర కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట, రచనలు సమకూర్చారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట 1999లో విడుదలైనటువంటి స్వయంవరం చిత్రం నుంచి పీకాసో చిత్రమ పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు కాజీపేట మండలం తరాలపల్లి నుంచి బుచ్చయ్య కుటుంబం, మరి వారి కోసం వందే మాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మెసేజ్ చేశారు. మన ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నటువంటి శ్రోతలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకోసం ముత్తు సినిమాల నుంచి ఒకడే ఒక్కడు మనగాడు.

వెల్కమ్ బ్యాక్ దోస్తు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నారు. అండ్ ఇవాళ 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు విన్నాం. సో మరి బోలడంటే బోలడన్ని మెసేజ్ వచ్చాయి, కాకపోతే అన్ని పాటలు ప్లే చేయలేకపోయాను. అండ్ దట్ టు ఇవాళ రాఖీ పండుగ కాబట్టి చాలా చాలా చాలా పాటలు వచ్చాయి, కాకపోతే అన్ని పాటలు నేను ప్లే చేయలేకపోయాను. బట్ వెళ్తూ వెళ్తూ మాత్రం ఒక మంచి పాట గణేష్ సినిమాలో నుంచి సిరిసిరి మూవలు పాట వినిపిస్తూ ఇవాళ రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అమ్మలకి, నాన్నలకి మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు.

సమయం 11 గంటలు కాస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం స్పెషల్ మూవీ రివ్యూతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. వరుస సెలవులు రాఖీ పౌర్ణమి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్పారు. మహాలక్ష్మి పథకంతో పెరిగే మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రయాణాలు సాఫీగా సాగేలా పర్యవేక్షిస్తారన్నారు. మిగులు ధాన్యాన్ని ఈవేలం ద్వారా పారదర్శకంగా విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మార్కెట్ ప్లేస్, తెలంగాణ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ వంటి ప్రభుత్వ వేదికలను వినియోగించాలని సూచించారు. దేశ ఆర్థిక సమానత్వంలో మైలురాయిగా నిలిచిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరవగా 3,17,000 కోట్ల రూపాయల డిపాజిట్లు నమోదయ్యాయి. 56% మహిళల ఖాతాలతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు మరింత విస్తరించింది. జమ్మూకాశ్మీర్లో 57 రోజుల పాటు కొనసాగిన వార్షిక అమర్నాథ్ యాత్ర ఈరోజుతో ముగుస్తుంది. మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చడీ ముబారక్ పవిత్ర గుహాలయానికి చేరుకోవడంతో ముగింపు ఘట్టం పూర్తవుతుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 4,80,000 మందికి పైగా భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 349కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు సహాయ చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 11:03 దాటింది. ముందుగా శ్రోతలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ టు స్పెషల్ మూవీ రివ్యూ విత్ ఆర్జే లక్ష్మి. ఒక బ్లాక్ బస్టర్ హిట్ జోడి మళ్లీ జతకడుతున్నప్పుడు, సినిమా తీస్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఈసారి మూవీ ఎలా ఉంటుంది, ఏంటి అనే అంచనాలను అందుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ గుణశేఖర్ల కాంబినేషన్లో వచ్చాడు అర్జున్. సెంటిమెంట్, యాక్షన్, మెలో డ్రామాగా ఎవరో తెలియని అమ్మాయిని రక్షించడానికి ఒక్కడు ఫైట్ చేస్తే తోబుట్టును కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అర్జున్. రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మీరు వింటున్నారు స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్, ఓన్లీ ఆన్ వివిద్ భారతి 100.8 FM. మరి మహేష్ బాబు గారి అన్నయ్య రమేష్ బాబు గారు నిర్మాతగా కృష్ణ ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కథ స్క్రీన్ ప్లే గుణశేఖర్ గారు.

మెచ్చగా పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు పరుచూరి బ్రదర్స్. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి సంగీతం, వేటూరి సుందరామూర్తి గారి సాహిత్యం ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఈ సినిమాలో అన్ని పాటలు కూడా వేటూరి గారే రాశారు, సింగిల్ కార్డ్ అనమాట. మరి ముఖ్యంగా మహేష్ బాబు కీర్తిరెడ్డి గారి మీద పిక్చరైజ్ చేసిన పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా చెప్పొచ్చు. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు, వింటూ ఉండండి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్. ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇందాక విన్నాం కదా పాట, మధుర మధుర తర మీనాక్షి. ఎంత అద్భుతంగా రాశారో వేటూరి గారు. అమ్మవారిని గురించి విశ్లేషిస్తూనే అండ్ అట్ ద సేమ్ టైం ఒక అన్న లేదా తమ్ముడు తన చెల్లెల గురించి చెప్పేలా ఉంటుంది సాహిత్యం. అందుకే మనకి ఎప్పుడు అమ్మవారి గురించి పాటలు వేయాలన్న నవరాత్రులు అయినా సరే ఈ పాట కంపల్సరిగా వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా చూడండి, రక్షాబంధన్ సందర్భంగా ఈ పాట వినకుండా ఎవరైనా ఉంటారా? కంపల్సరీ వింటారు. సో అది వేటూరి సుందరామూర్తి గారి కలం గొప్పతనం. ఇక ఆ మూవీ విషయానికి వస్తే, కథ ఏమిటంటే అర్జున్ మీనాక్షి ఇద్దరు ట్విన్స్. అక్క తమ్ముడా, అన్నా చెల్లెల అనే క్లారిటీ ఉండదు ఇద్దరికి. నువ్వు పెద్ద అంటే కాదు, నేను పెద్ద అంటే కాదు, నేను పెద్ద అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారనమాట. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళ కాలేజీలోనే చదువుతున్న ఉదయ్ని ఇష్టపడుతుంది మీనాక్షి. ఈ క్యారెక్టర్ని రాజా ప్లే చేశారు. ఇక వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి జరిగేలా చూస్తానని మీనాక్షికి మాటిస్తాడు అర్జున్. అన్నమాట ప్రకారం ఉదయ్ వాళ్ల ఊరు మధురై రావడం, పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి జరిపించడం అన్ని టకటకా అయిపోతాయి. ఇందాక వచ్చిన పాట కూడా ఆ సందర్భంలోనే కదా. తర్వాత తెలుస్తుంది ఏంటని, ఉదయ్ పేరెంట్స్కి ఈ పెళ్లి ఇష్టం లేదని, మీనాక్షిని చంపడానికి ప్రయత్నిస్తున్నారని. ఆ విషయం తనకు అర్థమయ్యి చెప్పాలని చూసినా కూడా మీనాక్షి నమ్మదు. మరి తన తోబుట్టును అర్జున్ ఎలా రక్షించుకుంటాడు అనేది స్టోరీ. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి స్పెషల్ మూవీ రివ్యూ. అండ్ ఇప్పుడు వినిపిస్తున్నాను సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు నుంచి ఈ అద్భుతమైన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రక్షాబంధన్ సందర్భంగా అర్జున్ స్పెషల్ మూవీ రివ్యూ వింటున్నారు ఆన్ వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం. ఇక ఇందాకే కథ టూకుగా మనం తెలుసుకున్నాం. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, అక్క తమ్ముళ్ళుగా మహేష్ బాబు కీర్తిరెడ్డి గారు పోటీ పడి నటించారు. వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్లీ నేచర్లోనే ఎమోషన్స్ కనిపించేలా చేయడం కానివ్వండి, అక్క తమ్ముళ్ళుగా ఒకరింటి ఒకరికి ఎంత ప్రాణమో తెలియజేసే సీన్స్లు అయితే ఎవరికి వాళ్లే ద బెస్ట్ అన్నట్టు నటించారు. ఇక మీనాక్షి అత్తమామలుగా ప్రకాష్ రాజ్ సరితలు నటించిన తీరుకు ఫిదా అయిపోతాం. అఫ్కోర్స్ విలనిజాన్ని అంత విలక్షణంగా పండించారనుకోండి. మామూలుగా మనము సినిమాలో చూస్తుంటాం, ఒక భర్త తప్పుదారిలో వెళ్తుంటే భార్య సరి చేయడమో, లేదంటే భార్య సరిగా లేదంటే భర్త సరి చేయడమో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా విలన్స్ లాగా కనిపించడం అనే ఒక ప్రయోగాన్ని అంటే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి చేశారు గుణశేఖర్ గారు ఈ సినిమాలో. సో అంత అద్భుతంగా నటించారు ఇద్దరు కూడా. ఇక హీరోయిన్ శ్రేయ అందంగా క్యూట్గా అల్లరిగా కనిపించి కట్టిపడిస్తుంది. ఈ పాట వినిపిస్తాను, ఆ తర్వాత చెప్పుకుందాం మరిన్ని మూవీ కబుర్లు. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు అర్జున్ రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. ఒక్కడ చిత్రంలో చార్మినార్ సెట్ తో గుణశేఖర్ గారు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో, అండ్ ఆ సెట్ సినిమాకు ఎంత అసెట్ అయిందో మనందరికీ తెలుసు కదా. అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి ఆలయం సెట్ ను అంతే అద్భుతంగా తయారు చేయించారు. మీకు తెలుసా, తోటతరణి గారు రూపొందించిన మీనాక్షి టెంపుల్ సెట్ భారతీయ సినిమా చరిత్రలో నిర్మించిన అతిపెద్ద సెట్లలో ఒకటిగా చెప్తారు. దీనిని పద్మాలయ స్టూడియోస్ లో నిర్మించడానికి 6 నెలలు పట్టిందట. అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా వెండితెర మీద చూస్తున్నప్పుడు. ముఖ్యంగా నైట్ టైమ్స్ లో లైట్ల వెలుగులో కోనేరు, లోటస్ కానివ్వండి, టెంపుల్ కానివ్వండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. నిజంగానే మనం మధుర మీనాక్షి టెంపుల్లో ఉన్నామా అనిపించేలా ఉంటుంది. సో అంత అద్భుతంగా తీర్చిదిద్దారు తోటతరణి గారు. అఫ్కోర్స్ అవార్డు కూడా అందుకున్నారు అనుకోండి. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు అర్జున్ మూవీ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాలు తరగని ఆనందం అలా

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్ వింటున్నారు. అర్జున్ చిత్రంలో డైలాగ్స్ సీన్స్ అన్ని కూడా చాలా నేచురల్ గా చిత్రీకరించారు దర్శకుడు గుణశేఖర్ గారు. యాక్చువల్ గా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ తో తీసిన సబ్జెక్ట్ అయినా సరే ఎక్కడ హెవీనెస్ అనిపించకుండా, అంటే మామూలుగా మనకి తెలిసిన వల్ల మనం అబ్జర్వ్ చేసినంత వరకు ఎలా ఉంటాయి అంటే కొంచెం హెవీ డైలాగ్సే ఉంటాయి. అంటే సెంటిమెంట్ మెలో డ్రామా అది ఎక్కువగా ప్రేక్షకులను రీచ్ అవ్వడానికి ఆ మార్గాన్ని ఎన్నుకుంటారు దర్శకులు. కానీ ఈ సినిమాలో మాత్రం సహజంగా సరదాగా ఒక్క మాటలో చెప్పాలంటే మన ఇళ్లలో ఎలా ఉంటారు సిబ్లింగ్స్ అచ్చం అలా అనమాట. కానీ అవసరమైతే అక్క కోసం తమ్ముడు నాన్నల పెద్దరకం వహిస్తాడు, రక్షకుడిలా ప్రాణాలకు తెగించి అక్కను రక్షించుకుంటాడు. ఈవెన్ తన మాటను అక్క నమ్మకపోయినా సరే ఇలాంటి ఎమోషనల్ సీన్స్లో మహేష్ బాబు గారి నటన ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు అనుకోండి. మాట్లాడుకుందాం, మరిన్ని విశేషాలు వింటూ ఉండండి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. అర్జున్ సినిమా నుంచి ఈ పాట వినేయండి.

రక్షాబంధన్ సందర్భంగా స్పెషల్ మూవీ రివ్యూ అర్జున్ వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 2004 సంవత్సరం ఆగస్టులో విడుదలైంది సినిమా. అంటే 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. 3 నంది అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా టీవీలో వస్తుంటే చూడకుండా ఉండలేం. పర్టికులర్గా కొన్ని డైలాగ్స్, నాయకర్ మధురైని కాపాడడానికి మీనాక్షమ్మ ఉంది, నా మీనాక్షిని కాపాడడానికి నేనున్నాను అని మహేష్ బాబు గారు చెప్తారు డైలాగ్. అసలు ఆ చెప్పడంలో ఉండే ఇంటెన్సిటీ, అక్కని రక్షించుకోవడానికి తమ్ముడు పడే తాపత్రయం, ఆరాటం ఎవరినైనా కదిలిస్తుంది, మనసుని తాకుతుంది కదా. ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా ఇదే విషయమే చెప్తారు. చెప్పుకుందాం మరిన్ని కబుర్లు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినండి పోకిరి సినిమా నుంచి ఈ సూపర్ సాంగ్, ఆ తర్వాత అర్జున్ మూవీ రివ్యూ కబుర్లు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. రక్షాబంధన్ సందర్భంగా అర్జున్ స్పెషల్ మూవీ రివ్యూ వింటున్నారు. ఈ సినిమాలో మరో ప్రత్యేకత, హీరో పేరును లాస్ట్ సీన్ లో రివీల్ చేయడం. అది కూడా హీరోనే చెప్తాడు, నా పేరు అర్జున్ అని. అంతవరకు సినిమాలో ఎక్కడో కూడా ఎవరు పిలిచిన సీన్స్ కానీ మనకు తెలియడం కానీ ఎక్కడ ఉండదు. కాకపోతే టైటిల్ని బట్టి మనకు తెలిసిపోతుంది, సినిమాలో మాత్రం ఎవరు పిలవరు అనమాట. సో అదొక స్పెషాలిటీ సినిమాలో. ఇక ప్రజెంట్ ఫ్లాష్ బ్యాక్. ప్రజెంట్ స్టోరీ నారేషన్తో గుణశేఖర్ గారి స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, ఫస్ట్ ప్రజెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్, ఆ తర్వాత మళ్లీ ప్రజెంట్ కనెక్ట్ చేసి సినిమా ఎండ్ చేస్తారనమాట. ఇక శేఖర్ వి జోసెఫ్ గారి సినిమాటోగ్రఫీతో మనం మధురైలో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది సినిమా చూస్తున్నంతసేపు. ఎగ్జాక్ట్లీ అదే అనిపిస్తుంది ఎవరికైనా కానీ, అంత అద్భుతంగా ఉంది సినిమాటోగ్రఫీ శేఖర్ వి జోసెఫ్ గారిది. మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు అర్జున్ సినిమా నుంచి ఈ పాట మీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. రక్షాబంధన్ సందర్భంగా అర్జున్ స్పెషల్ మూవీ రివ్యూ మాట్లాడుకుంటున్న పనిమి సినిమా గురించి. తెలుగు సినీ చరిత్రలో తోబుట్టువుల సెంటిమెంట్ సబ్జెక్ట్తో ఎన్నో చిత్రాలు వచ్చాయి, కానీ మహేష్ బాబు గారు లాంటి స్టార్ హీరోతో గుణశేఖర్ గారు తీసిన అర్జున్ లాంటి యాక్షన్ సెంటిమెంట్ మెలోడ్రామా ప్రత్యేకంగా అనిపిస్తుంది. సిబ్లింగ్స్ మధ్య, అది కూడా ఒక మిడిల్ క్లాస్కి చెందిన వాళ్ల మధ్య ఉండే చిన్న చిన్న చిలిపి గొడవలు, అల్లరితో కూడిన అనుబంధాలు, ఆత్మీయతను వెండితెరపై సహజంగా ఆవిష్కరించింది అర్జున్ సినిమా. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా లిస్టులో ఉండే సినిమా. మరి మిస్ అయింటే ఇప్పటికనే చూడండి. టైంతో పరిగెత్తే హడావుడి జీవితంలో మర్చిపోయిన మమతలు ఎన్నో గుర్తు చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా చూసేయండి ఈరోజే.

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు. చైతన్య స్ఫూర్తితో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. చైతన్య స్ఫూర్తి టైం. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అవుతున్న ఈ రోజుల్లో కూడా మమతలు, పాసం, ఆత్మీయత అనే పదాలు ఇంకా ఉన్నాయి అనిపిస్తున్నాయంటే కారణం అన్న, చెల్లి, అక్క, తమ్ముడు లాంటి పేగు బంధాలే. వాటి ప్రాముఖ్యతను, ప్రత్యేకతను తెలియచేసేది, గుర్తు చేసేది రాఖీ పండుగ. మరి స్ఫూర్తినిచ్చే కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం పండుగ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి రాఖీ పౌర్ణమి ఇవాల్టి మన చైతన్య స్ఫూర్తి. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే కట్టడం. ఒక ఇంటి ఆడపిల్ల తన అన్న లేదా తమ్ముడు వేసే ప్రతి అడుగు విజయం వైపే ఉండాలని కోరుకుంటూ నుదుటన కుంకుమ పెట్టి ఒక తోరణంతో తయారు చేసిన రాఖీని వాళ్ల చేతికి కట్టి నోటిని తీపి చేసి హారతి పడుతుంది. ఇది అన్నా తమ్ముళ్ల పట్ల ఆడపిల్ల చూపించే ఆత్మీయత. మరి అన్నయ్య లేదా తమ్ముడి బాధ్యత ఎలా ఉంటుంది చెప్తాను ఈ సూపర్ ట్రాక్ తర్వాత. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. మూవీ నుంచి ఒక సూపర్ హిట్ మెస్మరైజింగ్ సాంగ్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. మరి ఇందాకే అనుకున్నాం కదా, ఒక ఆడపిల్ల తన ఇంట్లో అన్నకు కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టి విజయం వైపుగా అడుగులు వేయాలని నుదుటను కుంకుమ పెట్టి నోటిని తీపి చేసి హారతించి తన ఆత్మీయతను చాటుకుంటుంది. మరి అన్నయ్య లేదా తమ్ముడు, రాఖీ కట్టించుకున్న అన్నయ్య లేదా తమ్ముడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడుతానని మాటేస్తాడు. ఈ పండుగకు కులమతాల పట్టింపు, పేద గొప్ప తేడా అసలేమీ ఉండదు. యావత్ భారతం సమైక్యంగా జరుపుకునే మమతానురాగాల పండుగ. ఇక రాఖీ పండుగను ఎన్నో పేర్లతో పిలుస్తారు. రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేగా మరి, మన బలం కూడా ఇది. ఆచారాలలో ఆరోగ్య సూత్రాలను చేర్చినట్టే ఇలాంటి పండుగల రూపంలో బంధాల్ని అనుబంధాల్ని బలోపేతం చేయడానికి, పదిలంగా చూసుకోవడానికి మన పూర్వీకులు అందించిన స్ఫూర్తి రాఖీ పండుగ.

సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ధన్ యోజన అపూర్వమైన స్థాయిని, పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు.

సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆయన తాష్కండ్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్లోని శాస్త్రీ స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రీ స్మారక చిహ్నం నగరంలోని శాస్త్రీ వీధిలో ఉన్న భారత్ 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులు అర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దౌత్యవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కెంట్లో ఈ ప్రదేశం అత్యంత ప్రధాన ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లో మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ధి దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వెంట నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1468 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లాల నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది. నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేసేందుకు మన దేశం అత్యవసర ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీతమైన భాష అని, ఇది దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధిక సంప్రదాయాన్ని మరింతగా పెంపొందించిందని చెప్పారు. భవిష్యత్ తరాలను శాశ్వత జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానించాలని, ఆధునిక ప్రపంచంలో సంస్కృత భాష ప్రాముఖ్యతను పెంపొందించాలని, సంస్కృతంలో ఉన్న అమూల్యమైన నిధిని సంరక్షించి ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని ఉపరాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిస్తూ సంస్కృత భాష కాలాతీతమైన సమృద్ధిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న బోధిస్తున్న వారికి భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి

అభినందనలు తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్టపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని రాష్టపతి చెప్పారు. ఉపరాష్ట్రపతి సివి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్ముకశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా విజయవంతంగా ముగుస్తుంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర ఛడీ ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పెహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మన్సు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 8.78 GW. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ధి ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ను భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పిఐఓ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ లో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందొక సూపర్ ఎనర్జెటిక్ ట్రాక్ వినేద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఈట్ ఫిట్ టైం. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తింటుంటే ఆ రుచే వేరు కదా, ఆహా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో మన ఆహారంలో ముఖ్యమైన పదార్థం నెయ్యి.

కాకపోతే వెయిట్ పెరుగుతామేమో అనే భయంతో తగ్గించేస్తున్నారేమో, కానీ నెయ్యి వల్ల చాలా ఉపయోగాలున్నాయట తెలుసా. అంటే కంప్లీట్గా ఎందుకు మానేయకూడదు, అంటే మానేయకూడదు అనే విషయం తెలియజేసేవి కొన్ని సంగతులు మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్.

ఇలాంటి పాటలన్నీ మన వీవిలో వస్తూనే ఉంటాయి అన్నట్టు మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈట్ ఫిట్ టైం. మరి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ మనం వెయిట్ పెరుగుతామేమో అన్న ఆలోచనతో ఈ మధ్య ఆల్మోస్ట్ చాలా మంది మానేస్తున్నారు. సో అలా కంప్లీట్ గా మానేయాల్సిన అవసరం లేదు, నెయ్యి వల్ల ఉండే ఉపయోగాలు చాలా ఉన్నాయి అని మీతో ఇందాక చెప్పాను. మరి వాటిలో కొన్ని మీతో షేర్ చేసుకుంటానని కూడా అన్నాను. వేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే జీర్ణక్రియ మెరుగుపడటమే కాక ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన ఫీల్ ఉంటుందట. అన్నం తినేస్తాం, కాసేపాకి ఏమవుతుంది, మళ్ళీ ఆకలి వేస్తుంది, ఏదైనా తిందామని ట్రై చేస్తాం. అలా కాకుండా నెయ్యి వేసుకుని తిన్నామనుకోండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందట. సో ఇదేదో బాగానే ఉంది కదా, ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని తింటే మనం ఏది ఇంకా అనవసరంగా తినకుండా ఉంటాం. ఇది అడ్వాంటేజే కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈసారి నుంచి. ఇక నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే వంటి కొవ్వులో కరిగే విటమిన్లు అన్నీ ఉంటాయట. అంతేకాదండి, కూరల్లో ఉండే కొన్ని పోషకాలను శరీరం మరింత ఫాస్ట్గా గ్రహించడానికి ఇలాంటి మంచి ఫ్యాట్ అవసరం కాబట్టి నెయ్యి భోజనంలో తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. మరి ఇంకా ఉండే నెయ్యి వల్ల ఉపయోగాలు చెప్తాను, వింటూ ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం మరో రీమిక్స్ మెస్మరైజింగ్ ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఆన్ ద వే నాయక్ మూవీ నుంచి. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎయిట్ ఫీట్ టైం. మరి వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ నెయ్యి మానేయకపోవడానికంటే ఎందుకు మానేయకూడదు అని చెప్పే విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే నెయ్యి వల్ల ఉండే ఉపయోగాలు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే వేడి అన్నంలో నెయ్యి వేయగానే వచ్చే మంచి ఫ్రాగ్రెన్స్ భోజనాన్ని మరింత రుచిగా మారుస్తుంది. కాబట్టే భారతీయ వంటల్లో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. మీకు తెలుసు కదా, మనకి వేడివేడి అన్నంలో కూరలను వడ్డించాక, అన్నం వడ్డించాక కరిగిపెట్టి నెయ్యి వేస్తారు. ఒక స్పూన్ నెయ్యి వేయగానే మనకి తొందర తొందరగా భోంచేలు అనిపిస్తుంది. అంటే ఆకలి కూడా మరింత రెట్టింపు అవుతుంది అనమాట. ఎంత చక్కగా తినేయచ్చు. ఓ 4-5 కూరలే ఉండక్కర్లేదు. మన తెలుగు నాళ్లలో చాలా ప్రసిద్ధి కదా వేడివేడి అన్నం, ఆవకాయ నెయ్యి లేదంటే ముద్దపప్పు, వేడివేడి నెయ్యి అన్నం. సో అలా ఉన్నా చాలన్నమాట, హ్యాపీగా తినేయచ్చు. మరి అదనమాట నెయ్యి వల్ల ఉండే అడ్వాంటేజ్. ఇంకా ఉన్నాయి చెప్తాను, వింటూ ఉండండి.

ఖైదీ నంబర్ 150 మూవీ నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ఒక సూపర్ ట్రాక్ వినేసాం. నిజంగా డిఎస్పీ మ్యూజిక్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్ అదిరిపోతుంది పాట. సో వింటున్నా కూడా మనకు జోష్ వచ్చేస్తుంది, మంచి డాన్సింగ్ నంబర్ అనమాట. మీరు వింటున్నారు ఇట్ ఫిట్ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి నెయ్యి వల్ల ఉన్న ఉపయోగాల గురించి మనం మాట్లాడుకున్నాం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అండ్ శరీరానికి అవసరమైన మంచి ఫ్యాట్స్ ని అందిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన ఆకలి, అంటే భోజనం ముందు కూర్చున్నప్పుడు తినాలనిపించాలి, కడుపు నిండా తినాలనిపించే ఒక మంచి సువాసనను అందించే అతి ముఖ్యమైన పదార్థం నెయ్యి. అందుకని మన పెద్దవాళ్లు నెయ్యిని కంపల్సరీ చేశారు. అలాగని నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదైనా ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో తక్కువగా తీసుకుంటేనే మంచిదట, పర్టికులర్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు. మరి ఏదైనా సరే లైట్గా తీసుకుంటేనే హెల్దీగా హ్యాపీగా ఫిట్గా ఉంటామన్నమాట. ఆ మాట మాత్రం నిజం. ఏమంటారు?

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: సమయం 1:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు మిన్నంటాయి. పండుగ సందర్బంగా రాష్టంలోని అక్క చెల్లెళ్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ విజయవాడ NH-65 రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లలో చేపట్టిన ఫ్లైఓవర్ల పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తోడపుట్టిన సోదరులకు రాఖీలు కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకునేందుకు సోదరీమణులు పెద్ద సంఖ్యలో పుట్టింటికి తరలివెళ్తున్నారు. హైదరాబాద్లో రాఖీ పండుగ సందర్బంగా ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ నెలకొంది. సోదరులకు రాఖీ కట్టేందుకు మహిళలు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ సంస్కృతిలో రక్షాబంధన్ను అత్యంత కీలకమైన పండుగగా భావిస్తారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ తదితర జిల్లాల్లో వేడుకలు ఘనంగా జరుపుకుంటారు.

జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సీతక్క, కొండ సురేఖ, మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, బ్రహ్మకుమారీలు, పలువురు నాయకులు, అంధుల పాఠశాల విద్యార్థినులు రాఖీలు కట్టారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆయన సోదరీమణులు రాణి, విమల రాఖీలు కట్టి స్వీట్లు తినిపించగా, మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో మహిళా ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ నాయకులు ఎన్ రామచంద్రరావుకు వారి సోదరి రాఖీ కట్టగా, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగృహంలో ఆయన సోదరి రాఖీ కట్టి తమ ప్రేమానురాగాలను చాటుకున్నారు. రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్టంలోని అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అన్న చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం వెల్లివిరియాలని అన్నారు. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల అనుబంధం అజరామరమని వెల్లడించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరులు సోదరీలకు రాఖీలు కట్టి తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఆయుష్ ఆరోగ్య కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా చెల్లెలు అనుబంధం, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా యోగా కేంద్రంలోని సభ్యులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ కుమార్ దీపక్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ను పురస్కరించుకుని హన్మకొండ జిల్లాలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పేరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కాగా హన్మకొండ జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్. మహిళల గౌరవం, సమానత్వం, స్వాభిమానాన్ని కాపాడటమే నిజమైన రక్షణ అని హన్మకొండ కలెక్టర్ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ రాష్ట ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరస్పర గౌరవం, ఆప్యాయత, రక్షణ, అండగా నిలిచే స్పూర్తి, కుటుంబ జీవనంలో ప్రత్యేక సాంప్రదాయ సాంస్కృతిక వేడుకకు ఈ పండుగ ప్రతిరూపమని పేర్కొన్నారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సోదరభావం, ప్రేమ, శాంతి, పరస్పర గౌరవం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో 5,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 27 నుంచి 31 వరకు ఈ బస్సులు నడుస్తాయని, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. తిరుగు ప్రయాణాల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను సిద్దంగా ఉంచాలని, బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. విశ్వనగరం పేరుతో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ను విషాద నగరంగా మార్చేశాయని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. తార్నాక డివిజన్లో మాదాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో పలువురు విద్యావంతులు పార్టీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కనీస మౌలిక వసతులు, డ్రైనేజ్ వ్యవస్థల లేమితో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ది కేవలం బీజేపీతోనే సాధ్యమని, రాబోయే 3 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతాయని రామచంద్రరావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు కర్ణాటక రాష్టం రాయచూర్ జిల్లాలోని హట్టి గోల్డ్ మైన్ సందర్శించారు. దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బంగారం ఉత్పత్తి సంస్థలోని ప్రొడక్షన్ యూనిట్, బంగారం శుద్ది కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మైన్స్ అధికారులు బంగారం తయారీ విధానాన్ని ఉప ముఖ్యమంత్రికి వివరంగా తెలియజేశారు. హట్టి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు సగటున 2 నుంచి 4 కిలోల బంగారం తయారవుతుందని అధికారులు వివరించారు. ఉప ముఖ్యమంత్రి వెంట సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి, ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం పంకజ్ కుల

శ్రేష్ఠులతో పాటు ఇతర అధికారులు ఉన్నారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన 23 మంది వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపించామని, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు వెల్లడించారు. న్యూఢిల్లీ తెలంగాణ భవన్ సచివాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశామని, బాధితుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. సహాయం కోసం నిర్దేశిత హెల్ప్ లైన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. హైదరాబాద్ విజయవాడ NH 65 రహదారిపై ప్రమాదాల నివారణకు 17 బ్లాక్ స్పాట్లలో చేపట్టిన ఫ్లైఓవర్ల పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. చిట్యాల ఫ్లైఓవర్ను దసరా నాటికి, మిగిలిన వాటిని డిసెంబర్ నాటికి పూర్తి చేసి సంక్రాంతికి వాహనాల రాకపోకలకు సిద్దం చేయాలన్నారు. 6+2 రహదారి విస్తరణ, ఇతర NHAI ప్రాజెక్టుల వేగవంతం కోసం త్వరలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తానని రోడ్ సేఫ్టీ సమీక్షా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా 5 నుండి 10 లక్షల మెట్రిక్ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యంతో అత్యాధునిక ధాన్య సైలోల నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు ఈ సైలోల నిర్మాణం, నిర్వహణలో వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. 10 ఏళ్ల తమ పాలనలో ఉద్యోగాలు, రైతు రుణమాఫీ, ఇళ్ల నిర్మాణ హామీలను గాలికి వదిలేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త పోరుబాటు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తూ సెప్టెంబర్ 1 ఛార్జిషీట్ విడుదల చేసి, ఆపై ధర్నాలు, రైతు సదస్సులు, వంటవార్పు, విద్యార్థి ర్యాలీలు, ఆటో ర్యాలీలతో నిరసనలు తెలుపనున్నట్లు చెప్పారు. ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం తక్కువ విద్యుత్ వ్యయంతో త్వరగా నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి సెప్టెంబర్ 1 ఢిల్లీలోని సేవాభవన్లో కేంద్ర జలసంఘం చైర్మన్ అధ్యక్షతన తెలంగాణ, మహారాష్ట జలవనరుల శాఖల ఉన్నతాధికారులు కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట సీఎం, ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రులకు లేఖలు రాస్తూ చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ భేటీ ఏర్పాటైనట్లు సీఎంఓ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు మిన్నంటాయి. పండుగ సందర్భంగా రాష్టంలోని అక్కచెల్లెళ్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వీబీ క్లాక్ లో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ బిఆర్జే లక్ష్మి. ముందొక పాట వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, విబి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం టైం. ఆగస్టు మంత్ వచ్చిందంటే చాలు, ఇక హాలిడే స్టార్ట్ అయినట్టే. ఇండిపెండెన్స్ డే, వరలక్ష్మి వ్రతం, ఇప్పుడు రాఖీ, నెక్స్ట్ వినాయక చవితి, ఎట్సెట్రా అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయనుకోండి. పిల్లలకి పెద్దలకి ఆటవిడుపు లాంటి ఫెస్టివ్ అకేషన్స్ విత్ హాలిడేస్ను హ్యాపీగా ఎంజాయ్ చేయండి అందరు. అండ్ వింటూ ఉంటారుగా వివిధ భారతిని, తరతరాల తరగని ఆనందాన్ని, వినోదాన్ని అందించి మీ ప్రియ నేస్తాం మీ వివిధ భారతి. ఇక మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఈ మధ్య మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం దేశవ్యాప్తంగా ఘనంగా. కానీ ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని గురించి, స్వాతంత్రం గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి చరిత్రలో, మనకి తెలియనివి చాలా ఉన్నాయి. సో అప్పుడప్పుడు అలాంటివి కనిపించినప్పుడు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కూడా అలాంటిదే అనమాట. మనం ఇలాంటివి తెలుసుకోవడానికి ప్రత్యేక సందర్భాలే అక్కర్లేదు కదా, ఎప్పుడు తెలుసుకున్నా ప్రత్యేకమే. కాబట్టి అడిగేస్తున్నాను క్వశ్చన్, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. ఆగస్టు 13న ఏ రాష్ట్రంలో పేట్రియాట్స్ డే నిర్వహిస్తారు? మరోసారి వినండి, ఆగస్టు 13న ఏ రాష్ట్రంలో పేట్రియాట్స్ డే నిర్వహిస్తారు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 2042324082. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైమ్. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఆగస్టు 13న ఏ రాష్ట్రంలో పేట్రియాట్స్ డే నిర్వహిస్తారు అని. చాలా మంది ఆన్సర్ పంపించారు, అండ్ ఎంతమంది తెలుసుకుని కూడా పంపించుంటారు. కొంతమందికి తెలిసే ఉంటుంది, కానీ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం ఉద్దేశం. ఎనివేస్, మరి రైటర్స్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. శిల్ప, పద్మావతి, ప్రసాద్ చెంచల్గూడ నుంచి, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, శంకర్రావు, చింతల్ హైదరాబాద్ నుంచి, స్రవంతి, సుశీల్, అప్పల్ రాజపేడ నుంచి, ఇక ద్రోణం రాజు.

చేస్తున్నారు ఆన్సర్. చింతా శ్రీనివాస్ ఎక్కడి నుంచి? షాపల్లి నుంచి. స్రవంతి ఎక్కడి నుంచి అంటే యుఎస్ నుంచి అంట, యుఎస్ నుంచి పంపించారు ఆన్సర్. అండ్ ఇక దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, చిలక నారాయణ ఎన్సీఆర్ జనకపేట నుంచి, మాధవి ఆంజనేయులు ఎక్కడి నుంచి వీళ్ళు? భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ ఇక శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, జక్కనపల్లి నుంచి, అరుణ రాజేందర్. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ మణిపూర్. మణిపూర్లో ఆగస్టు 13న పేట్రియాట్స్ డే నిర్వహిస్తారట. ఎందుకంటే ఆంగ్లో మణిపూర్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు నివాళిగా దేశభక్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారట. ఆ రోజు మొత్తం స్టేట్లో స్కూల్స్కి ఆఫీసులకు కూడా హాలిడే డిక్లేర్ చేస్తుంది గవర్నమెంట్. సో మన స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో అమరవీరులకు నివాళిగా నిర్వహించేదే ఈ పేట్రియాట్స్ డే. అది కూడా మణిపూర్లో జరుపుకుంటారు. మరి ఎంత గొప్ప కదా. సో మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు షో టైమ్ ఆన్ వివిధ్ భారతి 102.8 FM.

మనసుని రిలాక్స్ చేసే పవర్ మ్యూజిక్ ఉంటే మైండ్ని అలా వెనక్కి తీసుకెళ్లే పవర్ ఉంటుంది ఇలాంటి సాంగ్స్కి కదా. ఇలాంటి పాటలు వింటున్నప్పుడంతా కూడా మైండ్ అలా వెనక్కి వెళ్ళిపోతుంది. సో అప్పటి జ్ఞాపకాలను అన్నీ మనం రీకలెక్ట్ చేసుకుంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ స్ట్రెస్ బస్టర్స్ లాంటివే ఇలాంటి పాటలు విత్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. ఎనీవేస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రీడినా మీరు అడిగేస్తున్నాను. మనకి హైదరాబాద్ అంటేనే టూరిజంకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఎన్నో ప్లేసులు చెప్పేస్తాం, టక్ టక్ టక్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు కొత్త కూడా యాడ్ అయినాయి, కానీ ఎప్పటి నుంచో హైదరాబాద్ అంటే మనకి ఫస్ట్ టూరిజం ప్లేస్ అంటే గుర్తొచ్చేది గోల్కొండ కోట కదా. సుప్రసిద్ధ గోల్కొండ కోటను నిర్మించిన రాజవంశీయులు ఎవరు? మరోసారి వినండి క్వశ్చన్ని. సుప్రసిద్ధ గోల్కొండ కోటను నిర్మించిన రాజవంశీయులు ఎవరు? ఆలోచించండి, ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ ఎనర్జెటిక్ సాంగ్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: షో టైం వింటున్నారు ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి నేను చక్కగా పాటలు వినేస్తున్నారు, ఎనర్జెటిక్ సాంగ్స్ వినేస్తున్నారు. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, సుప్రసిద్ధ గోల్కొండ కోటను నిర్మించిన రాజవంశీయులు ఎవరు అని. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. నిజంగా ఆల్మోస్ట్ అందరూ కూడా కనుక్కొని చెప్తున్నారు, లేదంటే తెలిసే ఆల్రెడీ పంపిస్తున్నారు, కానీ టక్క టక్క టక్క ఫాస్ట్గా పంపించేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా అలాగే చదివేస్తాను. సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, బాగ్లింగంపల్లి నుంచి చంద్రశేఖర్, హుడాకాల్లో నుంచి బుజ్జి, దస్తగిరి సంధ్య ప్రొదుటూరు నుంచి, ఇక నెమ్మాని నుంచి వెంకటేశం హేమలత, ఉంబడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, చిత్రాల నుంచి దంబోజీ వెంకటాచార్య, శ్రీనివాస్ పీర్జాదిగూడ నుంచి, జగ్రన్పల్లి నుంచి అరుణా రాజేందర్, ప్రగతి నగర్ హైదరాబాద్ నుంచి ఆంజనేయులు రాజలక్ష్మి, గీతానగర్ నుంచి చోడవరపు సాయి మన్విత, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, కర్ణాటక గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, పర్వతపూర్ నుంచి కృష్ణవేణి. మీ ఊరి పేరు బాగుందండి, పర్వతాపూర్, నిజంగా వెరైటీగా ఉంది. వనస్థలపురం నుంచి హరిణి లోకేష్, ఇక నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి చరణ్, వైష్ణవి. ఇంకా వస్తున్నాయి ఆన్సర్స్, చూద్దాం. ఆల్రెడీ మీ పేరు చదివేశాను కాబట్టి అవసరం లేదు. నందిపేట నుంచి రాకేష్, అలాగే ఇంకా ఎలగండ్ల మార్కండేయ, లక్ష్మి ఎక్కడి నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి, బొమ్మదేని లక్ష్మీనారాయణ అమరగుర్తి నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ కాకతీయ వంశీయుడు ప్రతాపరుద్రరాజు ఈ కోట నిర్మించాడు. ఎప్పుడంటే 14వ శతాబ్దానికి చెందిందనమాట. అప్పుడు జస్ట్ ఒక మట్టి కోట మాత్రమే నిర్మించాడు. ఆ తర్వాత బహమనీ సుల్తానుల చేతులకు వెళ్లినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కుతుబ్షాహి వంశ వ్యవస్థాపకుడు సుల్తాన్ కులి దీనిని భారీ రాతకోటగా అభివృద్ధి చేశాడనమాట. సో అది మన గోల్కొండ కోట వెనుక ఉన్న హిస్టరీ. రైటర్స్ అని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా దీనికి రిలేటెడ్గానే ఉంటుంది, సో ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇప్పుడైతే ఈ పాట వినండి.

మనసుని శృతి చేసే సాహిత్యం ఎంతైన రాసింది మన మనసు కవి ఆత్రేయ గారు కదా. ఇక కెవి మహాదేవన్ గారి సంగీతం ఆ సాహిత్యం స్థాయిని మరింత పెంచింది. అందుకే ఇవి ఆల్ టైమ్ హిట్ సాంగ్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ విధులతో షో టైం టైం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఇందాక మనం గోల్కొండ హిస్టరీ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే గోల్కొండ అనే పదం ఎలా వచ్చింది? గోల్కొండ అనే పదం ఎలా వచ్చింది ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అనే వెంటనే వాట్సాప్ 2042324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఆన్ ద వే.

శ్రీనివాస కళ్యాణం సినిమా నుంచి ఒక ఆల్ టైమ్ హిట్ సాంగ్ వినేసాం. మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, గోల్కొండ అనే పదం ఎలా వచ్చిందని. ఆల్మోస్ట్ అందరు కూడా రటాసరి పంపించారు. మళ్ళీ వాళ్ళ పేరు చదివేస్తున్నాను. వరంగల్ పెరుకవాడ నుంచి మల్లికార్జున సులచన ప్రియాంక, దోనాల బాలరాజు అంకుశాపురం నుంచి, బిహెచ్ఎల్ నల్లగొండ నుంచి పానుగంటి రవిగౌడ్, అమ్మనగుర్తి నుంచి మొబిదేని లక్ష్మీనారాయణ, గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ పోతంగల్ నుంచి తోట సంతోష్, సంగీత శ్రవణ్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, మూర్తి మంగమ్మ బెంగళూరు విల్సన్ గార్డెన్ నుంచి, రామ్ మల్కాజ్గిరి నుంచి, అండ్ ఇక హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, కృష్ణ లంగనవ్ ఎక్కడి నుంచి, ఎల్బీ నగర్ నుంచి, అండ్ ఇక ఒకరైతే స్టోరీ కూడా రాసి పంపించేశారు, అనసూయ చిలుక నారాయణ యమున జనకంపేట నిజామాబాద్ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, అండ్ ఇక పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల నుంచి,

0: సో ఇంకా చాలా మంది పంపిస్తున్నారు. కల్వకుర్తి నుంచి నేదునూరి కళ్యాణ్ చారి కూడా పంపించారు. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ గొల్లకొండ అంటే మేకల కాపుర్ల కొండ అనే తెలుగులోని ఒక పదం నుంచి గోల్కొండ అనే పేరు వచ్చిందని మన చరిత్రకారులు చెప్తున్నారు అనమాట. సో గోల్కొండ అనే పేరుకు సంబంధించిన చరిత్ర ఇది. సో ఒక చిన్న పదం నుంచి ఒక ఒక హిస్టారిక్ టూరిజం ప్లేస్ మనకి పరిచయమైంది. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం పాట వినిపించే టైం లేదు, కానీ స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. సమయం 2 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. రక్షాబంధన్ శుభాకాంక్షలతో ఇవాళ శక్తిశీలి కార్యక్రమాన్ని ఈ పాటతో స్టార్ట్ చేసేద్దామా.

శక్తిశీలి టైం ఆన్ వివిధ్ భారతి 102.8 FM. ఆల్ఫాబెట్స్ చదువుకునే 6 ఏళ్ల వయసులోనే చదరంగంలో అద్భుతాలు చేసిందా అమ్మాయి. అసమాన ప్రతిభతో కేవలం 12 ఏళ్లకే అంతర్జాతీయంగా 14 బంగారు పథకాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక 16 ఏళ్లకే ఉమెన్ గ్రాండ్ మాస్టర్గా అవతరించి అబ్బురపరిచింది. ఇంతకీ ఎవరి లిటిల్ ఛాంప్ అని ఆలోచిస్తున్నారా? ట్రై టు గెస్, పాట తర్వాత చెప్తాను.

శక్తిశీలి టైం ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. మరి గెస్ట్ చేశారా ఎవరు? పొన్నేం చెప్పైనా చెస్ క్రీడలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న దివ్యా దేశ్ముఖ్ 2024 ప్రతిష్టాత్మక వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ సొంతం చేసుకోవడమే కాకుండా గ్రాండ్ మాస్టర్ హోదా కూడా దక్కించుకుంది. ఇప్పుడు ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకి ఎంపికైన దివ్యా దేశ్ముఖ్ ఇవాళ మన శక్తిశీలి. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు శక్తిశీలి లిటిల్ చెస్ ఛాంపియన్ దివ్య దేశ్ముఖ్ ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నాగపూర్కు చెందిన దివ్య తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్సే. అయినా సరే ఇదే ప్రొఫెషన్ ఎంచుకోమని దివ్యని ఎప్పుడు ఒత్తిడి చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ తనకు నచ్చిన కెరీర్ను తీసుకునేలా ప్రోత్సహించారు కూడా. చెస్ పై మక్కువ చూపించిన దివ్యకు అడుగడుగున సపోర్ట్ ఇస్తూ వచ్చారు తన పేరెంట్స్. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి మీరు వింటున్నారు వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం. మరి సమయం 2 గంటల 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు ఇవాళ శ్రావణ పౌర్ణమి, అలాగే విశ్వ సంస్కృత భాష దినోత్సవం సందర్భంగా సంస్కృత భాష పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొన్నవారు డాక్టర్ అరవిందరావు, ఐపీఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి, ఐఏఎస్ తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రభుత్వ సలహాదారు. మరొక వినండి ఈ కార్యక్రమాన్ని.
1: ఈరోజు విశ్వ సంస్కృత దినోత్సవం. సంస్కృతానికి ఉండేటువంటి ఆ గొప్పతనం, ఆ మహత్వం ఈ రోజులో తగ్గుతుందని చెప్పని చాలా మంది అనుకుంటున్నారు. కానీ విశ్వవ్యాప్తమైనటువంటి ఈ సంస్కృత భాషకి పరివ్యాప్తి వచ్చిన తర్వాత కొద్ది మందికి అది తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ మరీ విస్తృతంగా ఉందనేటువంటి విషయం భాష

0: అభిమానులకందరికి తెలిసిన విషయమే. ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేసి సంస్కృత భాష పట్ల ఎనలేని అభిమానంతో వారు రీసెర్చ్ చేసి అరవిందరావుగా ఉన్నటువంటి వారు సంస్కృత అరవిందుడిగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న డాక్టర్ అరవిందరావు గారు ఒకవైపు, మరొక వైపు ప్రొఫెసర్ శశిరేఖ గారు. వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వారు. నమస్కారం అరవిందరావు గారు.
1: నమస్కారం అండి.
0: నమస్కారం మేడం.
2: నమస్కారం.
0: మీరు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు, తెలుగు వాళ్లే కాదు భారతదేశం అంతా కూడా భాషాభిమానులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా సంస్కృత భాషాభిమానులందరూ కూడా చాలా సంతోషించేటువంటి రోజుగా నేను దీన్ని భావిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. ముందుగా భారతీయ భాషల్లో సంస్కృత భాష ఎంత గొప్పది, జనని సమస్త భాషలకు అన్నటువంటి సంస్కృత భాష రాను రాను రాను చాలా అల్పమైనటువంటి స్థితిలోకి వచ్చిందని చెప్పని చాలా మంది అనుకుంటా ఉంటారు. అనల్పమైనటువంటి సంస్కృత భాషకి అల్పమైనటువంటి స్థితి రావడం అనేటువంటిది భరించలేనటువంటి విషయం ఇది. ఈ విషయంలో మరి సంస్కృతాన్ని నేర్చుకోవడం కాదు మనం కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని అందరూ భావిస్తున్నారు. మీరేమంటారు?
2: అసలు సంస్కృతం అనేది వ్యాప్తంలో, అంటే వ్యావహారిక భాషలో లేకుండా పోతుంది అన్న కారణం చేత దానికి గుర్తింపు తగ్గింది అనే భ్రాంతిలో ఉన్నారే కాని సంస్కృత భాష ఎక్కడికి పోలేదు. చక్కగా అన్ని భాషలతో కలిసి ఆడుతూ పాడుతూ తిరుగుతూ విలసిల్లుతోంది. అందుచేత నేను చిన్న శ్లోకంలో చెప్పదలుచుకున్నాను, ఈ వాంగ్మయం అనేది ఏదైతే ప్రపంచం ఉందో ఇదొక నందనోద్యానం. ఈ నందనోద్యానంలో ఆ సురభారతి, ఆ వాగ్దేవి శోభిస్తూ ఉంది. ఎలాగా అంటే అన్ని భాషలు జనని అన్నారు. ఇక్కడ నేను ఇంకా కొంచెం సౌహార్దానికి దగ్గరగా తీసుకొచ్చి చెలికత్తెలతో ఆడుతున్నట్టుగా అని నేను రాశాను. గీర్వాణ నందనోద్యాని సురవాణీ సుశోభతి సఖీభి బహుభాషాభి క్రీడంతి రససాగరే అని. ఈ విధంగా సంస్కృత భాష ఆచార్య గారు ప్రశ్నించినట్లుగా నేర్చుకోవాల్సిన అవసరము లేదు. భారతీయ భాషల్లో ఏ విధంగా అయితే ఆత్మ అనుస్యూతంగా ఏముంటుందో అన్ని భాషల్లోనూ ఆ పదాలు ఉన్నాయి. అయితే కాస్త అపభ్రంశ రూపంలో కావచ్చు, లేదా అచ్చంగా కావచ్చు, తత్సమము తద్భవము అన్నారు. అందుచేత సంస్కృతము లేదు అనుకోవడం ఒక భ్రమ. సంస్కృతం ఉంది. అయితే అసలు ఏదైతే మనం పదాలు తెచ్చుకున్నామో తెలుగులో, ఆ పదాలు వాటి మహత్తు అక్కడ మూల భాషలో ఎలా ఉంది అని తెలుసుకోవడం ద్వారా ఏమన్నా చిన్న చిన్న భ్రాంతులు, అపార్థాలు అంటారు, అర్థాలు మారిపోవడాలు, ఇవి తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని ఇది నా అభిప్రాయం అండి.
0: అరవిందరావు గారు, మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేశారు, మీకుండేటువంటి స్థితి వేరు, సమయం తక్కువ, ఇవన్నీ ఉన్నా సంస్కృత భాష మీద ఎనలేనటువంటి అభిమానాన్ని సంపాదించి ఈనాటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు, దీనికి కారణం ఏమంటారు చెప్పండి.
1: నేను చాలా పెక్యులర్ పరిస్థితుల్లో, అంటే విచిత్రమైన పరిస్థితుల్లో సంస్కృతాన్ని కొంచెం బాగా అభివృద్ది చేసుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి కొంత సంస్కృతం అనేది కొద్దిగా మా మాతామహుల ద్వారా తెలిసినప్పటికీ కూడా తర్వాత సర్వీస్లో పనిచేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటాం. ఏమిటి, మేము ఉదాహరణకు అనేక రకాలైనటువంటి రిపోర్ట్స్ అవి ఇవన్నీ చదువుతుంటాము. ఆ రిపోర్ట్స్ చదువుతున్నప్పుడు అరే మనకు మన గురించి, మన సంస్కృతం, మన సిద్ధాంతం గురించి కానీ, మన ఉపనిషత్తుల గురించి కానీ మనకేమీ తెలియదే, మిగతా వాళ్ళకు వాళ్ళకు చాలా బాగా తెలుసు కదా వాళ్ళ ధర్మాన్ని గురించి, వాళ్ళ సంస్కృతిని గురించి అనేటువంటి ఛాలెంజ్ రావడం వల్ల నేను అప్పుడు పుల్లెల రామచంద్రుడు గారి దగ్గరికి వెళ్లి గీతా భాష్యము, ఉపనిషత్తుల భాష్యము ఇట్లాంటివన్నీ కూడా చదువుకుని నేను, శశిరేఖ గారు, మేమందరం కూడా వారి దగ్గర అధ్యయనం చేశాము. ఆ విధంగా సంస్కృతాన్ని అధ్యయనం చేయడం జరిగింది. అది చేయడం ద్వారా నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నాను. సంస్కృతం తెలియకుంటే మనకు చాలా విషయాలు మనం కోల్పోతామనేది అప్పుడు నాకు తెలిసింది. సంస్కృతం తెలియకుంటే మనకు అసలు భారతీయ సంస్కృతిని గురించి ఏమీ తెలియనట్లే, అది నా యొక్క కన్విక్షన్. ఆ విధంగా నేను సంస్కృతం పైన అభిరుచి పెంచుకుని ఇప్పటికి కూడా చదువుతుంటానండి.
0: సంస్కృతం ఎవరు చదవాలని మీ ఉద్దేశం?
1: నా ఉద్దేశంలో ముఖ్యంగా మేధావులు అని అనిపించుకునే వాళ్ళందరూ చదవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకు దాదాపు 300 సంవత్సరాల క్రితం వరకు సంస్కృతం అనేటువంటిది మనకు లింక్ లాంగ్వేజ్గా ఉండేది. ఆ లింక్ లాంగ్వేజ్గా ఉండడం వల్ల సమాజంలో చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఈరోజు ఎలాగైతే మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నామో ఆ విధంగా అప్పుడు 300 సంవత్సరాల క్రితము ఎక్కడో కాశీ నుంచినో ఇంకెక్కడికో కంచికి పోయినటువంటి వాడు కావచ్చు, ఇంకేదో టౌన్ నుంచి ఇంకో టౌన్కి పోయినటువంటి వాడు కావచ్చు, పండితులందరూ కూడా సంస్కృతంలో మాట్లాడుకునేవాళ్ళు. పోతే ఇప్పుడు తర్వాత ఏమైంది, సంస్కృతం మనకు దూరం కావడం వల్ల సంస్కృత గ్రంథాల్లో ఏమున్నది అనేది మనకు తెలియకుండా అయిపోయింది. సో కాబట్టి అది ఎందుకు అనేక కారణాల వల్ల, అది మనందరికీ తెలిసిన కారణాలే. సో ఆ కారణాల వల్ల సంస్కృతం మరుగుపడడం వల్ల అసలు సనాతన ధర్మం అంటేనే ఇదిగో ఇలాంటిది, సనాతన ధర్మం అంటేనే క్యాస్టు, సనాతన

0: ధర్మం అంటే ఫలానది, ఇట్లాంటి ఒక నెరేటివ్స్ సమాజంలో రావడం మొదలుపెట్టింది. కాబట్టి వీళ్ళు సొంతంగా చదువుకుంటే దీనిలో తెలుస్తుంది ఏమిటి అనేది తెలుస్తుంది. అరే ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది చాలా రకాలైనటువంటి విమర్శలు చేస్తుంటారు కదా, ఆ విమర్శలకు సమాధానం అంతా ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఉన్నది. ఇప్పుడు ఈరోజు శీర్షిక కూడా చాలా మంచి శీర్షిక పెట్టారండి, విశ్వ దృష్టితో ముందుకు అన్నారు, గ్లోబల్ విజన్ అన్నారు. సంస్కృతానికి ఉన్నంత గ్లోబల్ విజన్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దేనికి లేదని మనం ఘంటాపథంగా చెప్పచ్చండి. సో అలాంటిది మనం ఎవరికి తెలియాలి అంటే మేధావులకు తెలియాలి. ఒక దాదాపు 50-60 సంవత్సరాల క్రితం వరకు మేధావులందరూ కూడా చాలా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, మంచి బాగా సంస్కృతం చదివినటువంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఏదో సాహిత్యం గురించి ఇట్లా వాటి గురించి రాస్తున్నారు. కానీ మనకు ఎదుర్కొంటున్నటువంటి విమర్శల గురించి ఎవరు రాయడం లేదు. వాటి గురించి దాంట్లో సత్యత్వం ఎంత ఉన్నది అనే దాని గురించి రాయడం లేదు. కాబట్టి అంతేకాకుండా మన యంగ్ పేరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్లకు అంతో ఎంతో తెలియాలండి. సంస్కృతం అంతా గొప్పగా నేర్చుకోకపోయినా వాళ్ళ పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే వీళ్ళకు ఇప్పుడు ఈరోజు పిల్లలకు కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళిన పిల్లలు కొన్ని ప్రశ్నలు ఎదుర్కొంటారు, మీ సంస్కృతిలో ఇలా ఉంది అంటాడు. సో వీడు ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాడు అనమాట. సో మనము ఇన్ఫీరియారిటీ నుంచి తప్పించుకోవడం కోసము, మనకు కొంచెం ఆత్మవిశ్వాసం రావడం కోసము ఇలాంటివన్నీ, అంతేకాకుండా మనం సంస్కృతం చదవడం లేదు, అనేక పాశ్చాత్య మేధావులు వాళ్ళు చదువుతున్నారండి. పర్టికులర్లీ ఇప్పుడు ఇన్నాళ్లు జర్మనీలో చదివేటువంటి వాళ్ళు, ఇప్పుడు అమెరికన్ మేధావులు చాలా మంది చదువుతున్నారు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమనుకుంటారు, వాళ్ళు రాసిందే ఏమనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వెండి డానిగర్ అనేగా రాస్తుంది, సంస్కృతం ఇది లాంగ్వేజ్ ఆఫ్ సప్రెషన్ అంటుంది, ప్రజలందరినీ కూడా సప్రెస్ చేయడం కోసం సంస్కృతం లాంగ్వేజ్ అని పుట్టించినారు అంటుంది. అరే సంస్కృతంలో ఏముంది మనకు తెలియకుండా ఎంత విశ్వజనీయమైనటువంటి, లేకంటే విశ్వ దృష్టితో అని చెప్పిన అన్నాం కదా, గ్లోబల్ విజన్తో చెప్పినటువంటి ఉపనిషత్తులు, ఈ దీనిలో ఏముంది మనకు తెలియకుండా వాళ్ళు చెప్పింది మనం నమ్మేస్తుంటాము. సో దీనివల్ల మనకేమవుతున్నది, దీనివల్ల మన సమాజంలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వస్తుందండి. చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళలో ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ పోవాలన్నా, మన పిల్లలకు మనం సమాధానం చెప్పాలన్నా, ముఖ్యంగా సమాజంలో ఒపీనియన్ మేకర్స్ అనేటువంటి వాళ్ళు సంస్కృతం చదివి తీరాలి, లేక మనం చాలా మందితో చదివించాలని నా అభిప్రాయం.
1: నిజమే మీరు చెప్పింది, చాలా మంది యువతకి సంస్కృతం తెలపాల్సినటువంటిది, నేర్పాల్సిన అవసరం ఉందని చెప్పని. అమ్మ మీరు ఆచార్యులుగా పనిచేశారు కదా, ఈ సంస్కృతంలో ఉన్నటువంటి జ్ఞాన సంపదలను పండితులకే పరిమితం కాకుండా సాధారణ ప్రజలకు, యువతకు ఎలా పంచగలుగుతాము, ఎలా వాళ్ళకి చేరువ చేయగలుగుతాము?
2: నిజానికి చాలా సులభంగా పంచగలుగుతాము. అసలు సంస్కృతం నేర్చుకోవడం కష్టము అనుకున్న వాళ్ళు ముందుగా గ్రహించాల్సింది ఏమిటంటే, ఒక వాక్యంలో ఏముంటాయి, కర్త, కర్మ, క్రియ. ఆ కర్త, కర్మ రెండూ కూడా నౌన్స్ అంటాం మనం, అంటే శబ్దాలే. కాబట్టి మనకు రాముడు అంటే రాముడే, వనం అంటే వనమే. కాబట్టి రాముడు అనేది సంస్కృతంలో రామ అనే ఉంటుంది, వనం వనమనే ఉంటుంది. గచ్చతి అనే ఒక క్రియాపదం మాత్రమే మనం కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఏవైతే ఉంటాయో, అంటే ఇలాంటి మనం టేబుల్స్ తయారు చేయాలన్నమాట. అంటే మీకు ప్రకృతి ప్రత్యయ విభాగము, ఒక నామవాచకము అండ్ క్రియ, అది ఏర్పాటు చేసినప్పుడు మీరు రాముడు కృష్ణుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అకారాంతాలు ఇకారాంతాలు ఏమీ నేర్చుకోక్కర్లేదు, ఇవన్నీ ఉన్నాయి, వాటికి విభక్తుల రూపాలు ఒకటి చేర్చుకోవాలి. అండ్ క్రియాపదాలు తీసుకుంటే సంస్కృతం నేర్చుకోవడం చాలా సులభం. అంటే ఇదే పద్ధతిలో మేము క్రియాపదాలు కూడా మేము చెప్పాము. మీది మామూలుగా ప్రాక్టికల్గా ఇంటర్మీడియట్లో ఉంది, చెప్పడంలో మీరన్నట్టు కొంచెము ఏమన్నా అటు ఇటు లోపాలు ఉండొచ్చు, కానీ మీరన్నట్టు వక్త శ్రోతాచ దుర్లభ అన్నట్టుగా మంచి వక్త గనక ఉంటే శ్రోత కూడా దొరుకుతారు. మార్గం ఉందండి, మార్గం లేకపోవడం అనేది లేదు. ఆ భాష మన ఎదురుగ్గానే ఉంది, దాన్ని అందుకోవడంలో అందించడంలో ప్రయత్నం ఇంకా కొంచెం కావాలి. దానికి ఇంతకు ముందున్న మార్గాలను ఇంకా కొంచెం సుగమం అయ్యేట్టుగా చేయాలనేది అది మా మీరన్నట్టు ఆచార్యుల పైన ఉన్న మహత్తర బాధ్యత. అంటే మీరు అధికారులు మా చేత చేయించాలని నేను మా అందరి తరఫున మిమ్మల్ని
1: విన్నవిస్తున్నాను. అధికారులు అంటుంటాం
2: అదే కదా, అందుకనే పరస్పరం భావయంతి. అదే అదే.
1: ఇప్పుడు అరవిందరావు గారు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డిజిటల్ మీడియా అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, ఇంత ఆధునికత పరివ్యాప్తి చెందినటువంటి స్థితిలో ఆధునిక రంగాల్లో సంస్కృతాన్ని అనుసంధానించడం అనేటువంటిది అవకాశం ఉందంటారా?
0: చాలా మంది చేస్తున్నారండి. మనకు అదృష్టవశాత్తు మనకు టెక్నాలజీ పెరగడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇటీవల వచ్చింది అనుకోండి, అయినా కూడా టెక్నాలజీ పెరగడం వల్ల సోషల్ మీడియాలో అనేకులు చెప్తున్నారు, చాలా మంది వింటున్నారు కూడానండి. అది దీనివల్ల చాలా విషయాలు ప్రజలకు తెలుస్తున్నది, కొంతమంది తెలుసుకుంటున్నారు, అది చాలా గొప్ప సంతోషించాల్సినటువంటి విషయం అండి.
1: నిజమే, కానీ ఈ పరంపరను కాపాడు

0: కొనసాగించటమా, లేకపోతే చూస్తూ ఊరుకుండటమా, ఏం చేస్తే బాగుంటుందని చెప్పిన మీ అభిప్రాయం?
1: పరంపర అన్నప్పుడు మనకు సామాన్యంగా ఆచారాలు సంప్రదాయాలు ఇట్లాంటివి గుర్తొస్తాయి కదా. అలా కాకుండా జ్ఞాన పరంపర అన్నారు కదా, జ్ఞాన పరంపర అనేదాన్ని రక్షించి తీరాలండి. మనం రక్షించకపోయినా ప్రపంచంలో ఎవరో ఒకరు రక్షిస్తారు, ఎందుకంటే అది జ్ఞానం అనేటువంటిది దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ట్రూ. ఆ ట్రూత్ అనేటువంటి దానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, ప్రొపగాండా అక్కర్లేదు, దాన్ని అందరూ రక్షిస్తారు. ఆ ట్రూత్ ఏమిటంటే మనకు ఉపనిషత్తుల్లో ఫర్ ఎగ్జాంపుల్ అతి ప్రాచీనమైనటువంటి గ్రంథాలంటే వేదాలు ఉపనిషత్తులే కదండి. దానిలో ఏమిటి వాళ్ళ అప్రోచ్ ఏమిటి, అది ఒక ఏదో ఒక బిలీఫ్ సిస్టమ్ కాదు. దేవుడు అనేవాడు ఇలా ఉన్నాడు, నువ్వు దీన్ని నమ్మి తీరాలి, అట్లాంటి బిలీఫ్ సిస్టమ్ కాదు. అసలు సత్యం అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ఈ ప్రపంచం అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, మొట్టమొదటి హూయామాయి అనేదాంతో ప్రారంభిస్తుంది. ప్రారంభించి ప్రశ్నలు వేసుకుని వాళ్ళు ఎంత రాడికల్ గా చెప్పారంటే అది ఇప్పుడు ఈ కాలంలో నిజంగా అందరికీ తెలిస్తే చాలా రాడికల్ ఐడియా అది. ఎవరికి మనకు తెలియదు కాబట్టి మనం ఏదో అనుకుంటున్నాము. సో మనకు వాళ్ళు ఏం చెప్తారంటే విశ్వాన్నంతటిని కూడా మనం శాసిస్తున్నటువంటి ఒకనొక శక్తి అని మనం ఏదో దేవుడు అంటున్నాము. దేవుడు అనేది ఒక వ్యక్తే కాదు, ఒక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని దానికి నిర్వచించారు. దానికి అర్థం తెలుగులో సింపుల్ గా చెప్పాలంటే విశ్వాన్నంతటిని వ్యాపించి ఉన్నటువంటి ఒకనొక చైతన్యము అని, శుద్ధ చైతన్యం. దానికి ఒక రూపం లేదు, పేరు లేదు, ఏమీ లేదు. ఇన్ఫినిట్లీ ఎగ్జిస్టింగ్ కాన్షియస్నెస్ అని ఇంగ్లీష్ లో చెప్పొచ్చు. అది ఈ విశ్వం రూపంలో కనిపిస్తున్నది, ప్రకటమవుతున్నది, ప్రపంచ రూపంలో ప్రకటమవుతున్నది. అంటే చైతన్యం అనేటువంటిది ఇట్ ఈస్ మేనిఫెస్టింగ్ యాజ్ మ్యాటర్ అనేటువంటి విషయము ఈ రోజు సైంటిస్టులు కూడా దాని గురించే పరిశోధన చేస్తున్నారండి. కాన్షియస్నెస్ అనేది ప్రైమరీనా, మ్యాటర్ ప్రైమరీనా, మ్యాటర్ నుంచి కాన్షియస్నెస్ వస్తుందా, లేక కాన్షియస్నెస్ నుంచి మ్యాటర్ వచ్చిందా అనేటువంటి దాని గురించి ఈ రోజు కూడా వాళ్ళు పరిశోధన చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఉపనిషత్తులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారు కూడా. అందుకనే మనకు సైన్స్ అండ్ నాన్ డ్యువాలిటీ అనే దాని గురించి మనం చూస్తే కొంతమంది దీంతో ఏకీభవిస్తున్నారు, ఇంకా కొంతమంది డిబేట్ చేస్తున్నారు. ఇది పరిశోధన నడుస్తుంది. కానీ ప్రైమరీ క్వశ్చన్ అసలు ఏమిటి, అసలు విశ్వానికి అంతటికో దేవుడు ఉంటూ కానీ ఎక్కడో ఆకాశంలో ఉన్నాడా, ఇవన్నీ మన భావన. మరి మనకు లేదా ఇదంతా అంటే అంటే లోవర్ లెవెల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన వాళ్ళు ఏం చేశారంటే విచిత్రంగా అన్నిటిని కూడా సమన్వయం చేశారు. మన లోకంలో ఎన్నెన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నెన్నో సంప్రదాయాలు ఉన్నాయి, వైష్ణవము శైవము మరొకటి మరొకటి అన్ని కూడా చాలా సంప్రదాయాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా అలవ్ చేశారు. అలవ్ చేస్తూ పరమసత్యం మాత్రం వేరే ఉందాయా, ఇది అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది, నువ్వు ఏ రూపంలో నువ్వు దేవుణ్ణి ప్రార్థించినా యో యో యామ్ యామ్ తనం భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి అని చెప్పని, నువ్వు ఏ రూపంలో భావించినా కూడా ఒకే సత్యమే ఉన్నది, ఒకే హైయెస్ట్ రియాలిటీ ఒకటి ఉన్నది, దాని నుంచే నీకు రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా వాళ్ళు అన్నిటిని కూడా సమన్వయం చేసి చెప్పారు. సో అందువల్ల మనం వీసీ సో మెనీ డైటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఎందుకు మనకి ఇంతమంది దేవుళ్ళు అంటే మన పిల్లవాళ్ళు అడిగినప్పుడు ఇది చెప్పాలన్నమాట. సో ఇలాంటివి మనకు తెలుస్తుందండి. సో ఈ సోషల్ మీడియా అనేది రావడం వల్ల మనకు చాలా చాలా ఇది వచ్చింది. తర్వాత ఆధునిక వేదాంత శాస్త్ర పండితులు, తర్వాత శాస్త్ర పండితులు వేదాంతమే కాదు మిగతా శాస్త్ర పండితులు కూడా చాలా కృషి చేసి చాలా విషయాలను బయటకు తీస్తున్నారు.
0: అమ్మా ఇప్పుడు మనది తెలుగు భాష, మలయాళం భాష, తమిళ భాష, అలాగే పంజాబీ భాష, ప్రతి రాష్ట్రంలో కూడా వారి వారి భాషలు ఉన్నాయి. ఈ భారతీయ భాషలు ఎన్ని ఉన్నప్పుడు సంస్కృతం యొక్క ప్రభావం ఏమిటి, సంస్కృతానికి భారతీయ భాషలతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ సంస్కృత భాష మనగలగడానికి కోసం చెప్పని ఈ భారతీయ భాషలన్నీ కూడా తోడ్పడతాయా, ఏం చేస్తే బాగుంటుంది, మీరు ఆచార్యులుగా ఉండి మీరు ఏమైనా పంచుకుంటారా?
2: నిజానికి నాకు ఒక 3-4 భాషలతో పరిచయం ఉంది మొత్తం భారతదేశ. కానీ ఒక సంస్కృత పదం మనం తీసుకున్నట్టయితే మామూలుగా ఒక ప్రకాశము అనే పదము ఏదైతే సంస్కృతంలో ఉందో దాన్నే ప్రకాశ్ అంటారండి నార్త్ ఇండియాలో. మామూలుగా మన తమిళంలో గాని మన ఇక్కడ గాని మామూలుగా ప్రకాశ, కన్నడలో ప్రకాశ అని అంటారు, మరాఠీలో కూడా అలాగే అంటారు. అంటే మనకి భాషలు ఎంత సంబంధం ఉంది అంటే ఏ పదము తీసుకున్నా కూడా మీరు ఒక భోజనం అనే దానిలో కూడా అది మనకు 2-3 భాషల్లో కామన్ గా కనబడుతుంది. అందువల్ల మన వ్యవహారంలో వచ్చే కూడా వాళ్ళ వ్యవహారంలో మనకు కనబడతాయి. అది కాకుండా ఇంకొకటి నేను ప్రత్యేకించి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇందాక మీరు టెక్నాలజీని గురించి అడిగినప్పుడు మన అపారమైన శాస్త్ర సంపదను ఆంగ్ల భాషలో నేర్చుకుంటున్నాము. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను ఏమిటంటే, ఇండియన్ ఫిలాసఫీ అనేది ఉంది. ఇండియన్ ఫిలాసఫీలో మన ఉపనిషత్తులను గురించి ఉంటుంది కానీ ఉపనిషత్ వాక్యం అనేది ఉండదు. అంటే మనం కొత్తగా పరిచయం చేయండి అనడం లేదు, ఉన్న విషయం. ఎన్షియంట్ ఇండియన్ పాలిటీ అని ఉంటుంది, మనువును పేర్కొంటారు కానీ మనువుది ఒక వాక్యం కూడా అందులో ఉట్టంకించరు. ఆర్యభట అనే పేరు తీసుకున్నా, మరొకటి తీసుకున్నా, చాణక్య ఇత్యాది పేర్లన్నీ తప్పకుండా ప్రయోగంలో ఉన్నాయి. యావత్ భారతదేశంలో మనం గనక చూసినట్టయితే ప్రతి చోట ఒక మన ఎయిర్పోర్ట్ కానీ మరొకటి కానీ నామ

0: పచకాలన్నీ కూడా అమిన్క్లేచర్స్ అన్ని సంస్కృతమే. ఒక వాతాయనం అనండి, ఓ శౌచాలయం అనండి, అంటే ఇన్ని పదాలు ఇంతమందికి తెలుసు అన్నమాట.
1: బాగుంది,
0: ఇంతమందికి తెలిసింది ఉంది ఈ
1: సామాన్య జనానికి కూడా అర్థమయ్యేటట్టుగా శౌచాలయం అని చెప్పని
0: చెప్పారు
1: వాతావరణాలు.
0: కాబట్టి అసలు శౌచాలయం అన్నప్పుడు నిజంగా దానికి టెక్నికల్ ఒక మీనింగ్ ఉంటుంది, శుభ్రంగా ఉండడం అని. అంటే ఇలాగ మీకు ఒరిజినల్ అది ఏ ఉద్దేశ్యంతో తీసుకున్నారా మహానుభావులు అని మనం కనుక నిజంగా తెలుసుకుంటే, అంటే ఈ ఉద్దేశ్యంతోనే మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ఈ దృష్టితో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.
1: హరేంద్ర గారు, ఇప్పుడు మీరు ఐపీఎస్ ఆఫీసర్గా వివిధ అనుభవాలను కలిగినటువంటి వారిగా ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మీ దృష్టితో చూసినటువంటి వారు కాబట్టి మీరు ఇవ్వాల్సినటువంటి విషయం ఈనాటి యువతకు గాని ఈ తరానికి గాని కావాల్సింది ఏంటంటే, సంస్కృతం సంస్కృతం కావాలని అంటున్నాం బాగానే ఉంది, కానీ దేశ రక్షణ విషయంలో కూడా ఈ సంస్కృతం ఏమైనా తోడ్పడుతుందా, ఏమైనా అవసరం ఉందా? మన యొక్క చదువు ఉంటే చాలు కదా, మనం చదువుకున్న చాలు కదా, మనం బీఏ ఎంఏ చదువుకున్నాం ఇదే ఎక్కువైపోయింది కదా అనుకునేటువంటి తరం వచ్చినటువంటి స్థితిలో సంస్కృత భాష ఉంటే బాగుంటుందని చెప్పినటువంటి అభిప్రాయం మీకుందా? దేశ రక్షణ కదా, ఏమైనా తోడ్పడుతుందా?
2: ఇక్కడ దేశ రక్షణ అనే దాని గురించి మనం చూస్తే ఇప్పుడు సమాజంలో చాలా కన్ఫ్యూజన్ ఉందని ఇది వరకు చెప్పాను. ఆ కన్ఫ్యూజన్ ఏ విధంగా అనేదాన్ని కొంచెం ఎలాబొరేట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఏమిటంటే, క్యాస్ట్ అనేటువంటిది ఉన్నది, ఈ సంస్కృతిలో క్యాస్ట్ ఉన్నది అంటారు. కానీ మన గ్రంథాల్లో సంస్కృతంలో మనం ఏ ఋషి కానీ ఏ దేవుడు కానీ క్యాస్ట్ అనేటువంటి చెప్పలేదండి. చాలా చాలా ఖచ్చితంగా నేను కొన్ని వ్యాసాలు రాశాను, కొన్ని ఆర్టికల్స్, కొన్ని టాక్స్ కూడా ఇచ్చాను, ఇవన్నీ చేశాను. సో చాలా మందికి ఏమనిపిస్తున్నది, ఇది ఈ ఒక పర్టికులర్ వర్గం వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా అణగదొక్కారు అనేటువంటిది ఉన్నది. సో దానివల్ల ఏమవుతున్నది, ఒక వర్గం పైన హేట్రేడ్ పెరుగుతున్నది. అంతేకాకుండా అసలు ఈ సంస్కృతి పట్లనే వేరే వాళ్ళకి విరక్తి పుట్టి ఈ సంస్కృతి నుంచే మనం దూరం వెళ్దాం అనేటువంటిది ఉన్నది. ఈ నెరేటివ్స్ లో నిజముందా లేదా, అసలు ట్రూత్ ఏమిటి అని తెలుసుకోవాలంటే సంస్కృతం చదవాలండి. సమాజం యొక్క అవసరాలను బట్టి ఇవన్నీ ఏర్పడ్డాయంతే. కేవలం మనకు కృష్ణుడు చెప్పినటువంటిది ఏంటి, సత్వము రజస్సు తమస్సు అనేటువంటి మూడు గుణాలు ప్రకృతిలో ఉన్నాయండి. ఇది భారతదేశమే కాదు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఎక్కడైనా కానీ సత్వగుణము రజోగుణము తమోగుణం అనేటువంటి ఉంటాయి. వీటికి ట్రూత్ పట్ల నిష్ట ఉంటుంది, ట్రూత్ అనేటువంటి సత్యం అనేటువంటిది, అహింస, తర్వాత జ్ఞానం పట్ల నిష్ట ఉంటుంది, ఓపెన్ మైండెడ్నెస్ ఉంటుంది, ఆర్జవం అంటాం కదా, దట్ ఈస్ ఓపెన్ మైండెడ్నెస్. ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఇంకా కొంతమంది ఫిజికల్ గా ప్రొటెక్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, ఇంకోటి రిసోర్సెస్ తెచ్చేటువంటి వాడు ఉంటాడు, ఇంకోటి కొంచెం కేవలం అందరినీ అసిస్ట్ చేసేటువంటి వాడు ఉంటాడు. ఈ విధంగా నాలుగు వర్ణాలు ఏర్పడ్డాయంతే. నాలుగు వర్ణాల గురించే చెప్పారు కానీ ఇది ప్రాచీన సమాజంలో ప్రతి పుస్తకంలో ఉంది, ప్రతి సమాజంలో ఉన్నది. ఇది దీన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేశారు, మనకి బ్రిటిష్ వాళ్ళు మనకు దిస్ ఈస్ క్యాస్ట్ అనేటువంటి దాన్ని వీళ్ళు క్రియేట్ చేశారు అనేటువంటిది ఒకటి పెట్టారు కదా. సో ఇలాంటివన్నీ కూడా మనకు ఉండడం వల్ల సమాజంలో చాలా ఫ్రిక్షన్ ఉన్నది. ఇట్లాంటి ఫ్రిక్షన్స్ పోవాలంటే ట్రూత్ అనేటువంటిది తెలియాలండి. సంస్కృతం తెలిస్తే చదువుకుంటే మనకు ట్రూత్ తెలుస్తుంది, సంస్కృతం తెలుసుకోకుంటే మనకు ట్రూత్ తెలియదు. సత్యం ఏముంది మన పుస్తకాల్లో, ఏముంది నిజమేమిటి అనేది తెలియదండి.
1: ఈ ఐకేఎస్ అనేటువంటి విషయం మేడం మీరు కొంచెం దాని గురించి వివరిస్తే మన శ్రోతలకందరికి కూడా అర్థమవుతుంది బాగా.
0: ఈ మధ్య ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఐకేఎస్ అంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేది ఒకటి ఒక ప్రణాళిక తయారు చేసింది. అది నిజానికి ఒక 10 ఏళ్ల క్రితమే ఒక బీజ రూపంలో ఉండింది. మనం ఒక సెమినార్ అటెండ్ కూడా చేశాము. దానిలో ఏం చేశారు, అసలు చాలా విశ్వరూపంగా తీసుకున్నారు. అంటే చిన్న చిన్నగా వాళ్ళు తీసుకోకుండా మొత్తం అంత వసుధైవ కుటుంబకం అన్న పద్ధతిలో అన్ని అందులో చేర్చారు. అంటే వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఇతరమైనవి, కావ్యాలు అన్ని కూడా దానిలో కొంచెం బృహత్తరమైన సిలబస్. ఇది మొదటి సోపానం. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు, మన ఉస్మానియాలో అకాడమీలో అంతటా కూడా. అయితే ఈ ప్రథమ స్థరం కాబట్టి వాళ్ళు మొత్తంగా ఒకసారి ఇది ఉంది అని తెలియాలనే ఒక ఉద్దేశ్యంతో మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అంటే ఓన్లీ ఇంట్రడక్షన్ అనమాట, ఇది ఇందులో ఇన్ని ఉన్నాయి. ముందు ఆ 40-50 వాటి టైటిల్స్ చూస్తేనే ఓహో ఇన్ని ఉన్నాయా అంటే, అసలు సంస్కృతంలో ఇంత వైవిధ్యమైనటువంటి జ్ఞానం లభిస్తోందా అనేది తెలియజెప్పడానికి చేశారు. దీనికి ఒక బ్యాచ్ సిద్ధమైపోయింది, 2 సెమిస్టర్లై 3వ సెమిస్టర్లో ఉంది. ఇప్పుడు ఏమైందంటే పుంఖాను పుంఖాలుగా ఎవరైతే ఎందుకు నేర్చుకోవాలి అని కాకుండా మేము తప్పకుండా నేర్చుకోవాలని ఇప్పుడు మన అకాడమీలోనే 100 మంది వచ్చేశారు. అండ్ అందులోనూ కూడా అందరూ మేధావులే. ఇప్పుడు అరవింద్ రావు గారు చెప్పింది అక్షరాల మేధావులు చదువుకోవాలి అని మీరు ఏదైతే అన్నారో, మేధావులే దీనికి ముందుకొచ్చారు. అంటే ఒక ఇంజనీర్స్, ఒక ఆడిట్ ఆఫీసర్, అలాంటి వాళ్ళు వచ్చారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు

0: తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఇది నిజంగానే అంటే శనై శనై మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాని యొక్క ఇంకా అవాంతర విభాగాలు కూడా చేసి చెప్తే గనక చాలా అద్భుతంగా నడుస్తుంది అనేది, అది చాలా గొప్ప ప్రయత్నం అండి.
1: సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ ఆధునికత ఉండదు, ఆధునికత దృష్టిలో పోయే వాళ్ళకి సంప్రదాయం పట్టించుకోరు అనేటువంటిది అందరూ అనుకుంటా ఉంటారు. ఇవాళ మనం సంప్రదాయంలో ఉంటూ ఒక విషదృష్టి ఉండాలి అనేటువంటి అభిప్రాయం మీద మనం ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మీరు దానికి కావాల్సినటువంటి ఒక రెండు వాక్యాలు చెప్తే మనం ఈ కార్యక్రమాన్ని ఇంకా ముగించడానికి ముందుకెళ్దాము. మీరు చెప్పండి.
0: సంప్రదాయంలో భారతస్య ప్రతిష్టే ద్వే అని చెప్పినట్టుగా సంస్కృతం సంస్కృతి స్తథ అని, సంప్రదాయంలో ఒకనొక సంస్కృతి అలా వస్తూ ఉంటుంది. ఆ సంస్కృతిని ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం అని మనుస్మృతిలో చెప్తారు, ఎస్మిన్ దేశ ఆచార అంటాడు. కాబట్టి ఆచారాలను కలగా పులగం చేయాల్సిన అవసరం లేకుండా ఏ ప్రాంతానికి ఏ దానికి చెందిన వాళ్ళు వాళ్ల యొక్క ఆ సంప్రదాయమైనటువంటిది చూసుకుంటూ ఆధునికతలో, ఆధునికత్వం అంటే ఆలోచనల్లో ఆధునికత్వం ఉండొచ్చు, ఆ వేషధారణలో కూడా మనకి ఎప్పుడు రిస్ట్రిక్షన్ లేదు, దానికి అన్ని పద్ధతులు, సంస్కృతి అనేది దాన్ని వివరిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఒక సమమైన దృక్పథంతో అంటే మనకొస్తున్న సంప్రదాయం పాతది అనుకోకుండా సనాతనం అనేదైతే ఒక పదం చెప్తుందో, సదాతనం ఎప్పుడు ఉండేది, కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకుంటే ముందుకు సాగితే బాగుంటుందని అండి.
1: మీరేమంటారు ఈ విషయంలో?
2: ఇప్పుడు ముఖ్యంగా మనం పరంపర సంప్రదాయం అన్నప్పుడు రెండు విషయాలు ఉండండి. ఒకటి ఉపనిషత్తులు ఇట్లాంటి వాటిలో చెప్పినటువంటి తత్వము జ్ఞానము, అది ఎప్పటికీ మారదు. సంప్రదాయం అన్నప్పుడు ఆచారాలు, ఇదిగో పెళ్లిలో ఇలా ఆచారం చేస్తున్నాం, ఇంకో సమయంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి, లేకుంటే కుటుంబం ఈ విధంగా ఉంటుంది, ఉమ్మడి కుటుంబము వేరు వేరు, ఇట్లాంటి రకరకాలవన్నీ ఉంటాయి కదా. సో వీటిలో ఆచారాలు మారే అవకాశం ఉందండి, ఎందుకంటే టెక్నాలజీ మెరుగుతున్నది, సమాజంలో ఫ్యామిలీ స్ట్రక్చర్ మారుతున్నది. ఇప్పుడు పిల్లలు అందరూ తల్లిదండ్రులు ఒకటే చోట ఉండడంలే, మనం అందరం కూడా తెల్లవారుజామునే లేచి సంధ్యావందనాలు పూజలు చేసే అవకాశాలు లేవు. సో ఇట్లా రకరకాలుగా మారుతున్నది. సో ధర్మము అనేటువంటి ధర్మశాస్త్రంలో కొన్ని కొన్ని ఆచారాల గురించి ముఖ్యంగా ధర్మశాస్త్రాల్లో రాశారు. ఈ ధర్మశాస్త్రం అనేటువంటి కాలాన్ని బట్టి, తర్వాత కొంచెం సోషల్ చేంజెస్ని బట్టి మారుతూ ఉంటుంది. సో అది కొంచెం మార్పులు ఉంటాయి, దాన్ని మనం అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆచారాన్ని మనం ఇప్పుడు కూడా పాటించాలి అంటే కుదరదు. ఇప్పుడు ఆచారాలు మారుతుంటాయి, దాన్ని మనం అంగీకరించాల్సిందే. కానీ ట్రూత్ ఎప్పటికీ మారదు. కాబట్టి ఆ ట్రూత్ అనేదాన్ని మనం జాగ్రత్తగా పట్టుకుని ఆచారాలు కొంచెం అంతో ఇంతో రిలాక్సేషన్ ఉన్నా కూడా మనం ధర్మం నిలుస్తుందని నా అభిప్రాయం.
1: మంచి విషయాలు చెప్పారు మీరు ఇరువురు కూడా. శశిరేఖ గారికి, అరవిందరావు గారికి నమస్కరిస్తూ, మన సంప్రదాయం చాలా గొప్పది, మన సంప్రదాయంలో ఉంటూనే విశ్వదృష్టి కూడా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో మనం ఇవాళ మాట్లాడుకోవడం అనేటువంటిది యువతకు ఎంతో గొప్పనైనటువంటి సందేశాన్ని అందించిన వాళ్ళు అయ్యాం. ప్రపంచంలో కావాల్సినటువంటిది విశ్వదృష్టి ఉండాలి, అలాగే మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రెండింటిపైన కూడా సమత్వం వచ్చేసేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు కావలసినటువంటి సందేశాన్ని అందించి యువతకి ఈ మార్గంలో నడవడానికి కావలసినటువంటి మాటలు అందించినందుకు మీకు కృతజ్ఞతలు.
2: నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
3: శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా సంస్కృత భాష పరంపర జ్ఞాన వారసత్వం ప్రత్యేక చర్చా కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పాల్గొన్నవారు డాక్టర్ అరవిందరావు గారు, ఐపీఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ప్రొఫెసర్ శశిరేఖ గారు, విశ్రాంత ఆచార్యులు, సంస్కృత భాషా విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అనుసంధానం డాక్టర్ కెవి రమణాచారి గారు, ఐఏఎస్ తెలంగాణ రాష్ట పూర్వ ప్రభుత్వ సలహాదారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ. ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఆకాశవాణి సమయం 3:02 దాటింది. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
4: జో హమారే ఆస్ పాస్ హీ హోతే హై వో భీ హమే ఖుష్ కర్ దేతే హై. అబ్ జైసే సావన్ కా మహీనా హై తో రిమ్ఝిమ్ బరస్తీ ఫుహారే యే హమే ఖుష్ కర్ దేతీ హై. ఔర్ ఆ రహా హై రక్షా బంధన్ కా త్యోహార్, ఇసీ దౌరాన్ బహుత్ సారీ బచ్పన్ కీ యాదో మే హమ్ ఖో జాతే హై. ఔర్ ఇన్హీ యాదో మే హమారే చెహరే పర్ ఏక్ హల్కీ సీ ముస్కాన్ ఆ జాతీ హై. తో హమారీ సఖియో కే ఖుషీ కే కారణ్ క్యా హై జాన్తే హై ఉన్హీ సే. బహుత్ బహుత్ స్వాగత్ హై హలో సహేలీ మే హమారీ సభీ సఖియో కా, సభీ సహేలియో కా. స్వీకార్ కీజియే ఆప్కీ దోస్త్ చంచల్ వర్మా కా నమస్కార్. ఔర్ ఝట్పట్ హమే కాల్ లగాయియే. తో యే లీజియే ఆజ్ కా పెహలా కాల్ సున్తే హై కిన్ సఖీ నే హమే కియా హై. హలో సహేలీ.
5: హలో సహేలీ.
4: నమస్తే సఖీ, బతాయే ఆప్కా నామ్ బతాయే ఔర్ యే బతాయే కి ఆప్ కహాన్ సే జుడీ హై హమారే సాథ్.
5: మ్యామ్ జీ మేరా నామ్ దర్శనా కుమారీ హై, హమ్ పంజాబ్ సే డిస్ట్రిక్ట్ హుషియార్పుర్ హర్సే మానసర్ సే బోల్ రహే హై.
4: అచ్చా జీ, तो पंजाब का मौसम इस समय कैसा है?
5: गर्मी बहुत है मैडम जी, बहुत ज्यादा गर्मी पड़ रही है.
4: क्यों, बारिश

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షవ్కత్ మిర్జియోయేవ్తో ప్రధానమంత్రి ప్రతినిధిస్థాయి చర్చలు జరుపుతారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారత ఖ్యాతిని మరోసారి చాటి చెప్పిన ఈ విజయం ప్రతి పౌరుడు గర్వించదగ్గదని ముఖ్యమంత్రి కొనియాడారు. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న ఈ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్కు సమీపంలో ఉండడం గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన, హట్టి సంస్థ సాంకేతిక అనుభవాన్ని వినియోగించుకుని ఆధునిక పద్దతులతో అన్వేషణను వేగవంతం చేయాలని సూచించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి 1 సెప్టెంబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విడతలో 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులు కలిపి మొత్తం 350 మందిని ఎంపిక చేయనున్నారు. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం సింగరేణి నుంచి 20,000 కోట్ల రూపాయలు దారిమళ్లించగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బకాయిల దోపిడీ 55,000 కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్తిస్థాయి డిజిటల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందుతోందని వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. విశ్వవిద్యాలయ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ, యూజీసీ డిజిటల్ ఆన్లైన్ కోర్సులకు అనుమతి ఇచ్చిందని, ప్రభుత్వ స్కూల్ టీచర్లకు ఏఐ శిక్షణ ప్రారంభించినట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్లలో సమగ్ర ట్రాఫిక్ అధ్యయనాల కోసం ఐఐటి హైదరాబాద్తో కలిసి సికింద్రాబాద్ డివిజన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రయాణికుల రాకపోకలు సులభతరం చేయడం, ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, బహుళ రవాణా వ్యవస్థల అనుసంధానం మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలతో సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5:03. ఈరోజంతా ఎక్కడ చూసినా ఫెస్టివ్ మూడ్. ఆడపడుచులందరూ రెడీ అయ్యి అన్నయ్యలకి రాఖీ కట్టడానికి వెళ్తున్నారు. సో రోడ్స్ అన్నీ కూడా చాలా రద్దీగా ఉన్నాయి. అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. అసలు ఒక కప్పు ఛాయ్కి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అది కేవలం అలసటను పోగొట్టదు, మనసుల్ని కలుపుతుంది, మాటల్ని పెంచుతుంది, అలా బోర్ ఫీలింగ్ని పోగొడుతుంది, పాత జ్ఞాపకాలను కూడా తడుతుంది. ఇలా ఎన్ని గొప్ప అనుభూతులుంటాయో ఛాయ్తో. అలాంటి ఓ చక్కటి ఛాయ్తో పాటు మనసారా కబుర్లు చెప్పుకునే సమయం వచ్చేసింది మరి ఛాయ్తో హాయ్ కబుర్లో. స్టే ట్యూన్డ్.

0: సకుటుంబ సపరివార సమేత చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర అండ్ కోరస్ పాడిన పాట విన్నారు. సిద్ధాల అశోక్ తేజ సాహిత్యానికి ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. నేను మీ రోజీ. ఒక చిన్న దారం, కానీ దానిలో దాగి ఉండేది జీవితాంతం గుర్తుండిపోయే అనుబంధం. అదే రాఖీ. రాఖీ కట్టడం అంటే చేతికి దారం కట్టడం కాదు, నువ్వెప్పుడూ నాకు ప్రత్యేకమే అనే ప్రేమని గుర్తు చేసుకోవడం. చిన్నగా ఉన్నప్పుడు ఎన్నో గొడవలు పడిన అన్నా చెల్లెళ్ళు పెద్దయ్యాక ఎంత దూరంగా ఉన్నా రాఖీ పండుగ వాళ్ళని కలుపుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తుంది. ఒక స్వీట్, ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడం, ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా అడగడం, ఇవే ఈ పండుగలోని అసలైన ఆనందాలు. ఏ పండుగైనా పబ్బమైనా అవి మన మధ్య ప్రేమను, ఆప్యాయతను, అనుబంధాన్ని పెంచడానికే. కాబట్టి ఆనందంగా, సంతోషంగా ఎంచక్క ఈ రాఖీ పండుగని జరుపుకోండి.

0: కీరవాణి సాహిత్యానికి తానే మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాట బింబిసార చిత్రంలోనిది. మోహన భోగరాజు శాండిల్య ఆలపించారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. విజయ్ దేవరకొండ రష్మిక కాంబోలో వస్తున్న మూవీ రణబాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది సంకృత్య. ఇదొక భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా. హీరో హీరోయిన్ ఎవరో చెప్పేసుకున్నాం, మరి విలన్ ఎవరు? ఈ మూవీకి టాలీవుడ్, బాలీవుడ్ నుండి కాకుండా ఏకంగా హాలీవుడ్ నుండి ఆర్నాల్డ్ ఓస్లోని తీసుకొచ్చారు విలన్గా యాక్ట్ చేయడానికి. ఇప్పటికే చిత్రీకరణ అంతా పూర్తి చేసుకున్న ఈ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తామన్నారు. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల డేట్ని మార్చేశారు. దసరా కానుకగా ఈ మూవీని మీ ముందుకు తీసుకొస్తున్నారు అక్టోబర్ 16న. మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం అక్టోబర్లో ప్రారంభమవుతుంది అనే క్యాప్షన్తో మూవీ డేట్ని అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్.

0: యానిమల్ చిత్రం నుంచి రాఘవ చైతన్య ప్రీతం పాడిన పాట విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యానికి జహమేట్ సంగీతం అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. కన్నడ హీరో యష్ లేటెస్ట్ మూవీ టాక్సిక్ శుక్రవారం రిలీజ్ అయింది. గీతు మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన

ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అలాగే కలెక్షన్స్ వసూలు చేసింది ఫస్ట్ డే. సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినా కూడా కలెక్షన్పై అయితే ప్రభావం చూపలేదు ఫస్ట్ డే. టాక్సిక్ సౌత్ సినిమా అయినా కూడా నార్త్లో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ కన్నడ సినిమా నార్త్ బెల్ట్లో ఇంత కలెక్షన్స్ సాధించడం ఇదే ఫస్ట్ టైం అట. తొలి రోజు వసూళ్లలో నార్త్ బెల్ట్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక మూవీ విషయానికి వస్తే యష్ ఇందులో రాయా అనే పవర్ఫుల్ రోల్లో నటించారు. స్టైలిష్ లుక్, డబల్ యాక్షన్ క్యారెక్టర్లతో యష్ వన్ మ్యాన్ షోగా సాగుతుంది ఈ మూవీ. గంగ పాత్రలో నయనతార, నదియా పాత్రలో కియారా అద్వానీలు సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కేజీఎఫ్ 2 నుండి అనన్య భట్ పాడిన పాట విన్నారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి రవి బస్రూద్ సంగీతం.
1: పోలీస్
2: మిస్ సీమా,
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో.

0: ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు.

0: మధురిమ
1: సమయం 5:32. మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. చాయ్తో హాయ్ కబుర్లో మూవీ అప్డేట్స్ వింటున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరో లవ్ స్టోరీ రెడీ అయింది. సెప్టెంబర్ 4న ఇది రిలీజ్ అవుతుంది. సినిమా పేరు సహా. లైఫ్ ఆఫ్ సంజు అనేది దీని క్యాప్షన్. నటీనటులు శివకుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్. డైరెక్టర్ నిశాంత్ దోటి ఎమోషనల్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. నిన్ననే ట్రైలర్ రిలీజ్ చేశారు హైదరాబాద్లో. ఆ ఈవెంట్లో సినిమాపై వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో చెప్పారు. ఈ మూవీ ఖచ్చితంగా ఎవరిని నిరాశపరచదు అని చాలా గట్టిగా చెప్పారు. ప్రేమ అనేది పాటలు సరదా మాత్రమే కాదని, అందులో త్యాగం, బాధతో పాటు కఠినమైన నిర్ణయాలు కూడా ఉంటాయని అన్నారు. ఈ మూవీ కథ ఒక జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం చుట్టూ సాగుతుందని చెప్తున్నారు. చూడాలి మరి ఏమిటో ఆ నిర్ణయం, ఏమిటో ఆ కథ. సెప్టెంబర్ 4న
2: ముద్దుల ముమ్మారావు గారు పెద్దమ్మాయి 18 చిన్న మీ చక్కెల చిట్టమ్మ గారు చిన్న కోడలు 40 నీళ్ళోసుకుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు చిట్టమ్మ దుబాయ్ సత్యమతి వాళ్ళ మొగుళ్ళని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: 100% లవ్ చిత్రం నుంచి ప్రియ హేమేష్ మురళి పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనమే కరెక్ట్

అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి రఘు దీక్షిత్ పాడిన పాట విన్నారు. రామజోగే శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. చాయ్తో హాయ్ కబుర్లో లాస్ట్ అప్డేట్ ఆఫ్ మూవీ. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు, సో మీకు కూడా చెప్పాలి అనిపించింది. మరాఠీ మూవీ డియోల్ బందిట్ 2. యాక్చువల్గా ఇది ఒక చిన్న మూవీ, 10 crores తీసిన ఈ మూవీ 100 crores సంపాదించింది. అయితే ఆ లాభాలను మహారాష్ట్రలోని ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల చదువు కోసం ఇచ్చేశారట. అలాగే ఇకపై 250 మంది పిల్లలకి రోజు 2 పూటల భోజనం పెట్టాలి అని కూడా డిసైడ్ అయ్యారు. అయితే వీళ్ల మంచి మనసుని చూసి డిజిటల్ సినిమా ప్రొజెక్టర్ ఫార్మాట్ బిల్లు 42 లక్షలు అయితే దాన్ని కూడా మాఫీ చేసేశారట హీరో షారూఖ్ ఖాన్. కదా, మంచి వైపు ఒక్కరు అడుగులు వేస్తే నెమ్మది అలా అలా అడుగులు పడుతూనే ఉంటాయి. మీరు కూడా మంచి చేయడానికి ట్రై చేయండి. ఇవి ఈనాటి చాయ్తో హాయ్ కబుర్లు.

ఫంకీ చిత్రం నుంచి సంజీత్ రోహిణి పాడిన పాట విన్నారు. కేవి అనుదీప్ సాహిత్యానికి భీమ్సి శ్రీలియో సంగీతం. సమయం 6:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో లాటరీ పద్దతి ద్వారా 480 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం లబ్దిదారులకు కేటాయించారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న ఈ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్కు సమీపంలో ఉండడం గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన, హట్టి సంస్థ సాంకేతిక అనుభవాన్ని వినియోగించుకుని ఆధునిక పద్దతులతో అన్వేషణను వేగవంతం చేయాలని సూచించారు. ఆశాజనక ఫలితాలు వచ్చిన వెంటనే తదుపరి దశ కోసం ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలని, దేవదుర్గలో సింగరేణి సైట్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎండీని ఆదేశించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే బీసీ ఈబీసీ విద్యార్థుల నుంచి మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విడతలో 250 మంది బీసీ, 100 మంది ఈబీసీ విద్యార్థులు కలిపి మొత్తం 350 మందిని ఎంపిక చేయనున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలలోపు ఉండాలని, వయస్సు 35 ఏళ్లు మించకూడదని, గ్రాడ్యుయేషన్లో 60% మార్కులతో పాటు జీఆర్ఈ, టోఫెల్ లేదా ఐఈఎల్టీఎస్ స్కోర్లు తప్పనిసరి అని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో లాటరీ పద్దతి ద్వారా 480 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఉదయం కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కులమతాలు రాజకీయాలకు అతీతంగా ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులకే ఇళ్లను అందజేస్తున్నామని స్పష్టం చేశారు. క్యూర్ ప్రాజెక్ట్ కింద మొత్తం 100,000 ఇళ్లను మంజూరు చేశామని, తొలిదశలో 20 నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై భారత ఖ్యాతిని మరోసారి చాటి చెప్పిన ఈ విజయం ప్రతి పౌరుడు గర్వించదగ్గదని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రజ్ఞానంద విజయం యువతకు, క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలు తమ సమస్యలపై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా పరిష్కరించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈరోజు వనపర్తి జిల్లా పానగల్లో నిర్వహించిన గ్రామసభలో మంత్రి పాల్గొని, గత 2.5 సంవత్సరాలుగా మండల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు సమర్పించిన ఫిర్యాదులను, అర్జీలను సమీక్షించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సమస్యలు, రోగుల ఫిర్యాదులపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూతో మాట్లాడి జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుసగా 3వ సారి రాఖీ కట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రికి, వారి మనవడికి రాఖీ కడుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిపై రాష్ట్రంలోని ఆడపడుచులందరి దీవెనలో ఉండాలని, తెలంగాణను మరింత అభివృద్ది పథంలో నడిపించేందుకు ఆయనకు శక్తియుక్తులు కలగాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్

0: @ANNEWS_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు, ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ పండుగ ప్రతీక అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని చైతన్యపురిలో బండి సంజయ్కి ఆయన సోదరి శైలజ రాఖీ కట్టారు. రాష్ట వ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాల పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. మహిళా సంఘాలకు ఉపాధి, శిక్షణ, వ్యాపార అభివృద్ది, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు 110 కోట్ల రూపాయలతో సెర్ప్ ఆధ్వర్యంలో వీటిని నిర్మిస్తున్నారు. ఈ భవనాల్లో సమావేశ మందిరాలు, శిక్షణా కేంద్రాలు, వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్లు, ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి. సింగరేణి కార్మికుల కష్టార్జితాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేస్తోందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ విమర్శించారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వం సింగరేణి నుంచి 20,000 కోట్ల రూపాయలు దారి మళ్లించగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బకాయిల దోపిడీ 55,000 కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. కార్మికుల బాధలు తెలియాలంటే ముఖ్యమంత్రి గనిలోకి దిగి బొగ్గు మోయాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణికి 1.95 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలు చేకూరాయని, నైని కోల్ బ్లాక్, తాడిచెర్ల కోయగూడెం బ్లాక్ 3 వంటి అంశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపారని పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి భక్తులు అనారోగ్యంతో, పసిప్రాయంతో ఉన్న కోడెలు సమర్పించవద్దని ఆలయ ఈవో రమాదేవి చెప్పారు. గోశాలలో ఇటీవల 5 కోడెలు మృతి చెందిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ,
1: ఇక్కడికి తీసుకొచ్చేటువంటి కోడెలను, నిజ కోడెల్ని ఎవరైతే తీసుకొస్తున్నారో, తీసుకొచ్చే సందర్భంలో చిన్న వాహనాల్లో తీసుకొచ్చేసి కాళ్లు చేతులు కట్టేసి అనారోగ్యంగా ఉన్న వాటిని, పాలు మరవనివి, చిన్న పిల్లల్ని, అట్లాంటివి తీసుకురావడం జరుగుతుంది. గోశాల దగ్గర తీసుకొస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వాటిని కూడా తీసుకురావద్దని మరొకసారి చెప్తున్నాము. 2 సంవత్సరాలకు పైబడిన కోడెలను తీసుకొచ్చినట్టయితే తల్లిపాలు మరవడమే కాకుండా ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడతాయి.
0: ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026, ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2026కు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఆగస్టు 29న పంపిణీ చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రకటించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సంబంధిత హెడ్ మాస్టర్ల నుంచి నేరుగా పొందవచ్చని పేర్కొన్నారు. వచ్చే 7 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత సామాజిక భద్రత పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కోరారు. చేయూత పథకం కింద కొత్త సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి కోరారు. ఈ రోజు కొత్త పింఛన్లకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. చేయూత పింఛన్ల పథకం 2026 పోస్టర్, బ్యానర్, కరపత్రాలను ఈ రోజు సంగారెడ్డి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పాండు ఆవిష్కరించారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఈరోజు నిర్వహించగా ఆది శ్రీనివాస్ లబ్దిదారులకు నూతన వస్తాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాలోని చిల్డ్రన్ హోం విద్యార్థులు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. చెన్నూర్ పట్టణంలో అమృత్ 2.0 పథకం కింద కొనసాగుతున్న నీటి ట్యాంక్, పైప్ లైన్ పనులను ఆయన పరిశీలించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగికి వేతనం 7 ఏడాదికి పైగా ఆలస్యంగా చెల్లించడంతో ఫామ్ 16 అందక ఆదాయపు పన్ను శాఖ నోటీసులు వచ్చాయన్న ఫిర్యాదుపై నమోదైన కేసును మానవ హక్కుల కమిషన్ విచారించింది. సర్వీసు రికార్డుల బదిలీలో జాప్యంపై ఇంజనీర్ ఇన్ చీఫ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ల నిర్లక్ష్యాన్ని కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ షమీం అఖ్తర్ ఎత్తిచూపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:20. ఇప్పుడు లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటారు. అంతకుముందు ఒక మాట చెప్పాలనిపిస్తుంది, చుట్టూ ఉన్న ప్రపంచం మన

0: ఆలోచనల ఫలితమే. మన ఆలోచనలో మార్పు లేకపోతే ఈ ప్రపంచము మారదు. కాబట్టి మారాల్సింది ఏంటి? మన ఆలోచన.
1: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికి వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

0: ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం నుంచి మెర్విన్ సోల్మన్ సత్యయామిని పాడిన పాట విన్నారు. కృష్ణకాంత్ సాహిత్యానికి వివేక్ అండ్ మెర్విన్ సంగీతం అందించారు.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి.

0: బ్యాండ్ మేళం చిత్రం నుంచి రాము రాథోడ్, అదితి భావరాజు పాడిన పాట విన్నారు. చంద్రబోస్ సాహిత్యానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు

0: బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ శ్వేతామోహన్ పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల సాహిత్యానికి బీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిద్ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: పెద్ద చిత్రం నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట విన్నారు. బాలాజీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు లమ్హే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ద రాజా సాబ్ చిత్రం నుంచి విశాల్ మిశ్రా, ఎస్ తమన్, శృతి రంజని పాడిన పాట విన్నారు. కృష్ణకాంత్ సాహిత్యానికి, ఎస్ తమన్ సంగీతం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-3-1-3 లేదా 9-8-9-8-5-1-0-2 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674.

7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఈరోజు 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్టియో ఆర్థరైటిస్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. డాక్టర్ ఎస్ రామిరెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఈరోజు రాత్రి 8 రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం అనురాగహారం ప్రసారమవుతుంది. రచన వ్యాఖ్యానం ఆర్జే పవన్.
2: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలో జరుపుతారు. ఈ పర్యటన

0: పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాష్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠమండూ పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాదసా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలీ హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలీ 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: చైనా వైపు ఉన్న దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా, వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ, పట్టుదల, ప్రశాంతత, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే నిరంతర తపనకు నిదర్శనమని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్టపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో

0: పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన, అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన రక్షణ సహకార ఒప్పందం లక్ష్యాలను ఆచరణలో పెట్టేందుకు ఈ తొలి జేడీసీ సమావేశం ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా సరుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 సంవత్సరాల 5వ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్ నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్భంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమావేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పీఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు వేలవన్ సెంథిల్ కుమార్ ఈ రాత్రి హంగరీకి చెందిన బాలాజ్ ఫార్కాస్తో తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం. ఆస్టియో ఆర్థరైటిస్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ డాక్టర్ ఎస్ రామిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్టియో ఆర్థరైటిస్కి ఆయుర్వేద చికిత్సా విధానం, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎస్ రామరెడ్డి గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: ఆస్టియో ఆర్థరైటిస్ అని, రుమటైడ్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని రకరకాలుగా వింటుంటాము. ఈ ఆర్థరైటిస్ అన్ని కూడా ఒక గ్రూప్కు సంబంధించిన వ్యాధులేనంటారా?
1: ఈ వ్యాధులన్నీ కీళ్ళకు సంబంధించినవి అయినప్పటికీ కారణాల వల్ల వేరువేరుగా ఉంటాయి. ఆస్టియోఆర్థరైటిస్ అంటే అది సంధివాతము, దీంట్లో ఒక వాతం మాత్రమే ప్రకోపం జరుగుతుంది. అదేవిధంగా ఆమవాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్, దీంట్లో కఫ ప్రదోషము ఎక్కువగా ఉంటుంది, ఆమదోషం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మూడోదైనటువంటి వాతరక్తం, ఇది గౌటీ ఆర్థరైటిస్, దీంట్లో పిత్తదోషము రక్తదోషం ఎక్కువగా ప్రధానంగా ప్రకోపించి ఉంటాయి.
0: నొప్పులు ఒకే విధంగా కనిపించినప్పటికీ దాని మూల కారణము ఈ ఆయుర్వేదంలో చెప్పే ముఖ్యంగా ఈ వాతపిత్త కఫదోషాల ఆ ఇంబ్యాలెన్స్ వల్ల వేరువేరుగా ఉంటాయంటారా?
1: మూడు దోషాలు ఉన్నప్పటికీ ఒక్కొక్క కీళ్లవాతంలో ఒక్కొక్క దోష ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది, ప్రామినెంట్గా ఉంటుంది. అది సంధివాతంలో వాత ప్రకోపం ఎక్కువగా ఉంటుంది, అదే ఆమవాతంలో కఫదోషము ఆమదోషం ఎక్కువగా ఉంటుంది, అదే మూడవది వాతరక్తం గౌటీ ఆర్థరైటిస్లో పిత్త ప్రధానంగా ఉంటుంది. కాబట్టి మూడు మూడు కారణాల రూప్య వేరువేరు. అయితే ముఖ్యంగా ఈ సంధివాతం అనేది, ఆస్టియోఆర్థరైటిస్ అనేది అన్ని కీళ్ళల్లో వస్తుంది. అయితే మనం తీసుకున్నటువంటి ఆహార విహార కారణాల వల్ల వాతం ప్రకోపం జరిగి అది మన శరీరంలో ఉన్నటువంటి సమస్త కీళ్ళల్లో వ్యాపించి అక్కడ ఉన్నటువంటి శ్లేషక శ్లేష్మం అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ కార్టిలేజెస్ని ఎండింపజేసి కీళ్ళు అరగడానికి దారితీస్తుంది. దీనిలో ముఖ్యంగా కీళ్ళు అరగడం అనేది ముఖ్య లక్షణం.
0: అయితే ఇప్పుడు ఈ నొప్పులు అంటూ ఒక పేషెంట్ డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు అది ఏ విధంగా, ఇది ఆస్టియోఆర్థరైటిసా కాదా అని ఎలా నిర్ణయిస్తారు?
1: ఆయుర్వేదం ప్రకారం అయితే దర్శన స్పర్శన ప్రశ్నై అంటే ఇన్స్పెక్షన్ ప్రశ్నై అంటే రోగిని క్వశ్చన్ చేయడము, దర్శనం అంటే చూడడం, వీటి ఆధారంగా ఇది ఏ ఆర్థరైటిస్ అని మేము నిర్ధారిస్తాం. అదేవిధంగా నాడీ పరీక్ష కూడా మేము చేస్తాం. అందులో ఏ దోష ప్రధానత ఉందో, తర్వాత ఏ కీళ్ళు ఇన్వాల్వ్ అయిందో దాన్ని బట్టి కూడా మేము వ్యాధి నిర్ధారణ చేస్తాం.
0: డాక్టర్ గారు, మీరు అన్నట్టు ఆస్టియోఆర్థరైటిస్లో వాత దోషము ప్రకోపం ఎక్కువగా ఉంటుంది, అంటే దాని ప్రమాణం ఎక్కువ ఉంటుంది అంటారు మిగతా దోషాలతో పాటు. ఈ వాతపిత్త కఫ దోషాలని ఎలా నాడీ శోధనలో నిర్ణయిస్తా అంటారు?
1: అంటే అది ఫీలింగ్, మన పల్స్ ఫీల్ రీడ్ చేసినప్పుడు వాత ప్రధానముందా పిత్త ప్రధానముందా అది అనుభవంతో రావాల్సింది. అది
0: ఇప్పుడు వాత దోషం అధికం ఉండడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది అంటున్నారు డాక్టర్ గారు, ఇది ఏ రకమైన సింప్టమ్స్ని ప్రజెంట్ చేస్తుంది ఒక వ్యక్తిలో?
1: వాత ప్రకోపం జరిగి కీళ్ళల్లో ఆశ్రయించినప్పుడు అంటే మోకాలు కీళ్ళు కానీ, ముంజేతి కీళ్ళు కానీ, కాలు మడమ కీళ్ళు కానీ, మెడభాగంలో కీళ్ళు కానీ, ఈ కీళ్ళల్లో ఆశ్రయించి ఆ కీళ్ళల్లో ప్రధానంగా మొదట్లో నొప్పిని తెస్తుంది. అదేవిధంగా స్టిఫ్నెస్ అంటే స్తబ్దత, కీళ్ళు స్తంభించిపోతుంది. తర్వాత క్రిపిటస్ అంటే కిటకిట కటకట అని సౌండ్ వస్తుంది, ఆ కీళ్ళు ఆడించినప్పుడు కదిలించినప్పుడు శబ్దం వస్తుంది. దీన్ని బట్టి మనము ఆస్టియోఆర్థరైటిస్ అని నిర్ధారించవచ్చు.
0: దీనికోసం ఏదైనా పరీక్షలు చేయాల్సి ఉంటుందంటారా?
1: డిఫరెంట్ ఎక్స్రేస్, ఫర్ ఎగ్జాంపుల్ మెడభాగం ఇన్వాల్వ్ అయినట్టయితే సర్వైకల్ నెక్ ఎక్స్రే, సర్వైకల్ స్పైన్ ఎక్స్రే చేస్తాము. అదే కటిభాగం అంటే నడుము భాగం అయినప్పుడు లుంబార్ స్పైనల్ ఎక్స్రే చేస్తాము. అదే ఏ పార్ట్ ఇన్వాల్వ్ అయితే ఆ పార్ట్కి సంబంధించిన ఎక్స్రే చేయడం వల్ల దాంట్లో కీలు ఎంతవరకు అరిగింది అది తెలుస్తుంది మనకి.
0: అంటే ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్లో కీలు అరుగుదల అనేది ఒక
1: ముఖ్యమైన లక్షణం.
0: ఈ ఆస్టియోఆర్థరైటిస్ బారిన పడకుండా ఉండాలంటే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: ముఖ్యంగా ఆహారానికి సంబంధించిన కారణాలు, విహారానికి సంబంధించిన కారణాల వల్ల వాత ప్రకోపం జరుగుతుంది. అందులో ఆహారానికి సంబంధించినవి ఏంటంటే ముఖ్యంగా చిక్కుళ్ళు, చిక్కుడు, గోర్చిక్కుడు, బీన్స్, వంకాయ, ఆలుగడ్డ, బఠానీ, చనా, రాజ్మా, తర్వాత అలసందలు, చెమ్మకాయ, చల్లని పదార్థాలు, చల్లని గాలి, ఇలాంటివి వాత ప్రకోపంని కలిగిస్తాయి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము ఎక్కువగా ఫ్రిజ్ల్లో పెట్టిన వంటకాలు వాడుతున్నారు. ఫ్రిజ్ నుండి తీసి డైరెక్ట్గా వాడినట్లయితే దాంట్లో ఉన్నటువంటి శీతగుణం చల్లదనంతో వాత ప్రకోపం త్వరగా జరుగుతుంది. దాంతో ఈ ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే విహారానికి వచ్చినట్లయితే మనము చేసే ప్రతి పని శక్తికి మించి చేసినట్లయితే అది వాత ప్రకోపాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకి నడవడం కానీ, జంప్ చేయడం కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, ఈ రోజుల్లో సైకిల్ రైడింగ్ కానీ, బైక్ రైడింగ్ కానీ, తర్వాత వెహికల్ రైడింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇలా

0: చేసే ప్రతి పని శక్తికి మించి చేసినట్లయితే వాత ప్రకోపము అధికంగా జరుగుతుంది, కీళ్లలో పేరుకుపోతుంది. అర్ధశక్త్యా వ్యాయామం ఆచరేత్ అన్నారు. అంటే మన శక్తిలో ఉన్నటువంటి సామర్థ్యంలో హాఫ్ అంటే అర్ధశక్తి ప్రమాణంలో మాత్రమే ఎక్సర్సైజ్ కానీ పని కానీ చేయాలి. అదేవిధంగా ఈ రోజుల్లో మనం లైఫ్ స్టైల్కి వస్తే చాలా వరకు ఉద్యోగాల రీత్యా రాత్రి జాగరణం ఎక్కువ చేస్తున్నారు. రాత్రి మేల్కొండడం వల్ల వాత ప్రకోపం చాలా తీవ్రంగా జరుగుతుంది. దానివల్ల రాబోయే కాలంలో ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఆస్కారం చాలా ఉంటుంది. అందుకే మనం ఈ మధ్యన సాఫ్ట్వేర్ జాబ్స్, ఐటీ జాబ్స్ చేసే వాళ్ళల్లో సర్వైకల్ స్పాండైలోసిస్, తర్వాత ఈ లుంబార్ స్పాండైలోసిస్ వ్యాధి చాలా ఎక్కువగా చూస్తున్నాం.
1: డాక్టర్ గారు, మనం అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇతర దేశాల సమయానుకూలంగా పనిచేయడం ఒక ఎత్తు అయితే, భోజన విషయాల్లో కూడా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తింటున్నారు. అందులో సాధ్యమైనంత వరకు ఆ టైంలో అన్ని రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, స్టోర్డ్ ఫుడ్సే తింటున్నారు.
0: దానివల్ల వాత ప్రకోపం జరుగుతుంది.
1: అయితే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఉద్యోగరీత్యా జీవనభృతి కోసం ఖచ్చితంగా చేయాల్సిన ఉద్యోగం ఉంది. అయితే అలా ఓవర్ నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు ఆహారం పట్ల ఏ రకమైన శ్రద్ధ వహించాలంటారు?
0: ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వాత ప్రకోపక ఆహారాలు చిక్కుళ్ళు, చిక్కుడు, గోర్చిక్కుడు, బీన్స్, ఆలు, బఠానీ, చనా, తర్వాత రాజ్మా, బేకరీ ఐటమ్స్, తర్వాత స్టోర్డ్ ఫుడ్, చిల్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత బేకరీ ప్రొడక్ట్స్, వీటన్నిటినీ తినకూడదు.
1: సో ఇవన్నీ అవాయిడ్
0: అవాయిడ్ చేయాలి. శరీరానికి అవసరమైనంత నిద్ర తప్పకుండా ఇవ్వాలి. అలా కాకుండా శక్తిని మించి జాగరణం చేసినట్లయితే వాత ప్రకోపం జరుగుతుంది.
1: ఆస్టియోఆర్థరైటిస్ అని నిర్ధారింపబడిన తర్వాత ఆయుర్వేద విధానంలో చికిత్సా పద్ధతి ఎలా ఉందంటారు?
0: చికిత్స ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శోధన చికిత్స, రెండవది శమన చికిత్స. శోధన చికిత్సల్లోకి పంచకర్మలు వస్తాయి. వాత రోగాల్లో ముఖ్యంగా వస్తి అంటే మెడికేటెడ్ ఎనిమా అండ్ వాత ప్రశమన ద్రవ్యాలతోని, వాతాహార ద్రవ్యాలతోని కషాయాలుగా చేసి తైలాలుగా చేసి ఎనిమా ఇస్తాం. అది కషాయంతో ఇచ్చినట్లయితే అది కషాయ వస్తి అంటారు, తర్వాత తైలాలతో ఇచ్చినట్లయితే తైల వస్తి అంటారు.
1: సో ఆ ప్రకారంగా చేసినట్లయితే
0: వాత ప్రశమనం జరిగి ఆర్థరైటిస్లో ఉన్నటువంటి లక్షణాలు, జాయింట్ స్తబ్దత కానీ, నొప్పి కానీ, వాపు కానీ పూర్తిగా తగ్గిపోతాయి.
1: మామూలుగా అంతవరకు యాక్టివ్గా తిరిగిన మనిషి ఒక్కసారి మజిల్ స్టిఫ్నెస్ కానీ జాయింట్ స్టిఫ్నెస్ రావడంతో జీవితమంతా కుదేలైన భావనలో ఉంటారు. సో ఈ శోధన ప్రక్రియలో గనక పంచకర్మ చికిత్సలో మీరు అన్న వస్తి ప్రక్రియలు కనుక చేసుకున్నట్టయితే ఇమీడియట్గా రిలీఫ్ ఉంటుందంటారా?
0: తప్పకుండా ఇమీడియట్, తప్పకుండా రిలీఫ్ ఉంటుంది.
1: ఇది కాక రెండవ ప్రక్రియ
0: శమన చికిత్స. శమన చికిత్స ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది. ఆహార ఔషధాలు, తర్వాత పత్యాపత్యాలు. ఔషధాలకు వస్తే ముఖ్యంగా వాత రోగాల్లో అశ్వగంధ, శతావరి, బల, రాస్న, తర్వాత ఏరండ. ఏరండ అంటే ఆముదం. ఈ ఔషధాలు, ఈ వనమూలికలు ముఖ్యంగా వాతాన్ని శమింపజేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. వీటితో తైలాలు కానీ తయారు చేసి, లేదా చూర్ణంగా తయారు చేసి కానీ, లేదా అరిష్టాలుగా తయారు చేసి కానీ మనం వాడుకున్నట్లయితే వాతం తగ్గి వాత రోగం వల్ల వచ్చే లక్షణాలు తగ్గిపోతాయి.
1: డాక్టర్ గారు, ఆయుర్వేదం అనగానే పథ్యం ఉంటుంది కాబట్టి చేయడం కొంచెం కష్టము అన్న ఒక అపోహ ఉంది చాలా మందిలో. అయితే ఈ పథ్యాపత్యాల గురించి చెప్తారా?
0: పథ్యాపత్యాలు పాటించకుండా కేవలం ఔషధం తీసుకున్నట్లయితే సరిగా తగ్గదు. ఎందుకంటే పబ్లిక్లో ఒక అపోహ ఉంది, ఆయుర్వేదం వాడినట్లయితే పథ్యం పాటించాలి. అంటే ఆయుర్వేదం గురించి పథ్యం కాదు, అది వ్యాధి గురించి పథ్యం. ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే ఏ రోగం వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంధివాతం ఉంది, ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. ఇప్పుడు రకరకాల చిక్కుళ్ళు తీసుకోవడం వల్ల వాత ప్రకోపం జరిగి సంధివాతాన్ని కలిగిస్తుంది, అంతేగాని ఔషధానికి పథ్యం కాదు.
1: ఏదైతే మన వ్యాధికి కారణభూతమైందో వాటిని అవాయిడ్ చేసినట్లయితే
0: అపత్యాలు అంటారు. వ్యాధికి కారణభూతమైన దాన్ని అపత్యాలు అంటారు. వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలని పథ్యాలు అంటారు.
1: డాక్టర్ గారు నిర్దేశించిన ప్రకారం పథ్యాపత్యాలని కనుక మనం పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ ఆస్టియోఆర్థరైటిస్లో ఆయుర్వేదంలో మంచి గుణం కనబడుతుంది అంటారు?
0: పూర్తిగా అదుపులోకి వస్తుంది.
1: డాక్టర్ గారు, ఈ సంధివాతము మీరు అన్నట్టు శరీరంలో ఉండే అన్ని రకాల జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుందన్నారు, అన్ని రకాల కీళ్ళని. యాక్చువల్గా మూమెంట్ లేకపోతే లైఫ్ చాలా కష్టమైపోతుంది డాక్టర్ గారు. ఏ ఏ పార్ట్స్కి వస్తే, ఏ ఏ జాయింట్స్లో అది ప్రకటితమైతే ఏ రకమైన శ్రద్ధ వహించాలంటారు?
0: ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఆహార విహారాల వల్ల ప్రకోపించినటువంటి వాతము మోకాలు జాయింట్లో, మోకాలు కీళ్ళలో పేరుకుపోయినట్లయితే అది జానుగత సంధివాతం అంటాం. దాంట్లో ముఖ్యంగా స్టెప్స్ ఎక్కడం, దిగడం, తర్వాత అధికంగా వడివడిగా నడవడము, కింద కూర్చోవడము ఇలాంటివి చేయకూడదు. ఇలాంటి

0: చేయకున్నట్లయితే జానుగత సంధివాతం ఆస్టియోఆర్థరైటిస్ని తగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే థై మజిల్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది, వ్యాయామం చేయాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడుండే జీవన శైలిలో చాలా మార్పులు వచ్చేసాయి. ఆహారం పట్ల సరైన శ్రద్ధ కనబరచడం లేదు, అలాగే వ్యాయామం పట్ల కూడా సరైన శ్రద్ధ కనబరచడం లేదు.
0: నిజమే ఇది. అంటే మన శరీర శక్తిని అనుసరించి వ్యాయామం తప్పకుండా చేయాలి. వ్యాయామం చేయనట్లయితే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో రకరకాల ఫ్రీ రాడికల్స్ అనే రోగకారక పదార్థాలు తయారవుతాయి. మనం వ్యాయామం చేసినట్లయితే ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి ఎప్పటికప్పుడు మెటబలైజ్ అయిపోతూ ఉంటాయి.
1: మన ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఆయుర్వేదం ఎంత ప్రాచీనమో, యోగా ధ్యానం కూడా అంతే ప్రాచీనము. సో ఈ యోగాసనాలు చేయడం కానీ, ప్రాణాయామం చేయడం కానీ, ధ్యానం చేయడం కానీ ఈ సంధివాతంలో ఏమైనా ఉపకరిస్తాయా?
0: సంధివాతంలో ముఖ్యంగా ప్రాణాయామం బాగా ఎక్కువగా ఉపకరిస్తుంది. అంటే ప్రాణాయామం చేసినట్లయితే కీళ్ళల్లో స్తబ్దత, తర్వాత నొప్పి బాగా అంటే పూర్తిగా తగ్గిపోతుంది. అంటే టాలరెన్స్ కెపాసిటీ పెరుగుతుంది, వ్యాధిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. కాబట్టి ప్రాణాయామం చేయాలా, తర్వాత కీళ్ళుని అనుసరించి ఏ కీళ్ళలో ఉందో దాన్ని బట్టి యోగాసనాలు చేయాల్సి ఉంటుంది.
1: ఆవేశము, కోపము, ఆందోళన కూడా ఈ వాత ప్రకోపానికి ఏమైనా కారణమవుతాయా?
0: తప్పకుండా ఉంటుంది. కామ క్రోధ భయాద్ వాయు, అంటే మనకు శక్తిని మించి డిజైర్స్ కోరికలు ఉండడం వల్ల కూడా వాత ప్రకోపం జరుగుతుంది. అంటే మన అధికంగా కోపం, అవసరాన్ని మించిన కోపం, చీటిమాటి కోపం అవ్వడం వల్ల కూడా వాత ప్రకోపం జరుగుతుంది. భయాత్, భయాత్ అంటే స్ట్రెస్. చిన్న చిన్న విషయాలకి మనం స్ట్రెస్కు లోనవుతుంటాం, బాధపడుతుంటాము. వీటి వల్ల కూడా, స్ట్రెస్ వల్ల కూడా వాత ప్రకోపం జరుగుతుంది.
1: కాబట్టి ఖచ్చితంగా ధ్యాన పద్ధతి కూడా వాత ప్రకోపమైన ఈ ఆస్టియోఆర్థరైటిస్లో లాభకారిగా ఉంటుందట.
0: ధ్యానం చేస్తే తప్పకుండా ఆస్టియోఆర్థరైటిస్ అదుపులో ఉంటుంది.
1: మనం గమనిస్తుంటాం డాక్టర్ గారు, పెద్దవాళ్ళు ఒకవైపు నొప్పులతో బాధపడుతుంటారు, ఒకవైపు కోపం చేస్తుంటారు. ఆ కోపానికి నొప్పులు కారణమవుతుంటాయి, నొప్పులకు కోపం కూడా కారణమవుతుంది. సో ఇది వైస్ వర్సా ఎఫెక్ట్
0: వైస్
1: అవుతుంది.
0: వర్సా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ధ్యానం చేయాలా, కామక్రోధ భయాలను తగ్గించుకోవాలి. ఎంతవరకు మనం అదుపు, అరిషడ్ వర్గాలు అంటారు, వీటిని మనం ఎంతవరకు అదుపులో ఉంచుకోగలిగితే అంత మంచిది.
1: దాంతోపాటు తమరు డాక్టర్ గారు చెప్పిన పథ్యాపత్యాలు పాటిస్తూ ఔషధ సేవనం సమయానుకూలంగా చేసినట్లయితే ఎంత కాలంలో పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందంటారు?
0: అంటే వ్యాధి తీవ్రతను బట్టి మినిమం 1 వీక్ నుంచి, 1 వారం నుంచి 4 వారాలు, లేదా 40 రోజులు, లేదా 60 రోజులు, లేదా 3 నెలలు, 3 నెలల వరకు వ్యాధి పూర్తిగా తగ్గే ఆస్కారం ఉంటుంది.
1: వ్యాధి పైన పూర్తిగా మనం కంట్రోల్ తీసుకోగలం.
0: అవును.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ఆస్టియో ఆర్థరైటిస్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ డాక్టర్ ఎస్ రామిరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:31. ఇప్పుడు పాటతో ప్రయాణం. పాటతో ప్రయాణంలో ఈరోజు సుమన్ గారి బర్త్డే సందర్భంగా తను

0: నటించిన సినిమాల్లోంచి కొన్ని పాటలు విందాం. ముందుగా చిన్నల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వేటూరి, సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం.
1: బాబోయ్ బాబోయ్ బాబోయ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో

voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు

0: చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
2: సుమన్ బర్త్డే సందర్భంగా ఇప్పుడు మనం వినబోతున్నాం బావా బామర్ది చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వేటూరి సాహిత్యానికి రాజకోటి సంగీతం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఇది ఈనాటి పాటతో ప్రయాణం. సుమన్ గారి బర్త్డే స్పెషల్ సందర్భంగా సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరంగా చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫార్మా స్వీయ పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహించే పథకం కింద దరఖాస్తుల 2వ విడత ప్రక్రియను ఫార్మాసిటికల్ శాఖ ప్రకటించింది. 5,000 కోట్ల రూపాయల ఆర్థిక కేటాయింపులతో కూడిన ఈ పథకం స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, బహుళజాతి సంస్థలకు మద్దతుగా నిలుస్తుందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం రాగి బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సింగరేణి అధికారులను

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి వేలంలో దక్కించుకున్న ఈ బ్లాక్ హట్టి గోల్డ్ మైన్స్ కు సమీపంలో ఉండటం గొప్ప అవకాశమని పేర్కొన్న ఆయన, హట్టి సంస్థ సాంకేతిక అనుభవాన్ని వినియోగించుకుని ఆధునిక పద్దతులతో అన్వేషణలను వేగవంతం చేయాలని సూచించారు. నేరాలపై లోతైన విశ్లేషణతోనే కట్టడి సాధ్యమని డీజీపీ సివి ఆనంద్ పేర్కొన్నారు. ఈరోజు డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ, నేరాల దర్యాప్తులో వృత్తి నైపుణ్య ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026, ఎస్ఎస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2026కు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను రాష్ట వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు రేపు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ప్రకటించారు. వచ్చే 7 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:03. ఇప్పుడు అనురాగం, అనురాగ హారం, రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. రచన, వ్యాఖ్యానం ఆర్జే పవన్.
1: హలో అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ద షో. వెదర్ ఎంత ప్రశాంతంగా ఉంది కదా, వర్షాలు పడి చెట్లన్నీ పచ్చగా. అండ్ అలాగే మార్కెట్లోకి వెళ్తే ఎక్కడ చూసినా కలర్ఫుల్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ రాఖీలతో, ఇంకా నోరూరించే మిఠాయిలతో షాపులన్నీ కలకలాడుతున్నాయి. ఎస్, అవునండి, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రాఖీ పండుగ వచ్చేసింది. సాధారణంగా రాఖీ అంటే అక్క లేదా చెల్లెలు తమ్ముడికి లేదా అన్నయ్య చేతికి రాఖీ కట్టి బొట్టు పెట్టి స్వీట్ తినిపించడం, దాని తర్వాత ఆ తమ్ముడు ఆమెకి ఒక గిఫ్ట్ ఇచ్చి నేను నీకు తోడుగా ఉంటాను అని మాటివ్వడం, ఇది మనం చూసేదే. కానీ ఈ గిఫ్ట్స్ హంగామా పక్కన పెడితే అసలు ఈ పండుగ వెనుకున్న ఎమోషన్ ఏంటి? అన్నా చెల్లి అండ్ అక్కా తమ్ముడు, ఈ రెండు సిబ్లింగ్ బాండ్స్, ఇంకా ఆ బాండ్ వెనుక ఉన్న ఎమోషన్ని సెలబ్రేట్ చేసుకోవడమే ఈ రాఖీ యొక్క ఉద్దేశం. మన జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా, ఎక్కడ ఉన్నా మన చిన్నతనాన్ని, ఆ చిన్నతనంలో మన అక్కతోనో అన్నతోనో చెల్లితోనో లేదా తమ్ముడితోనో షేర్ చేసుకున్న మెమరీస్ గుర్తు చేసే ఒక అందమైన పండుగే ఈ రాఖీ.

ఆనెస్ట్లీ, సిబ్లింగ్ రిలేషన్షిప్ అనేది చాలా యూనిక్ కదా. వీళ్ళని మనం ఎంచుకోలేం. ఇట్స్ అ గాడ్ గివెన్ కనెక్షన్. మన లైఫ్లో ఫస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఎనిమీస్, ఫస్ట్ గొడవలు, ఇంకా ఫస్ట్ చాలా అన్నీ వీళ్లతోటే మొదలయ్యాయి. ఒకసారి మీ చిన్నప్పటి మెమరీస్ గుర్తెచ్చుకోండి. టీవీ రిమోట్ కోసం కొట్టుకోవడం, చాక్లెట్ లేదా కేక్ ముక్క పెద్దది కావాలని గొడవ పెట్టుకోవడం, ఇంట్లో పేరెంట్స్ తిడుతుంటే ఒకరినొకరు చూసుకుంటూ సైగలు చేసుకోవడం, ఇవన్నీ ప్రతి అక్క తమ్ముడు ఇంకా అన్నా చెల్లి మధ్య జరిగినవే. అంతేకాదు మన ఆశలు, మన కోరికలు, మన కష్టాలు, మన భయాలు, ఇంకా మన సంతోషాలు, ఇవన్నీ మన సిబ్లింగ్ కన్నా బాగా వేరే ఎవరికి తెలియదు. అందుకే వీళ్ళకి మన లైఫ్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈరోజు కట్టే రాఖీ ఆ జ్ఞాపకాల అన్నిటికీ చిహ్నం. అలాగే ఈ రాఖీ అనేది ఒక ప్రమాణం. మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా

మన బంధం ఇలాగే ఉండాలి. ఇంకా నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను, నో మ్యాటర్ వాట్ వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ అని ఒకరికొకరు చేసుకునే ప్రమాణం.

ఈ రాఖీ సంప్రదాయం ఈరోజుది కాదు, వేల సంవత్సరాల నుండి మన కల్చర్ ఇంకా హిస్టరీలో భాగం. ఇది పురాణాల్లోనూ ఇతిహాసంలోనూ ఇంకా చరిత్రలో రాఖీ గురించి చాలా కథలున్నాయి. మహాభారతంలో ఒక సందర్భంలో కృష్ణుడు చెరుగ్గడ ముక్కలు చేస్తుండగా వేలికి గాయమవుతుంది. సత్యభామ రుక్మిణి సాయం కోసం పిలుస్తారు, కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తన చీర కొంగు చింపి కృష్ణుడి చేతి గాయానికి కడుతుంది. ఆ ప్రేమకి కృష్ణుడు ఎంతో సంతోషించి ఆమెకి ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని మాటిస్తాడు. మరో కథ ప్రకారం శిశుపాలుడిని కృష్ణుడు తన సుదర్శన చక్రంతో సంహరించినప్పుడు ఆయన చేతి వేలికి గాయమవుతుంది. రక్తం రావడం చూసిన ద్రౌపది తన చీర కొంగు చింపి దెబ్బ తగిలిన చోటు కడుతుంది. ఆమె చూపించిన అభిమానానికి కృష్ణుడు చాలా సంతోషిస్తాడు. ప్రతి పరిస్థితుల్లోనూ రక్షిస్తానని మరోసారి మాటిస్తాడు. ఆ తరువాత కౌరవ సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు కృష్ణుడు తన మాటని నిలబెట్టుకుంటాడు. చరిత్రలో కూడా ఒక కథ ఉంది. మేవారాణి కర్ణావతి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ముఘల్ చక్రవర్తి హుమాయూన్కు రాఖీ పంపుతుంది. వేరే వేరే మతాలు, వేరే వేరే ప్రాంతాలైనా కూడా హుమాయూన్ ఆ రాఖీ గౌరవాన్ని కాపాడటానికి తన యుద్ధాన్ని కూడా పక్కన పెట్టి ఆమెకి సహాయం చేయడానికి బయలుదేరుతాడు. ఈ రెండు ఉదాహరణలు ఏం చెప్తున్నాయంటే, రాఖీ అనేది కేవలం సొంత రక్త సంబంధీకులకు పరిమితం కాదు అని. ద స్పిరిట్ ఆఫ్ రాఖీ ట్రాన్సెండ్స్ ద బ్లడ్ లైన్స్.

కాలంతో పాటు మనము రాఖీ జరుపుకునే విధానం కూడా మారుతుంది. ఇప్పుడు రక్షణ అనేది కేవలం మగవారి బాధ్యత మాత్రమే కాదు. ఇప్పుడు సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు లేని ఇళ్లల్లో అక్క చెల్లెళ్ళే ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటున్నారు, ఒకరికొకరు సపోర్ట్గా ఉంటామని మాటిచ్చుకుంటున్నారు. చెల్లెలు అన్నకి రాఖీ కడితే అన్న కూడా చెల్లికి రాఖీ కట్టి నువ్వు నాకు సపోర్ట్, నేను నీకు సపోర్ట్ అని చెప్పుకుంటారు. అంతేకాదు, సరిహద్దుల్లో మనల్ని కాపాడే సైనికులు, మనకి అండగా ఉండే స్నేహితులకు కూడా, గురువులకు కూడా రాఖీలు కడుతున్నారు. రాఖీ అనేది అన్న చెల్లి లేదా అక్కాతమ్ముడు చేసుకునే పండగ మాత్రమే కాదు. ఫ్రెండ్, వెల్ విషర్, మెంటర్స్, మన మంచి కోరే ఎవరైనా సరే నా జీవితంలో ఉన్నందుకు థ్యాంక్స్ అని గుర్తించే పండగే రాఖీ. ద మోడర్న్ రాఖీ హ్యాస్ బికమ్ అ యూనివర్సల్ బ్యాచ్ ఆఫ్ గ్రాటిట్యూడ్.

ఈరోజు రేడియో వింటున్న చాలామందికి మీ అన్నయ్యో చెల్లో పక్కన లేకపోవచ్చు. కెరియర్స్, జాబ్స్, హైయర్ స్టడీస్ ఆర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల డిఫరెంట్ సిటీస్ లేదా డిఫరెంట్ కంట్రీస్లో సెటిల్ అయ్యి ఉండొచ్చు. కొందరు ఆల్రెడీ కొరియర్లో రాఖీ పంపి ఉంటారు, కొందరు వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడుకొని నవ్వుకొని ఉంటారు. దూరం ఎంత పెరిగినా మన మధ్య ఉన్న ప్రేమ మాత్రం తగ్గదు కదా. ఒకవేళ మీ సిబ్లింగ్స్తో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే ఈరోజు అవన్నీ పక్కన పెట్టేయండి. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకోండి. ఈ ఫాస్ట్ పేస్ ప్రపంచంలో మనకి ఒక తోడు ఉందని గుర్తు చేసే పండుగే రాఖీ.

0: మీరు ఇంతవరకు అనురాగహారం రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం ఆర్జే పవన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:34. మరికొద్ది క్షణాల్లో ఏకచిత్ర గీతాలు వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:30. మీరు వింటున్నారు ఏకచిత్ర గీతాలు. అన్నయ్య అన్నావంటే ఎదురవన. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా అన్నయ్య పాట విందాం అన్నవరం చిత్రం నుండి. ఈ పాట సోదర ప్రేమను చక్కగా ప్రతిబింబిస్తుంది. అన్నయ్య అనే మాటలోని ప్రేమని, భరోసాతనాన్ని చెవులకు ఇంపుగా పనిచే ఈ పాట పాడినవారు మనో గంగ, చంద్రబోస్ సాహిత్యానికి రమణ గోగుల, సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఉత్సాహాన్ని నింపి పోరాట స్ఫూర్తికి అద్దం పట్టే జోష్వల్ సాంగ్ ఇప్పుడు మీకోసం. దుర్మార్గాన్ని అంతం చేయడం, ధర్మాన్ని కాపాడడం అనే మౌలిక సూత్రం ఆధారంగా తయారైన ఈ పాటని పాడినవారు శంకర్ మహాదేవన్ అండ్ కోరస్, చంద్రబోస్ సాహిత్యానికి రమణ గోకుల సంగీతం. మీరు వింటున్నారు అన్నవరం చిత్రంలోని పాటలు.

0: చిత్ర కథల వివరణం, గాయని గాయకుల స్వర నీరాజనం.
1: పమ పని పమ పని పమ పని గమ పని సని సగ సని సగ సని సగ పని సగ గమ గ స

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు ఏకచిత్ర గీతాలు. రమణ గోగుల మార్క్ సంగీతం హుషారు బీట్ నిండిన మరో యూత్ఫుల్ జోష్ఫుల్ సాంగ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. అంగరక్షక యోధుల్లారా, ప్రేమరక్షకులు రాలేరా అనడంలో చంద్రబోస్ గారి పదవిన్యాసం చాలా బాగుంటుంది ఈ పాటలో. ఈ పాటని ఆలపించిన వారు టిప్పు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ
1: అన్నవరం చిత్రంలోని పాటలు వింటున్నారు. తర్వాతి పాటని ఆలపించిన వారు టిప్పు కళ్యాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏకచిత్ర గీతాల్లో అన్నవరం మూవీ నుండి మంచి మంచి పాటలు వింటున్నారు. అయితే ఈ చిత్రానికి లాస్ట్గా వచ్చే ఈ పాటని పాడింది రమణ గోగులా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9 గంటలు. మీరు ఇంతవరకు ఏకచిత్ర గీతాలు విన్నారు.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

0: గులాబీ చిత్రం నుంచి సునీత పాడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

1970 బెస్ట్ స్క్రీన్ ప్లే అనోఖీ రాత్, 1972 బెస్ట్ ఎడిటింగ్ ఆనంద్, 1972 బెస్ట్ స్టోరీ ఆనంద్, 1981 బెస్ట్ మూవీ అవార్డ్ ఖూబ్సూరత్, 1972 బెస్ట్ ఫిల్మ్ ఆనంద్.

ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. యమునానది ఒడ్డున బృందావనంలో శ్రీకృష్ణుడు పసుపు పట్టు వస్త్రం ధరించి తన నీలిరంగు శరీరమంతా చందనం అలరుకుని తులసి మాలలతో ఉండగా ఓ గోపిక ఆలింగనంలో మరొక గోపిక పాడుతూ సైగలు చేస్తూ ఇంకొక గోపిక రహస్యం చెప్పాలని చెవుల దగ్గరకు వెళ్లి చంపల స్పర్శకు పులకించి ముద్దాడుతుంటే మరొక గోపిక పట్టువస్త్రాన్ని లాగుతోంది అంటూ భక్తజయదేవుడు శ్రీకృష్ణ గోపిక ఆనంద క్రీడల్ని అష్టపదులుగా అందించిన తొలితరం గేయం. శ్రీకృష్ణ సత్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. జయదేవ అష్టపదికి జూనియర్ సముద్రాల, సినీ గేయాలంకరణ, సంగీతం పెండ్యాలా.

అసలే సెలయేటి గట్టు, ఆపై చిరుగాలి, మరొక పక్క కోయిన పాటలు. ఈ నేపథ్యంలో రెక్కలు తొడిగిన కోరికలు, అప్పుడే ఓ ముద్దుగుమ్మ ప్రవేశం. మరొకచోట పండువెన్నెల్లో, వెండిపూల జల్లులో, మల్లెల గుమగుమల్లో, గుండెల గుసగుసల్లో అప్పుడే ఓ రామచిలక కలిస్తే మీరేమంటారు అంటున్న రచయిత గీతం. పవిత్ర హృదయాలు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, టి చలపతిరావు సంగీతం.

పాత చిత్రాల్లో కథానాయకుడికే కాక ఖలనాయకునికి కూడా పాటలుండేవి. తాను రాజైతే తను రోజానని, మధులో తేలిపొమ్మంటూ మురుసుపొమ్మంటూ సరసగీతంగా జనాదరణ పొందిన సంగీత దర్శకుని గీతం. రాజకోట రహస్యం చిత్రంలో ఎల్లారీశ్వరి పాడిన పాట, పింగళి రచన విజయకృష్ణమూర్తి సంగీతం.

పుట్టకముందు పొట్టలో మోసి పాలిచ్చి పెంచి ఇంతటి వాడిని చేసిన తల్లి అయినా, దేహాన్ని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించిన నాన్నైనా, వారిని గౌరవించటం వారిని సేవించటం మాధవ సేవ అని గుర్తించటానికి సమయం పడుతుంది అని అంటూ కరుణరస ప్లావితంగా మధురగాయకుడు పాడిన ఈ పాట పాండురంగ మహత్యం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట. జూనియర్ సముద్రాల రచన, టీవీ రాజు సంగీతం.

అమ్మా నాన్న

0: నాన్న, అమ్మ.
1: భగవంతుని లీలలు అందరికీ తెలియకపోయినా భక్తులకు మాత్రం లీలగా తెలుస్తూనే ఉంటాయి. అదే కృష్ణుడే సర్వస్వం అనుకునే గోపికలకైతే మరింతగా తెలుసు. వేణువు ఊది రమ్మని పిలిచి దరిచేరాక జాలిచూపులతో చూసే ఆ చిరునవ్వు కొంటె కృష్ణుని వెనక లీలలు మాకు తెలుసు అంటూ సొరటిరాగ ఛాయలలో పాడుతున్న రాగరంజిత గీతం. మహామంత్రి తిమ్మరసు చిత్రంలో ఎస్ వరలక్ష్మి పాడిన పాట, పెంగళి రచన, పిండియాల సంగీతం.

అసలే బుగ్గల గులాబీ మొగ్గలు, ఆపై అవాయిచువాయి నవ్వులు, ఊరించే మోహంలో కోరుకున్న మనసును తెలుసుకోమ్మంటూ వలుపు కైపులు మధువులు మహిమలు మధురగాయకుని స్వరంలో ఈ పాట రంగేళీరాజా చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, దాశరథి రచన, ఘంటసాల సంగీతం.

ఏదో బాధలో ఉన్నప్పుడు ఒక మౌనరాగం వినిపిస్తుంది. రాధ అందుకోలేని మాధవుడైనప్పుడు, ఆ రాధ బాధపడినప్పుడు, ఆ బాధకు ఒక గాథ ఉన్నప్పుడు ఆ గాథ తానేనంటూ, తొంటరి వయసులో విరహాలు చాలంటూ మధురగాయని గళంలో ఈ పాట. పగపట్టిన పడుచు చిత్రంలో పీసీశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎం రంగారావు సంగీతం.

కొంటె వయసు కుర్రపిల్ల చేయబడితే జింకలా బెదురుతోందని, కాని ధైర్యం తెచ్చుకుని ముందుకు వస్తే కన్నుగీటినా కదలటం లేదని, మనస్సు చెదరటం లేదని, ఆవేశాలు చెక్కలగింతలు ఇవన్నీ మూడుముళ్లు పడే వరకు ఆగమంటూ కోర్కెల కొరడ ఝుళిపించకూడదు అంటూ యుగళగీతం. రైతు కుటుంబం చిత్రంలో ఘంటసాల ఎలారీశ్వరి పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, టి చలపతిరావు సంగీతం.

0: నువ్వు చెంతనుండగా భయం ఎందుకని, పంట పండిందని, తాను కొమ్ములు తిరిగిన మగవాడినని, కనుక కాదనరాదంటూ గోముగా ప్రేమని ప్రబోధిస్తున్న గీతం. శ్రీకృష్ణ విజయం చిత్రంలో ఘంటసాల, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, పెండ్యాల సంగీతం.
1: కాదనరా దేవేలా.

కలలో ఊర్వశి ఇలలో ప్రేయసైతే మనసు గెలుచుకున్నట్టేనని తాను తెలుసుకుని విరిజల్లులలో నవ్వుల ఊయలలో కాలి అందియలకు కవిహృదయం పొంగి చీకటిలో జాబిల్లిలా నిలిచి వెలుగుతూ పాడుతున్న ప్రణయ గీతం. మనసు మాంగళ్యం జితంలో ఘంటసాల పీసుశీల దాశరథి రచన పెండ్యాల సంగీతం.

గువ్వల జంట రెక్కలపై సాగుతూ ఉంటే, పువ్వుల జంట రేకులతో ఊగుతూ ఉంటే, మూసుకున్న మదిని తెరుచుకుని మనసులో పాడుకునే ఒక శుభమంత్రాన్ని ప్రాణప్రదంగా భావిస్తూ పాడుతున్న ప్రకృతి ప్రణయగీతం ఈ పాట. కళ్యాణ మంటపం చిత్రంలో పి సుశీల పాడిన పాట, దేవులపల్లి రచన, ఆదినారాయణరావు సంగీతం.

పసితనంలోని సుడిగాలి వీచిన జాజి లతలాగా బాధపడి ఎంతో కాలం తర్వాత తిరిగి మళ్లీ కలిసి ఆశల నిండిన మదిలో వెతకగా వెతకగా దొరికిన అన్నయ్యని, అమ్మైనా నాన్నైనా నువ్వే అంటూ పాడుతున్న శుభరాత్రి గీతం, కూతురు కోడలు చిత్రంలో పి. సుశీల పాడిన పాట, దాశరథి రచన, కెవి మహదేవన్ సంగీతం.

నదీ కెరటాలపై అరుణ కిరణాలు తళతళలాడినట్టు, అద్దంపు చెక్కిలపై తన రూపే మెరిసి ముసిముసిగా నవ్వినట్టు, ఆగక వీచే గాలి మొమ్ముపై ముంగురులను ఊయిళ్ళలు ఊపినట్టు, మదిలో కోరికల అలలు ఆకాశాన్ని అంటినట్టు, గులాబీ గుబాళింపులు, విరజాజుల గంధపు ఊరేగింపులు, చామంతులు, చెక్కలగింతల పూబంతులు, పరిహాసపు వింతలు కలిపి కలబోస్తే ఈ పాట. ఇద్దరు మిత్రుల చిత్రంలో ఘంటసాల పి. సుశీల, ఆరుద్ర రచన ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

నది కన్నయ్య పరుగు సాగరుని సమాగమానికే. మబ్బుల పుట్టల్లోంచి తొంగిచూసే మెరుపుల సర్పాలను అందుకోవాలని నమలి నాట్యం చేసినట్టు, అరుదెంచిన ఆమని కోయిల పాటకు స్వాగతం పలికినట్టు, చంద్రుని చల్లని తెల్లని కిరణధారల్లో పులకించి వికసించిన కలువలు

ఇవన్నీ తలుచుకుంటే పగలైనా రేయైనా బ్రతుకంతా పున్నమే అంటున్న పాట, పూజాఫలం చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు ఇంతవరకు ఆపాత మధుర గీతాల కార్యక్రమం మధురము విన్నారు. రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం, హిప్ రీప్లేస్మెంట్, డాక్టర్ కె.సి. శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్. రమేష్ సుంకసారి. రేపు ఉదయం 7:30 జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు.

సాయంత్రం 7:15 ఇది మన చట్టం శీర్షికన ఉమ్మడి ఆస్తిలో వారసుల వాటాలు. ప్రముఖ న్యాయవాది శ్రీ ఆర్ భగవత్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:24. మా ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.